శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూలై నెల 17వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 53 సెకండ్లు. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు నాథియా కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అత్యాశ గురించి శ్రీ పి అల్తాఫ్ హుసేన్ గారి వ్యాఖ్యానం వింటారు.

అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అన్న అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి మన సమాజం ఎవరికి వారే యమునా తీరం అన్న అన్నచందాన ప్రవర్తిస్తుంది. ఒక్క రాత్రిలో కోరీశ్వరుడి పోవాలన్న మనిషి పేరాస అతన్ని పూర్తి అంధుడిగా మార్చివేస్తుంది. బంధుప్రీతి, మన్నిపుల వైఖరి, శ్రేయాభిలాష, త్యాగనిరతి లాంటి ఉత్తమ నడవడిక గల వారు దీపం పెట్టి వెతికినా దొరకడం కష్టం అనిపించే గడ్డు స్థితి ఏర్పడింది. పిసినారితనం, మానసిక దౌర్జన్యం, ధన పిపాస మనిషిలో అనేకానేక చెడులను జనింపజేస్తున్నాయి. హృదయ సంకుచితం వల్ల బంధుత్వ సంబంధాలు, రక్త సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రతి గొడవ వెనకాల సంపద, స్త్రీ, స్థలం ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ పేరాశ అత్యాశాలే ధర్మాధర్మాల మధ్య రేఖను చెరిపేశాయి. నేడు ఎవరెంత సంపాదిస్తున్నారు, ఎవరి వద్ద ఎంత సంపద ఉంది అని చూస్తున్నారే కానీ సంపాదన మార్గాలేమిటి, మంచివా చెడ్డవా అని మాత్రం ఆలోచించడం లేదు మనిషి. అందుకే దివ్య ఖురాన్లో అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు, మానవుడు తన ప్రభువు పట్ల చాలా కృతజ్ఞుడైపోయాడు, దానికి స్వయంగా అతని చేష్టలే సాక్ష్యం. నిశ్చయంగా అతను ధన వ్యామోహంలో పూర్తిగా కూరుకుపోయాడు. అనవసరం కొద్ది ధనం మనిషిని కాపాడుతుంది అన్న మాట ఎంత నిజమో, అవసరానికి మించిన ధనం మనిషికి నిలువుగా ముంచుతుంది అన్నది కూడా అంతే వాస్తవం. ఈ నిజాన్ని అల్లాహ్ తన గ్రంథంలో సూర ఖసస్లో ఇలా పేర్కొంటున్నాడు. దర్బార్లో తన జాతి ప్రజల ముందుకు వచ్చాడు. అప్పుడు ప్రాపంచిక వ్యామోహ పరులు కొందరు అతను చూసి, హారూన్కు లభించినంత సిరి సంపదలు మనకు లభించి ఉంటే ఎంత బాగుండవు, నిజంగా అతను ఎంతో అదృష్టవంతుడు అన్నాడు. చివరికి మేము హారూన్ని, అతని భవనాన్ని హఠాత్తుగా భూమిలోకి దిగబడిపోయేలా చేశాము. అప్పుడు అల్లాహ్ను వ్యతిరేకంగా అతన్ని ఆదుకునేవాడెవరైనా లేకపోయారు. అతను కూడా తన్ను తాను కాపాడుకోలేకపోయాడు. ఈ వ్యాఖ్యలో పేర్కొన్నట్లు ప్రాపంచిక తలుకులు బెలుకుల్లో, సిరి సంపదల్లో, అందచందాల్లో తనకన్నా మంచి స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు సహజంగానే మనిషి ఈర్ష్యకు, అసూయలకు లోనవుతాడు. అప్పటికీ తనకు ప్రసాదితమైన దైవానుగ్రహాలు అనిన్నమైనప్పటికీ అతనిలో దైవం చేసిన మేలి పల్లి ఒక్కొంత కృతజ్ఞత భావం జనిస్తుంది. కానీ యథార్థానికి తాను చూస్తున్న ఇహలోకపు భోగ భాగ్యాలు అశాశ్వతమైనవి. ప్రాపంచిక సిరి సంపదలు ఒక మాయ తప్ప మరేమీ కాదు. కాబట్టి ఇలాంటి దుష్ట ప్రభావాలు జనించకుండా ఉండాలంటే మనిషి తనకన్నా హీనస్థితిలో ఉన్నవారిని చూడాలని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. మీరు ప్రాపంచిక సిరి సంపదలు ఇస్తా మీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారి వైపు చూడండి, అంతేగాని మీకన్నా పై స్థాయిలో ఉన్న వారిని చూడకండి. అల్లాహ్ మీకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల మేము కృతజ్ఞత భావంలో ఉండటానికి ఇదెంతో తోడ్పడుతుంది. అత్యాశ, పేరాశ అనే ఈ రోగానికి ఇదే సరైన చికిత్స. మనం మన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితం గడుపుతున్నప్పుడు మనకన్నా పై స్థాయిలో ఉన్న శ్రీమంతులు సుందర ఎత్తైన బంగ్లాలను చూసి నూన్యతాభావానికి, పేరాశకి లోను కాకూడదు. పైగా మన పరిసరాల్లో మనకన్నా హీనస్థితి అనుభవిస్తున్న వారిని చూసి అల్లాహ్ మనల్ని వారికన్నా మంచి స్థితిలో ఉంచినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అనుకోవాలి. ఎండలో నీడలేక మాడిపోతూ, వానలో కప్పు లేక తడిసిపోతూ, నిద్రసుఖ సంసారానికి సరైన గుడు లేక, వేసుకోవడానికి సరైన గుడ్డ లేక, కడుపు నింపుకోవడానికి మంచి తిండి లేక, చెట్ల కింద, రోడ్ల కింద పక్కన బతుకులు వెల్లదీస్తున్న వారిని చూసి కరుడు కట్టిన మన హృదయాలు కరగాలి. దేవుడు మనకు ప్రసాదించిన సిరి సంపదల నుంచి వీలైనంత ఎక్కువగా దారం ధర్మాలు చేయాలి. అంతేగాక ప్రాపంచిక సిరి సంపదల తలుకు బెలుకులను చూసి అత్యాశ, పేరాశాలకు లోను కాకూడదు, అసంతృప్తికి గురి అవ్వకూడదు. ఇలాంటి హితవే ఖురాన్ సిద్ధం చేస్తుంది. సూర్య ఖసస్లో ఈ విధంగా ఉంది, ఎల్లలేని ధనం ఉంది కదా అని మిరిసిపడకు. మిరిసిపడే వారిని అల్లాహ్ ప్రేమించడు. అల్లాహ్ నీకు ప్రసాదించిన ఐశ్వర్యంలో పరలోక గృహం నిర్మించుకోవడానికి ప్రయత్నించు. ప్రపంచం నుండి కూడా నీ భాగాన్ని పరలోకానికి తీసుకెళ్లడం మర్చిపోకు. అల్లాహ్ నీకు మేలు చేసినట్లే నీవు కూడా ఇతరులకు మేలు చేయి. అత్యాశ అహంభావాలకు పోయి ధోరణిలో కలహాలకు శోషించేందుకు ప్రయత్నించకు. నిశ్చయంగా అల్లాహ్ కలహాల పరుణ్ణి ప్రేమించడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రబోధించాడు, మనిషి ఈ వస్తువుల్లో తప్ప ఇతర వస్తువులో ఎలాంటి హక్కు లేదు. అవి నివసించేందుకు గూడు,

0: కట్టుకోవడానికి బట్టలు, తినేందుకు కూడు, త్రాగేందుకు నీళ్లు. మంచుగడ్డులా అనతికాలంలో కరిగిపోయే ఈ ఐహిక జీవితంలో మనిషి సృష్టికర్తను విశ్వసించి ఆయన ప్రేమించిన విధంగా సత్కారాలు చేయకుండా వీలైనంత ఎక్కువగా ప్రపంచ సుఖాలు జరుపుకోవడమే పరమావధిగా పెట్టుకొని పదార్థ పూజారిగా మనుగడ సాగిస్తూ అదే స్థితిలో చనిపోతే అంతకంటే నష్టదాయకం అతనికి మరొకటి ఉండదు. ఎందుకంటే ప్రాపంచిక వ్యామోహం, ధన లాలాపన మనిషి చేత ముఖ్యంగా రెండు తప్పులు చేయిస్తుంది. ఒకటి, ధనార్జన కోసం అక్రమ పద్ధతులు అవలంబించడం. రెండు, ధనాన్ని అత్యధికంగా కూడబెట్టడం లేదా దుబారా ఖర్చు దుష్కారంలో దుర్వినియోగపరచడం. ఇవి రెండు తీవ్రమైన నేరాలు. వీటికి పరలోకంలో ఘోర చికిత్స చవిచూడవలసి వస్తుంది. అల్లాహ్ మనందరికీ అత్యాస నుంచి కాపాడుగాక. ఆమీన్. వాఖరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్షపు నీటి బొట్టును ఓడిసిపడదాం, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేద్దాం సంభాషణ వింటారు. సంభాషకులు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి, శ్రీ పివి నరసింహారావు.

0: పెదయా పెదయా, ఓ పెదయా.
1: చిన్నయ్య, ఏందో హడావడిగా ఉన్నావు, మరి ఏందో కేకలు వేసొస్తున్నావు, రా రా రా రా, నీకోసం ఎదురు చూస్తున్నా.
0: అదే పెదయా, ఎదురు చూస్తున్నావన్నా తెలుసు, మరి నిన్ను కలవాలనుకుంటే నీకు ముందే అర్థమైపోద్దో ఏందో నాకు తెలియదు కానీ.
1: ఏందో విషయం మీద వచ్చినావు, ఏదో చెప్పు మరి. చల్లకొచ్చి ముంత దాసుకోవడం ఎందుకు చిన్నయ్య? ఏమీ లేదు అని సందేహం ఎందుకు, చెప్పు విషయం ఏందో.
0: అదే పెదయ్య, మరి ఈ మధ్య రేడియోలో వింటున్నా, వర్షాలు సకాలంలో ఈ మధ్యకాలంలో పడవని మరి రేడియోలో చెప్తుంటే విన్నాను.
1: అవును,
0: మరి ఏంటి ఈ సంవత్సరము మన రైతుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఈ రకంగా మరి వానలు పడకపోతే మరి మన పరిస్థితి ఏంది పెద్దయ్య? అగమ్య గోచరంగా ఉన్నట్టుంది.
1: చాలా మంచి ప్రశ్న అడిగావు చిన్నయ్య. ఈ మధ్యకాలంలో ప్రభుత్వము అంటే దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది, మనకు ఒకరికే కాదు. ఈ సంవత్సరాన్ని ఎల్నినో సంవత్సరం అని ఐక్యరాజ్య సమితి కూడా ప్రకటించడం జరిగింది. దానివల్ల చాలా వరకు కూడా ఉష్ణోగ్రతల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం లేకపోలేదు. కాబట్టి పడిన దగ్గరేమో వర్షాలు బాగా పడతాయి, పడిన దగ్గరేమో వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం ఏమి చేయాలంటే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, మరి రేడియోలో చెప్పి ఉంటారు నువ్వు అంటున్నట్టుగా, ఇవాళ వాతావరణ శాస్త్రవేత్తలు కూడా ఎల్నినో ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయ అధికారులకు మరి అనేక రకాలుగా సలహాలు సూచనలు కూడా వారికి అందజేయడం జరిగింది, రైతులకు కూడా వాతావరణ శాఖ వారు మరి అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. వాతావరణ ఆధారిత వ్యవసాయం చేస్తే బాగుంటుంది, స్వల్పకాలిక పంటలు అంటే తక్కువ పెట్టుబడితోటి తక్కువ కాలంలో అంటే 3 నెలల పంటలు, ముఖ్యంగా ఈ చిరుధాన్య పంటలు అంటే కొర్ర, రాగి, వరిగ సజ్జ ఇలాంటి పంటలు వేసుకుంటే మనకు వర్షాధారంగా పండే పంటలు కాబట్టి ఇవి కీలక దశల్లో ఏదో చెడు వాన బొడు వాన పడక మానదు, ఆ వాన పడ్డప్పుడు ఈ పంట పండిపోతుంది. అదే మనము ప్రతి సంవత్సరం వేస్తున్నట్టుగా ఈ వాణిజ్య పంటలు అంటే ప్రతి మిరప ఇలాంటి పంటలు వేసుకుంటూ పోతే ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి లేకపోలేదు చిన్నయ్య. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వరకు. ఇప్పటికైతే మనం కాడి దించలే, మరి పొలంలో అదునుకు సరైన పదును ఇప్పటికి కూడా కాలేదు. మేఘాలేమో ఆకాశం నిండా మేఘాలు ఉన్నాయి, చూస్తేనేమో బొట్టు చినుకు రాలటం లేదు. మరి ఏం చేయాలో ఏమనేది కూడా అదే సందిగ్ధంగా ఉంది. మరి పదును కోసం రైతాంగం అంతా అదును కోసం ఎదురు చూస్తున్నారు. వర్షం పడేదే తడవుగా మరి వెంటనే అదును వేయాలని చూస్తున్నారు. కానీ ఏది ఏమైనా సరే దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే ఈ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది.
0: ఓకే పెద్ద, అందుకే మరి ఇలాంటి విషయాలు చెప్తావనే రేడియోలో విన్నా కూడా నాకు ఇంకా నువ్వు బాగా స్పష్టంగా అర్థమవుతుంటే చెప్తావని నీ దగ్గరికి రావడం జరిగింది. అంటే పెద్దయ్య, పూర్వం రోజుల్లో నీ గుర్తే ఉండుంటుంది, మరి చెరువులలో కాలువలలో ఈ బావులలో నీరు ఎక్కువగా ఉండేది. మరి అప్పుడు పరిస్థితి చాలా బాగా అనుకూలంగా ఉండేది, మన పెద్దలు చెప్తుంటారు, మనం కూడా కొంచెం కొంచెం జ్ఞాపకం ఉంది. మరి ఇప్పుడు పరిస్థితి మనకు తెలుస్తుంది, మరి ఇలాంటి పరిస్థితులలో మరి రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మరి ఒకవేళ

0: మీరు అన్నారు ఇప్పుడు వర్షము పడితే పడ్డ కాడ బాగా ఎక్కువగా కురుస్తుంది అని. అలాంటప్పుడు కూడా మరి మరి కొన్ని ఆ పడ్డ నీటినైనా మనం కొంత జాగ్రత్త చేసుకోవాలి కదా. మరి ఆ విషయాలు చెప్పు పెద్దయ్య. మరి
1: చూడు చిన్నయ్య, ఇప్పుడు జూలై చివరి వారంలో ఉన్నాం, అయినా కూడా ఇప్పటికీ వర్షం పడలే. ప్రతి సంవత్సరం పడే వర్షపాతంలో ఈ సంవత్సరం ఈ పాటికి పడవలసిన వర్షపాతంలో 40% కూడా పడలే. మరి జూలై మాసాంతంలో చివరిలో ఉన్నాము, అయినా కూడా ఇప్పటికీ చిటిక్కుమని ఒక చినుకు పల్లె. ఇలాంటి పరిస్థితుల్లో మరి అదునేయాలంటే చాలా వరకు కూడా కష్టంతో కూడిన పని. అయితే ఏది ఏమైనా నువ్వు అన్నావు చూడు, గతములో చెరువులలో కాలువలలో బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండేవి, మరి ఇప్పుడు పరిస్థితి ఏంది ఎట్టుంది, రాబోయే తరములో మన భవిష్యత్తు ఎట్టుంటుంది అని చెప్పేసి ఒక సందేహాన్ని వెలిబుచ్చావు కదా, అది వాస్తవం. రాబోయే కాలంలో నీటి కోసం ఇప్పుడే యుద్ధాలు జరుగుతున్నాయి. భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి లేకపోలేదు. పంటలు పండించుకోవాలి అంటే పడ్డ నీటి చినుకు బొట్టును ఒడిసి ఒడిసి పట్టుకొని ఆ నీటిని పంట కీలక దశల్లో వాడుకున్నట్టయితేనే మనము వ్యవసాయంలో రైతాంగం రాణించగలుగుతాం. పెట్టిన పెట్టుబడి అయితేనేమి, మరి పంట పండించుకోవడానికి వీలున్న పరిస్థితులు అయితేనేమి, చాలా వరకు కూడా రాబోయే పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి పూర్వపు వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తూ వారిలాగనే మనం కూడా ఏం చేయాలంటే చిన్నయ్య, ఇప్పుడు చూస్తున్నాం మనం చాలా ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే ప్రతి చేలో ఇంతకుముందు గుంతలుండేవి. బాడవ ప్రాంతంలో అంటే పల్ల భూమి ఉన్న, ఎక్కడైతే పల్ల భూమి ఉంటుందో ఆ ప్రాంతంలో ఒక మూలన ప్రతి చేలో కూడా ఒక గుంత ఉండేది, ఆ గుంత నిండా నీళ్లుండేవి. కానీ ఇప్పుడు ప్రతి అంగుళం కూడా దున్ని పంట వేస్తున్నారు కాబట్టి, అధిక దిగుబడులు సాధించాలి అని వాణిజ్య పంటలు వేస్తున్నారు కాబట్టి మరి పంట పొలాన్ని వృధాగా వదిలిపెట్టలేక రైతాంగం అంతా సాగు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ నీటి కుంటలు, ఈ నీటి నిల్వ ప్రాంతాలు ఎప్పుడైతే మనం ఆక్రమించుకొని మరి వాటిని కూడా సాగు చేస్తున్నామో, మరి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేక నీరంతా కూడా వృధాగా పోతుంది. ఇప్పటికైనా మన రైతాంగం అంతా పూర్వంలాగానే నీటి కుంటలు ఏర్పాటు చేసుకొని ఆ నీటి నిల్వ చేసుకొని పడ్డ వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని అందులో నిల్వ చేసుకొని పంట ఎప్పుడైతే కీలకంగా మరి పోతా పిందె ఆ దశకు వస్తుందో అప్పుడు బెట్టకు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మనము ఏదైతే మరి నీటిని నిల్వ చేసుకున్నామో ఆ నీటిని ఉపయోగించుకుంటే మనం బయటపడేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మనం ఇవాళ చూస్తున్నాం చిన్నయ్య, నీళ్ళు లేకపోతే మనం ఏం చేస్తాం, ఏం చేయలేం. జీవకోటికి ప్రాణాధారం, జీవనాధారం నీరే. ఇలాంటి పరిస్థితుల్లో ఆహారానికంటే కూడా నీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇలాంటి ఇంత ప్రాధాన్యత కలిగిన నీటిని వృధా చేస్తే ఆ వనరులను మళ్ళీ తిరిగి మనం తీసుకోలేం. కాబట్టి నీటి వనరులను ఆదా చేసుకోవాలి, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ కాలువలతో కట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి మనము ఏదైతే వర్షం పడ్డప్పుడు ఒడిసి పట్టుకుంటామో ఆ పట్టుకున్న నీటిని తుంపర్ల సేద్యం ద్వారా, బిందు సేద్యం ద్వారా, డ్రిప్ ద్వారా తక్కువ నీటితోటి ఎక్కువ పొలాన్ని పండించుకునేటువంటి ప్లాన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ చూస్తే పెట్టుబడి సాయంగా కూడా అటు అన్నదాత సుఖీభావ అయితేనేమి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అయితేనేమి కొంత పెట్టుబడి సాయం అందిస్తుంది. అదేవిధంగా డ్రిప్ పరికరాలు కూడా ఇవాళ 90 నుంచి 100% కూడా సబ్సిడీ రూపంలో ప్రభుత్వం ఇస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఆధునిక వ్యవసాయానికి అలవాటు పడి ఆ విధంగా డ్రిప్పును, తుంపర సేద్యాన్ని అలవాటు చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు కూడా తక్కువ నీటితోటి పంటను పండించుకోవచ్చు. ఇప్పుడైనా
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన

0: జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: TG20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ,
2: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే ఒక రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకి ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
0: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి

85596 ఫోన్ నంబర్ మరొకసారి 2233 93 ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు జీవనోపాధిగా టైలరింగ్ గురించి శ్రీమతి కొల్లి విజయ్ గారితో పరిచయం వింటారు. ఇక 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. సంస్కృతంలో వార్తలు 6:20, 6:30 ప్రసార విశేషాలు వింటారు. 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమము, ఎయిడ్స్ వ్యాధికి కారణాలు నివారణ, ఈ అంశం గురించి డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపడదాం, నీటి ఎద్దడి నుంచి పంటలను రక్షించుకుందాం, ఈ అంశం గురించి గొల్లపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి జీవి సుబ్బమ్మ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటారు. 8:00 యువవాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం విద్యా సంస్థల విశ్వసనీయతలో ఎన్ఏఏసి పాత్ర గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం వింటారు. అనంతరం తెలుసుకుందాం రండి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 పాటకు వేళాయిరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వింటారు. 10:00 జానపద రంజని కార్యక్రమంలో ఆడపిల్లల చదువు బుర్రకథ వింటారు. 10:30 ఆపాత మధురాలు పాత చిత్రాల నుంచి పాటలు వింటారు. ఇక రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. మీరు ఇంతవరకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 83392905037 అనే వాట్సప్ నెంబర్ ద్వారా పంపగలరు. వాట్సప్ నెంబర్ మరోసారి 83392905037 అనే వాట్సప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ది ప్రాజెక్టు

లకు శంకుస్థాపనలు జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ది చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకువెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టమ్తో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ది చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని ఈ 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈవేళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్దిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బార్డర్ అవుట్పోస్ట్ ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బార్డర్ అవుట్పోస్ట్ లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి, అహ్మద్ హసన్ కాడియా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో 2 మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భోపాల్

0: పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటోగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్ డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టువులైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతోంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణం చేయడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2వ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సీ హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సీ U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం విశేషాలు, అనంతరం మహాత్ముని మార్గం, మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
4: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
5: LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్పల్ ఆప్కె సాత్.
6: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడువులో తామరా సైబాల్,
7: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: నేటి మాటలో భాగంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం విశేషాలు వింటారు. న్యాయం అనేది సమాజానికి బలమైన పునాది. న్యాయం ఉన్న చోటే శాంతి, భద్రత, సమానత్వం, అభివృద్ధి ఉంటాయి. ప్రతి వ్యక్తి ఇతరుల హక్కులను గౌరవించడం, చట్టాలను పాటించడం, వివక్షకు దూరంగా ఉండి న్యాయబద్ధమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, సామూహిక హత్యలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు వాటికి బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టడం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ప్రధాన లక్షణం. నేరస్తులు ఎంత శక్తివంతులైనా చట్టం ముందు అందరూ సమానమే అన్న సందేశాన్ని ఈ దినోత్సవం తెలియజేస్తుంది. విద్యార్థులు కూడా నిజాయితీ, క్రమశిక్షణ, పరస్పర గౌరవం వంటి విలువలను అలవర్చుకోవాలి. చిన్న వయసు నుంచే న్యాయం, సమానత్వం, మానవతాభావం పెంపొందితే భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారు. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం మనకు న్యాయం, శాంతి, మానవ హక్కుల పరిరక్షణ ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. ప్రపంచం మరింత శాంతియుతంగా, సమానత్వంతో ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరూ న్యాయ సూత్రాలను గౌరవించి ఆచరించాలి. న్యాయం ఉన్న చోటే నిజమైన శాంతి ఉంటుంది అనే సందేశాన్ని మన జీవితంలో అమలు చేయడం ఈ దినోత్సవానికి నిజమైన నివాళి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మా గాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ.

కమిషనర్ గ్రిఫత్ గారి ఆఫీసులోకి వెళ్లాను. మెట్ల దగ్గర తుపాకులు పుచ్చుకొని సిద్ధంగా ఉన్న సైనికులు కనపడ్డారు. వారంతా యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు బోధపడింది. వరండాలో కూడా గందరగోళంగా ఉంది. నేను కబురు పంపి ఆఫీసులోకి ప్రవేశించాను. అక్కడ కమిషనర్ దగ్గర మిస్టర్ బోరింగ్ కూర్చొని ఉన్నారు. నేను చూచిన దృశ్యాన్ని కమిషనర్కు వివరించి చెప్పాను. ఊరేగింపును ఫోర్ట్ వైపుకు వెళ్లకుండా ఆపడమే నా లక్ష్యం. జనం అక్కడికి చేరితే ఉపద్రవం జరిగి తీరేది. ఎంత చెప్పినా జనం వినే స్థితిలో లేనందున వాళ్లను తొలగించి వేయమని ఆదేశించక తప్పలేదు అని అతడు క్లుప్తంగా జవాబిచ్చాడు. ఫలితం మీకు తెలుసు కదా. గుర్రాల కాళ్ల క్రింద జనం నలిగిపోవటం తప్ప జరిగిందేమిటి? అసలు గుర్రపు రౌతుల్ని తీసుకురావటం అనవసరం కాదా అని నేను అన్నాను. ఆ విషయం మీకు తెలియదు. మీ బోధలు జనం మీద ఎలా పనిచేశాయో చేస్తున్నాయో మీకంటే పోలీసు వాళ్ళం మాకు బాగా తెలుసు. ముందే మేము జాగ్రత్త వహించకపోతే కీడు అధికంగా జరిగి ఉండేది. స్పష్టంగా చెప్తున్నాను, జనం మీ మాట వినే స్థితిలో లేరు. చట్టాన్ని వ్యతిరేకించడం అంటే జనం ముందుకు ఉరుకుతారు. కానీ శాంతంగా ఉండమని చెప్తే వాళ్ల బుర్రకు ఎక్కదు. మీ విధానం మంచిదే, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్లేరి. వాళ్ల ధోరణి వాళ్లదే అని అన్నాడు కమిషనరు. మీకు నాకు మధ్య గల తేడా ఇదే. ప్రజలు సహజంగా కొట్లాటలకు దిగరు. వాళ్లు శాంతి ప్రియులు అని అన్నాను. మా ఇరువురికి మధ్య కొంత చర్చ జరిగిన తర్వాత, దొర సరేనండి, మీ బోధను ప్రజలు అర్థం చేసుకోలేదని మీరు గ్రహించారనుకోండి, అప్పుడు మీరేం చేస్తారో చెప్పండి అని సూటిగా ప్రశ్నించాడు. ఆ విషయం నాకు తెలిసిన మరుక్షణం ఉద్యమాన్ని ఆపివేస్తాను అని అన్నాను. ఆపివేయడమంటే ఏమిటి? మిమ్మల్ని విడుదల చేసిన మరుక్షణం పంజాబ్ వెళతానని మీరు బోరింగ్కు చెప్పలేదా? అవును చెప్పాను. ఈ రైలుకే వెళదామని భావించాను కూడా, కానీ ఈవేళ వెళ్ళలేను. కొంచెం ఓపిక పడితే అన్ని విషయాలు మీకే తెలుస్తాయి. అహ్మదాబాద్లో ఏం జరుగుతున్నదో, అమృత్సర్లో ఏం జరుగుతున్నదో మీకు తెలుసా? జనం బాగా పేట్రేగిపోయారు. నాకు ఇంకా పూర్తి సమాచారం అందలేదు. ఎన్నో చోట్ల తంతి తీగలు తెగ్గొట్టారు. ఈ రగడకంతటికీ పూర్తిగా మీదే బాధ్యత. నా బాధ్యత ఎంతవరకో అంతవరకు వహించేందుకు నేను సిద్ధమే. అహ్మదాబాద్లో జనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు అంటే నాకు విచారం కలుగుతోంది. అమృత్సర్ను గురించి నాకేమీ తెలియదు. అక్కడికి నేను ఎప్పుడూ వెళ్ళలేదు. అక్కడ నన్ను ఎవరూ ఎరుగరు కూడా. పంజాబ్ ప్రభుత్వం నన్ను ఆపి ఉండకపోతే అక్కడ జనాన్ని శాంతింపచేసేందుకు గట్టి కృషి చేసేవాణ్ణి. నన్ను వెళ్లకుండా ఆపి ప్రభుత్వమే జనాన్ని రెచ్చగొట్టింది అని అన్నాను. ఈ విధంగా మాటలు సాగుతూ ఉన్నాయి. మా ఇద్దరి అభిప్రాయాలు కలవటం లేదు. చౌపాటి దగ్గర మీటింగ్ జరిపి ప్రజలను శాంతంగా ఉండమని చెబుతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. చౌపాటి దగ్గర సభ జరిగింది. ప్రజలకు శాంతిని గురించి, సత్యాగ్రహ ఆదర్శాల గురించి వివరించి చెప్పాను. సత్యాగ్రహం అంటే సత్యపు క్రీడ. ప్రజలు శాంతంగా ఉండకపోతే నేను సత్యాగ్రహ పోరాటం జరపలేను అని చెప్పాను. అహ్మదాబాద్లో కూడా దొమ్మి జరిగిందని అనసూయాబెన్కు సమాచారం అందింది. ఆమెను

అరెస్టు చేశారని ఎవరో పుకారు లేవదీశారు. దానితో కార్మికులు పేట్రేగిపోయారు. వాళ్లు హర్తాళ్లతో పాటు ఉపద్రవానికి పూనుకున్నారు. ఒక సైనికుణ్ణి ఖూనీ చేశారు. నేను అహ్మదాబాద్ వెళ్లాను. నడియాద్ దగ్గర రైలు పట్టాలు పీకివేసేందుకు ప్రయత్నించారని అక్కడ నాకు తెలిసింది. వీరంగావ్లో ఒక గవర్నమెంట్ కార్యకర్తను చంపేశారు. అహ్మదాబాద్ చేరాను. అక్కడ మార్షల్ లా అమలు చేశారు. జనం జంకినట్లు కనపడింది. చేసిన దానికి వడ్డీతో సహా జనానికి గవర్నమెంట్ వారు సైన్య సాయంతో ముట్ట చెబుతూ ఉన్నారన్నమాట. నన్ను స్టేషన్ నుంచి కమిషనరు మిస్టర్ ప్రెట్టి దగ్గరికి తీసుకువెళ్లేందుకు మనుషులు సిద్ధంగా ఉన్నారు. నేను వారి దగ్గరికి వెళ్లాను. ఆయన ఎంతో కోపంగా ఉన్నాడు. నేను ప్రశాంతంగా సమాధానాలిచ్చాను. జరిగిన హత్యలకు విచారం వ్యక్తం చేశాను. మార్షల్లా అనవసరమని కూడా చెప్పాను. తిరిగి శాంతి నెలకొల్పేందుకు ఏం చేయమంటే అది చేస్తానని కూడా చెప్పాను. బహిరంగ సభ జరిపేందుకు అనుమతి కోరాను. ఆశ్రమ ప్రదేశంలో ఆ సభ జరుపుతామని చెప్పాను. నా అభిప్రాయం ఆయనకు నచ్చింది. April 13 ఆదివారం నాడు బహిరంగ సభ జరిపినట్లు నాకు గుర్తు. ఆ రోజును లేక ఆ మరునాడో మార్షల్లా ఎత్తేశారు. సభలో ప్రసంగిస్తూ జనం చేసిన పొరపాటు ఏమిటో తెలియచేసేందుకు ప్రయత్నించాను. అందుకు ప్రాయశ్చిత్తంగా 3 రోజులు ఉపవాసం చేయమని చెప్పాను. హత్యలు కావించిన వారు తమ తప్పు అంగీకరించి ప్రభుత్వానికి లొంగిపొమ్మని సలహా ఇచ్చాను. నా కర్తవ్యం ఏమిటో స్పష్టంగా బోధపడింది. ఏ కార్మికుల మధ్య అధిక సమయం గడిపానో, ఏ కార్మికులకు నేను సేవ చేశానో, ఏ కార్మికులు సత్కార్యాలు చేస్తారని నేను ఆశించానో, ఆ కార్మికులే కొట్లాటలలో పాల్గొనటం సహించలేకపోయాను. వారు చేసిన అపరాధంలో నేను కూడా భాగస్వామినేనని భావించాను. ప్రభుత్వానికి లొంగిపొమ్మని జనానికి సలహా ఇచ్చినట్లే జనం చేసిన తప్పుల్ని క్షమించమని ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశాను. కాని నా మాట ఇరుపక్షాల వారిలో ఒక్క పక్షం వారు కూడా వినలేదు. ప్రజలు తమ తప్పును అంగీకరించలేదు. ప్రభుత్వము వారిని క్షమించేందుకు సిద్ధపడలేదు. కీర్తిశేషులు, రమణభాయి మొదలుగా గల పౌరులు వచ్చి సత్యాగ్రహం ఆపివేయమని నన్ను కోరారు. ఆ విధంగా నన్ను కోరవలసిన అవసరమే లేదు. శాంతిని గురించి తెలుసుకుని జనం ఆ విధంగా నడుచుకోనంత వరకు సత్యాగ్రహ సమరాన్ని నిలిపివేయాలని నేను అప్పటికే నిర్ణయానికి వచ్చి ఉన్నాను. అందుకు వాళ్లంతా సంతోషించారు. కొంతమంది మిత్రులకు కోపం కూడా వచ్చింది. దేశమంతటా శాంతంగా సంగ్రామం సాగాలని అనుకుంటే అది సాధ్యం కాదని వారు భావించారు. నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఏ ప్రజలకు నేను సేవ చేశానో ఆ ప్రజలు కూడా సత్యాగ్రహ సమరాన్ని గురించి, శాంతిని గురించి సరిగ్గా గ్రహించకపోతే ఇక సత్యాగ్రహ పోరాటం జరపడం సాధ్యం కాదని చెప్పేశాను. సత్యాగ్రహులు తమ హద్దుల్లో ఉండి శాంతియుతంగా పోరాటం సాగించాలని అది నా నిశ్చితాభిప్రాయమని చెప్పాను. ఈనాటికి నా అభిప్రాయం అదే. అహ్మదాబాద్ సభ ముగించుకుని నేను నడియాద్ వెళ్ళాను. పర్వతమంత తప్పు అని నేను అక్కడ అన్న మాట ఎంతో ప్రచారంలోకి వచ్చింది. అట్టి మాట అది వరకు నేను ఎన్నడూ అనలేదు. అహ్మదాబాద్లోనే నా తప్పు నాకు స్పష్టంగా కనపడింది. నడియాద్ వెళ్లి అక్కడ పరిస్థితిని గురించి యోచించాను. ఖేడా జిల్లాకు చెందిన చాలామందిని అరెస్టు చేశారని విన్నాను. అక్కడి సభలో ప్రసంగిస్తూ ఖేడా జిల్లా వాసులను, తదితరుల్ని సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని చట్టాల్ని ధిక్కరించమని నేను కోరాను. ఆ కోరికలో తొందరపాటు కలదని నా మనస్సుకు తోచి పైమాట అనేశాను. ఆ తప్పు పర్వతమంతగా నాకు అనిపించింది. ఆ విషయం బహిరంగంగా ప్రకటించేసరికి నన్ను చాలామంది ఎగతాళి చేశారు. అయినా తప్పును ఒప్పుకున్నాను గనుక నాకు పశ్చాత్తాపం కలగలేదు. ఇతరులు చేసిన ఏనుగంత తప్పును ఆవగింజంత చిన్నదిగా చూడు. నీవు చేసిన తప్పును పర్వతమంతగా భావించు. అప్పుడే తప్పులేని వారు తమ తప్పులు తెలుసుకుంటారు అనే మాట చెల్లుబాటు అవుతుంది. ప్రతి సత్యాగ్రహి ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలని నా అభిప్రాయం. అసలు నాకు పర్వతమంతగా కనిపించిన ఆ తప్పేమిటో కొద్దిగా చెప్తాను. చట్టాన్ని పూర్తిగా అమలుపరిచినట్టే వ్యక్తులు చట్టాన్ని సవనీయంగా ఉల్లంఘించారు. భయం వల్లనే అలా చేస్తారని గ్రహించాలి. ఉల్లంఘించితే శిక్ష పడుతుందనే ఆ భయం. నీతికి అవినీతికి సంబంధించని చట్టాల విషయంలోనే ఇలా జరుగుతుంది. చట్టం ఉన్నా లేకపోయినా మంచివాడు ఎన్నడూ దొంగతనం చేయడు. కాని రాత్రిళ్ళు సైకిల్ మీద వెళుతూ లైట్ వెలుగుతున్నదా లేదా అని ఎవడూ చూడడు. సామాన్యంగా చట్టవిరుద్ధమైన ఆ చర్యను గమనించడు. గమనించమని కోరినా మంచివాళ్లు కూడా అందుకు సిద్ధపడరు. కానీ అలా చేస్తే శిక్ష పడుతుందని భయం కలిగినప్పుడు

మాత్రం అతడు లైటు వెలిగించటానికి సిద్ధపడతాడు. ఈ విధంగా జరిగే నియమ పాలనను స్వేచ్ఛగా జరిగే నియమపాలన అని అనటానికి వీలులేదు. నిజమైన సత్యాగ్రహి చట్టాల్ని స్వేచ్ఛగా పాటిస్తాడు. ఈ విషయం తెలుసుకుని సమాజంలో చట్టాల్ని పాటించుచున్నట్టి వారే చట్టాల యొక్క నీతిని అవినీతిని గురించి నిర్ణయించటానికి అర్హులు. అట్టివారికే చట్టాల్ని ఆయా పరిస్థితుల్లో ఆయా పరిధికి లోబడి వ్యతిరేకించే అర్హత ఉంటుంది. అట్టి అర్హత ఉన్నదా లేదా అని గమనించకుండా నేను చట్టాన్ని ఉల్లంఘించమని వారికి చెప్పాను. నా ఈ తప్పు నాకు పర్వతమంతగా కనపడింది. ఖేడా జిల్లాలో ప్రవేశించిన తర్వాత నాకు అక్కడి ఉద్యమం జ్ఞాపకం వచ్చింది. నేను బహిరంగంగా కనపడుతున్న ప్రమాదాన్ని గుర్తించలేదని నాకు బోధపడింది. సహాయ నిరాకరణోద్యమాన్ని కొనసాగించేందుకు ప్రజలు అర్హులు కావాలి. అందరి రహస్యాన్ని వారు గ్రహించాలి. తెలిసి ఉండి కూడా చట్టాల్ని రోజు ఉల్లంఘించేవారు, రహస్యంగా చట్టాల్ని పలుమార్లు ఉల్లంఘించేవారు. హఠాత్తుగా సహకార నిరాకరణం అంటే ఏమిటో ఎలా తెలుసుకోగలుగుతారు? దాని మర్యాదను ఎలా కాపాడగలరు?

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: కార్యక్రమంలో అమరన్ మూవీ నుంచి రమ్య బెహరా, అనురాగ్ కులకర్ణి పాడిన పాట, సంగీతం జీవి ప్రకాష్ కుమార్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు, రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332950

0: ప్రసంగ పోటీలు రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. గమనికి విన్నారు. కార్యక్రమంలో డమాకా మూవీ నుంచి బీమ్స్ సిసిరోలియో పాడిన పాట, సంగీతం బీమ్స్ సిసిరోలియో, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.
1: Girls, put your shoes on. Raise the volume. Let's dance on some mass stuff. Hey, aa gaaju aga conductor song vesa.

మీరు విన్న ఈ పాట ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం హరిచరణ్ శ్రేయ ఘోషల్ పాడిన పాట. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీతరచన శ్రీమణి. కార్యక్రమంలో సర్ చిత్రం కోసం శ్వేతమోహన్ పాడిన పాట, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: మీరు విన్న ఈ పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాట, సంగీతం గోపి సుందర్. మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Akashwani presents Morning News. Good morning. I am Shagun Chopra. The headlines. Prime Minister Narendra Modi to flag off India's first hydrogen-powered train from Jind Railway Station in Haryana this morning. Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests 5 persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by 4 wickets in second ODI to level 3 match series 1-1. And now the news in detail. Prime Minister Narendra Modi will visit Haryana, Chandigarh and Punjab today. During his visit to Haryana, the Prime Minister will flag off India's first hydrogen train between Jind and Sonipat at Jind Railway Station. He will also lay the foundation stone and dedicate to the nation various development projects worth around 14,700 crore rupees at Eklavya Stadium in Jind and address the gathering on the occasion. The launch of the first hydrogen-powered train marks an important step towards the adoption of clean and sustainable mobility in the railway sector. Designed

0: very heavy rainfall conditions at isolated places over Arunachal Pradesh, Assam, Meghalaya and Odisha today. It has predicted heavy rainfall conditions over Bihar, Chhattisgarh, East Madhya Pradesh, East Uttar Pradesh and Jharkhand during the day. Similar weather conditions are expected over Nagaland, Manipur, Mizoram, Tripura, Uttarakhand, Vidarbha, West Bengal and Sikkim for the day. According to the IMD, isolated to scattered rainfall conditions are expected over Delhi, Haryana, Chandigarh and Punjab during the next 2 to 3 days. In Jammu and Kashmir, Meteorological Centre has forecast a significant change in weather across the Union Territory from tomorrow, with chances of heavy rain and flash floods in vulnerable areas. And now, for a look at today's newspapers, it's over to VC Pramod.
1: Thank you, Shagun. Most of the dailies have covered the Prime Minister unveiling various projects in Punjab, Haryana and Chandigarh to flag off India's first hydrogen power train. BIMSTEC National Security, ZARS, discuss ways to combat terrorism, organized crime, mentions the statesman, while the Asian Age writes BIMSTEC nations to bolster anti-terror, maritime law links. Equity model replaces grants. Centre joins Ventura Capitals to invest in chip firms, informs the Financial Express. The Hindu writes, Parliament set to take up bills to amend FCRA, prevent insult to Vande Mataram. ED cracks alleged terror trail across 5 states, reads a headline in the Pioneer. The Tribune headlines, after over 100 resignations, Centre tightens ISRO exit rules. Supreme Court flags third language timing, mentions the Pioneer. In editorial titled A Game Bigger Than Its Grand Spectacle, the Indian Express writes, as Spain and Argentina face off in what will be their first meeting in the FIFA World Cup since 1996, the finale promises a grand spectacle. Last-minute winners, comebacks, extraordinary underdog performances and teeming moments of individual brilliance have made sure that the football itself has never been overshadowed. The spotlight now falls on Spain and Argentina. And finally, the Times of India informs that about the first private orbital rocket launch on Saturday. The papers add, Skyroot Aerospace is days from becoming India's first private space tech startup to launch an orbital class rocket. Vikram 1 is set to lift off at 11:30 from Sriharikota. And with that, it's back to you, Shagun.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to flag off India's first hydrogen-powered train from Jind Railway Station in Haryana this morning. Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests 5 persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by 4 wickets in second ODI to level 3 match series 1-1. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. భారత టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళి శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్, సహాయ మంత్రి పవిత్రా మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశాల నుండి 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నింటినీ ఒకేచోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్య

0: సమితి ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్, అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత్ టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట్ర సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్రరంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్రరంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళీ రంగ దార్శనికతకు, ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత టెక్స్ 2026 మన దేశ గొప్ప వస్త్రవారసత్వాన్ని ప్రోత్సహించడానికి దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 2233393, మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596. ఫోన్ నంబర్ మరోసారి 2233393, ఫోన్ నంబర్ మార్కాపూర్ ఎస్టీడీ కోడ్ 08596.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో ఫస్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
5: మేడం గుడ్ మార్నింగ్. మేడం
4: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
5: మేడం కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తండ్రడన గ్రామం ధర్మాపేట. మేడం బాగున్నారు? మేడం
4: బాగున్నానండి. మీరు బాగున్నారా?
5: బాగున్నాను మేడం. వర్షం కోసం మేము ఎదురు చూస్తున్నాము. వర్ణుల దేవుడు నిన్న కరణించాడు మేడం, కానీ కొద్దిగా వచ్చింది మేడం.
4: వర్షం సరి పడలేదా?
5: పర్లేదు మేడం, అందరికి వర్షం ఆధారం మేడం. వర్షం రావాలి కోరుకుంటూ మేడం మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో మేడం.
4: ఓకేనండి.
5: లాహిరి

0: లాహిరి, లాహిరి మేడం సినిమా పేరు. ఓహో, చిలకమ్మ అనే పాట ఉంటుంది మేడం.
1: లాహిరి లాహిరి లాహిర్లు.
0: అవును మేడం.
1: అందులో ఏ పాట అండి?
0: ఓహో చిలకమ్మ, పంచదార చిలకమ్మ అనే పాట ఉంటుంది మేడం.
1: ఓకేనండి, హరినాథ రెడ్డి గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: ధన్యవాదాలు మేడం, అందరి కోసం కూడా మేడం, పాట కూడా మీకోసం.
1: ధన్యవాదాలండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: హలో, వెల్కమ్ టు హాలో ఎఫ్ఎం.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
5: మేడం, కందాలపల్లి నుంచి.
4: ఏంటండి?
6: This call is now being recorded.
4: హలో.
5: జగదేక వీరుడు అతిలోక సుందరి నుంచి యమహోని యమానందం పాట కావాలి మేడం.
4: జగదేక వీరుడు అతిలోక సుందరి
5: మేడం. చిరంజీవి గారు, శ్రీదేవి గారు.
4: ఓకేనండి. అందులో ఏ పాట అండి?
5: యమహోని యమాన.
4: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
5: శ్రోతలం.
4: ఓకేనండి.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 10:30 AM ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. హలో ఎఫ్ఎం కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం గారు.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరండి?
1: నా పేరు బాలకృష్ణ మేడం, ఎద్దుమైలారం నుంచి.
0: బాలకృష్ణ గారు,
1: మేడం గారు.
0: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: సప్తపది నుండి మేడం.
0: సప్తపది, అందులో ఏ పాట అండి?
1: గోవులు నల్లన గోపయ్య నల్లన గోవుదులు ఎర్రన ఎందువదన, జానకి గారు పాడిన పాట మేడం.
0: ఓకేనండి, గోవుళ్ళు తెల్లన
1: గోపయ్య నల్లన.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది బాలకృష్ణ గారు, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం. శుభోదయం.
0: శుభోదయం అండి. మీ పేరండి?
1: నేను మైమ్నార్కి వెళ్ళి పుల్పాటి వెంకటేష్ అంటారు మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. వెంకటేష్ గారా?
1: అవును మేడం, చాలా రోజుల కాల్ తీసుకున్నారు. మీకు స్వాగతం సుస్వాగతం చెప్తున్నా మేడం.
0: ఓకేనండి, చెప్పండి. ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: నేను వచ్చేసి గోపాలరావు గారి అమ్మాయి. అందులో పాట వచ్చి వస్తావు కలలోకి రానంటావు కౌగిలికి, నువ్వు కన్ని కలలన్నీ పండేది ఎప్పటికీ, ఆ ముద్దు మురిపాలు తీరేది ఎన్నటికీ. పాట ఇటు పాట మేడం, ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. మన శ్రోతలు కూడా మంచి అలరిస్తారు మేడం.
0: ఓకేనండి. ఎక్కడి నుంచి అండి మీ ఊరు?
1: మాది మహబూబ్ నగర్, అంటే పాలమూరు అంటారు మేడం. పాలమూరు అంటే
0: మహబూబ్ నగర్.
1: మహబూబ్ నగర్ మీ పక్కనే?
0: ఓకే ఓకేనండి.
1: అంటే ప్రకాశం డిస్టిక్ మన మహబూబ్ నగర్.
0: ఓకేనండి.
1: నేను చాలా మీ మార్కాపురం చాలా చొక్కటి కార్యక్రమాలు ఉంటాయి మేడం. మాకు మాసం రోజులకు 15 రోజులకు ఒకసారి తీసుకోవాలి మేడం. నేను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకోసం, మార్కాపురం వారి స్టేషన్ డైరెక్టర్ గారు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి సార్.
1: వెల్కమ్ వెల్కమ్ మేడం.
0: ఓకేనండి.
2: నిజంగా

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
1: మార్కాపురం జరీనా అండి. మార్కాపురం నుండి.
0: జరీనా గారు, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: వెలుగులో వెలుగు నీడల నుంచి. హాయ్ హాయ్ గాథ పాట.
0: వెలుగు నీడలు మూవీ నుంచి హాయ్ హాయిగానే పాట. హాయ్ హాయిగా జాబిలి.
1: హాయ్ హాయ్ రాధా.
0: ఓకేనండి. జరీనా గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: వెల్కమ్ అండి.

0: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాలలో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30 జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. గమనిక విన్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు ఎక్కడ
1: నుంచి? సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్ నుంచి. నా పేరు ఓబ్లేస్ మేడం.
0: ఓబ్లేస్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
1: మేడం, మంచు పల్లకి నుంచి ఒక పాట కావాలి మేడం.
0: మంచు పల్లకి?
1: అవును మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: మేఘమా దేహమా అనే సాంగ్ వినిపించండి మేడం, జానకి మదర్ వారి.
0: ఓకేనండి, మీరు కోరిన పాట వస్తుంది ఓబులేస్ గారు, వినండి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: హలో, వెల్కమ్ టు హాలిఫ్. హలో,
3: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
3: నా పేరు లీలావతి మేడం.
1: లీలావతి, ఎక్కడి నుంచి అండి?
3: కొత్తపల్లి మేడం.
1: కొత్తపల్లి నుంచి లీలావతి గారు.
3: బాగున్నారా మేడం?
1: బాగున్నానండి. మీరు బాగున్నారా?
3: బాగున్నా మేడం.
1: ఓకేనండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కోరుకుంటున్నారు ఈరోజు?
3: ఒంటరి మేడం.
1: ఒంటరి,
3: గోపిచంద్ది చెప్పాలనుంది చిన్న మాటేననే పాట మేడం.
1: ఓకేనండి. లీలావతి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.
3: థ్యాంక్ యూ మేడం.
1: ఓకే, వెల్కమ్ అండి.

0: హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి?
1: పోలమ్మ మేడం.
0: పోలమ్మ. ఓకేనండి. ఎక్కడి నుంచి అండి?
1: కే కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి నుంచి పోలమ్మ గారు. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: బాగున్నారు మేడం.
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం.
0: ఓకే, చెప్పండి
1: మేడం. దీర్ఘ సుమంగళి భవ మేడం.
0: దీర్ఘ సుమంగళి భవ.

0: శేఖర్ గారిది.
1: చూస్తున్నానండి, ఒక్క నిమిషం. ఏం చేస్తుంటారండి మీరు?
0: పొలం పని మేడం.
1: పొలం పనేనా? ఓకే. దీర్ఘ సుమంగళి భవ. ఆ మూవీ మన దగ్గర లేదండి.
0: మేడం బతుకమ్మ ఉందే?
1: బతుకమ్మ, బతుకమ్మ ఉందండి.
0: దాంట్లో వానమ్మ వానమ్మ పాట ఉంది మేడం.
1: వానమ్మ పాట.
0: వాన లేవు
1: సినుకమ్మ,
0: కదా?
1: సినుకమ్మ.
0: సినుకమ్మ.
1: ఓకే అండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
0: అందరి కోసం మేడం.
1: ఓకేనండి,
0: థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్ అండి.

0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం కేంద్రం ద్వారా హలో ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
4: హలో
3: హలో, నమస్తే అండి.
4: నమస్తే మేడం.
3: మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
4: రవికుమార్, శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మేడం.
3: రవికుమార్ గారు?
4: అవును మేడం.
3: ఓకే, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
4: జేబు దొంగ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట మేడం.
3: జేబు దొంగ?
4: అవును మేడం. శోభన్ బాబు?
3: శోభన్ బాబు గారిదా?
4: అవును మేడం.
3: ఓకే, అందులో ఏ పాట అండి?
4: నీలాలాది

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30వ జూలై ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. మీరింతవరకు హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలకు జీవనోపాధిగా టైలరింగ్ గురించి శ్రీమతి కొల్లి విజయ్ గారితో పరిచయం వింటారు.
1: जूता है जापानी ये पटलून इंग्लिस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: గతానికి ఇప్పటికీ పోల్చినట్లయితే నాడు స్త్రీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారనే చెప్పాలి. కానీ నేడు స్త్రీలు కుటుంబానికి ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగారనే చెప్పొచ్చు. ఎందుకంటే సంపాదన, పొదుపు ఇత్యాది రంగాలలోనే కాకుండా అధికార పీఠాన్ని అధిరోహించేందుకు నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కాపురం పట్టణంలో ఒక మంచి పేరు పొందిన టైలర్గా ఉంటూ తన కాళ్ల మీద తను నిలబడమే కాకుండా తనతోటి స్త్రీలందరికీ కూడా టైలరింగ్, పెయింటింగ్ నేర్పిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలిచిన శ్రీమతి కొల్లి విజయ్ గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ టైలరింగ్ విశేషాల గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్కారం అండి విజయ్ గారు.
5: నమస్కారం శైలజ.

0: ఎంతకాలం నుంచి ఈ వృత్తిలో ఉన్నారు?
1: అంటే నేను 17 ఇయర్స్ అయింది మేడం శైలజ గారు నేర్చుకొని. ఒక 2 ఇయర్స్ నేను పర్సనల్గా స్టిచ్చింగ్ అది చేశాను. తర్వాత 2 ఇయర్స్ తర్వాత అందరికీ నేర్పించాలన్న ఉద్దేశంతో 15 ఇయర్స్ నుంచి నేర్పిస్తూ వస్తున్నాను.
0: 15 సంవత్సరాల నుంచి
1: నేర్పిస్తున్నాను.
0: మీకు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టిందండి?
1: నాకు 4 మంత్స్ పట్టింది మేడం.
0: 4 మంత్స్. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ టైలింగ్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా, చదువు ముఖ్యమంటారా లేదంటే శ్రద్ధ ముఖ్యమంటారా?
1: నాకు తెలిసి శ్రద్ధ అన్నిటికంటే ముందు ఓపిక ఉండాలి మేడం. చదువుకు అయితే అస్సలు సంబంధం లేదు. నా దగ్గర చదువుకున్న వాళ్ళు నేర్చుకున్నారు, అసలు పూర్తిగా ఏమీ రాని పల్లెటూరు వాళ్ళు కూడా చాలా బాగా చదువుకున్న వాళ్ళకంటే బాగా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు.
0: వాళ్ళతో పోటీగా
1: ఎంబీఏ చేసిన పిల్లలు నేర్చుకున్నారు, సమ్మర్లో టీచర్స్ నేర్చుకున్నారు, అలానే పల్లెటూరు వాళ్ళు నేర్చుకున్నారు. ఎవరికి ఎవరు తగ్గలేదు మేడం. కాబట్టి చదువు కంటే కూడా మనసు పెట్టి శ్రద్ధ ఓపిక ఇవి రెండూ ఉండి అన్నిటికంటే ముందు ఆసక్తి ఉండాలి, నేర్చుకోవాలన్న తపన అనేది అంటే వచ్చేస్తుంది.
0: మరి ఎంతకాలం నుంచి మిగతా స్త్రీలందరికీ నేర్పుతున్నారు మీరు?
1: గత 15 సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నాను శైలజ గారు. 15 నుండి 16 అడుగు పెట్టబోతున్నాను.
0: 16 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. మరి ఓన్లీ స్టిచ్చింగ్ టైలింగ్ కు ఎంతమంది నేర్పింటారు?
1: నేను సుమారుగా 5,800 మందికి నేర్పించాను మేడం. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా నేను ఫ్రీగా నేర్పించుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడు కొన్ని బ్యాచ్లు పెట్టుకుంటూ తర్వాత రూట్ సెట్ ఆఫీస్ వేటపాలెం నుంచి వాళ్ళని పిలిపించి కూడా ఒక 2 టైమ్స్ నేను ఇక్కడ ఫ్రీగా రాయవరం అక్కడ కొంతమంది మహిళలకి ఫ్రీగా నేర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
0: ఇప్పుడు మీరు 5,000 మంది స్త్రీలకు నేర్పాను అన్నారు. ఓన్లీ మన మార్కాపురంలోనైనా మిగతా చుట్టుపక్కల పల్లెటూరులు మొత్తం కలిపి ఒక 5,000 మందికి నేర్పుంటారా?
1: మొత్తం నాకు 6 మండలాలు మేడం.
0: 6 మండలాలు.
1: దొర్నాల, వైపాలెం, మార్కాపురం, తల్లుబాడు, కొనకనమిట్ల, పొదిలి, సుమారుగా 56 పల్లెలు. చాలా మంది నేర్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా 5,800 మందికి నేర్పిస్తే ఒక 800 మంది తీసేసినా కూడా 5,000 మంది ఇవాళ కుట్టుకొని సంపాదించుకుంటున్నారు.
0: ఆ టైలరింగ్ మీద
1: సంపాదించుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు.
0: మరి ఈ మహిళలకు ఆర్థిక శక్తిగా ఎదుకేందుకు ఈ టైలరింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది?
1: నాకు తెలిసి ఒక ఎంప్లాయ్ కంటే కూడా ఎంప్లాయ్ అయినా ఆఫీస్కి వెళ్తే వాళ్ళ ఆఫీసర్ వాళ్ళు టైం సెలవు ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలి, టైం టు టైం అని టైమింగ్స్ ఉంటాయి. ఇది అలా కాదు. వాళ్ళకి ఓపిక ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్లో ఉండి మరి అది ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండి పిల్లల్ని భర్తని ఆఫీసులో పంపించుకుంటూ వాళ్ళని స్కూల్లో పంపించుకుంటూ మిగతా టైంలో చాలా బాగా అంటే ఇంకా ఆమెకు ఆమే ఆమెకు సెలవు ఇచ్చుకునేది లేదు. ఆమె కావాలనుకుంటే సెలవు ఇచ్చుకుంటుంది, ఉండాలంటే వర్క్ చేసుకుంటుంది, తన తను సొంతంగా అనమాట. ఇది నిజంగా ఆడవాళ్ళకి మాత్రము టైలరింగ్ అనేది ఇంటి పట్టున కూర్చొని అందులో ఈ రోజులలో కాస్ట్ కూడా చాలా బాగా పెరిగాయి. అందులో ఒకళ్ళ సంపాదన అనేది ఈ రోజులలో ఆర్థికంగా సరిపోవటం లేదు. పిల్లల చదువులకైతేనేమి ఫీజులు పెరిగి ఈ టైంలో మనము ఇద్దరం సంపాదించుకుంటూనే గడిచే రోజులు. ఇంకొక బిజినెస్ చేయాలి అంటే కాస్త అంతో ఇంతో పెట్టుబడి అనేది అవసరం. ఈ టైలరింగ్ వచ్చేసరికి ఒక మిషను, ఒక దారపుంటల బాక్స్, చిన్న చిన్నవి ఏదన్నా తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించుకునే అవకాశం. అది కూడా ఇంట్లో ఉంటూ బయటకు వెళ్లకుండా
0: తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించడం అంటేనూ టైలరింగ్ మాత్రమే
1: చాలా బాగుంటుందండి.
0: అది ఇంట్లో ఉంటూ టైలరింగ్
1: నేర్చుకోవాలంటే
0: ప్రధానంగా కటింగ్ తెలిసి ఉండాలా, స్టిచ్చింగ్ బాగా తెలిసి ఉండాలా?
1: రెండు ముఖ్యమండి. శైలజ గారు చాలా మంది అపోహ పడతారు అంటే కటింగ్ చేసిస్తే స్టిచ్చింగ్ ఏముంది అన్న. చాలా మందికి
0: కుట్టేయటమే కదా
1: కటింగ్ వస్తే చాలా అనుకుంటారు. లేదు, ఒకళ్ళు బాగా కట్ చేస్తారు, వాళ్ళు సరిగ్గా కుట్టలేదు అనుకోండి, వేస్ట్. లేదు, కటింగ్ బాగా చేసాము, స్టిచ్చింగ్ లో పోయింది అనుకోండి, వేస్ట్. కాబట్టి కటింగ్ ఎంత ఇంపార్టెంట్ ఉందో స్టిచ్చింగ్ కూడా సేమ్ ఇంపార్టెంట్ అండి.
0: అంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ మనకు కరెక్ట్ గా రావాలి అంటే కటింగ్ ముఖ్యమా లేదంటే స్టిచ్చింగ్ ముఖ్యమా?
1: ఒక రకంగా కటింగ్ ముఖ్యమండి. కటింగ్
0: యాజ్ ఇట్ ఈజ్ ఒక బ్లౌజ్ అదే సైజ్ లో ఒక బ్లౌజ్ రావాలి అంటే
1: పక్కా కటింగ్ ముఖ్యమా? కటింగ్ ఇంపార్టెంట్. కటింగ్ నేను 75 మార్కులు వేస్తే స్టిచ్చింగ్ 25 మార్క్స్ వేస్తానండి. రెండు ఉండాలి, ఈక్వల్ గానే ఉండాలి.
0: కటింగ్ మనం ఎంత కరెక్ట్ గా చేస్తే స్టిచ్చింగ్ కూడా అంతే బాగా వాడాలి.
1: ఇది అపోహ మాత్రమే. కటింగ్ వస్తే స్టిచ్చింగ్ ఏముంది అని జస్ట్ ఒక అపోహ మాత్రమే.
0: కానీ కటింగ్ మాత్రం కంపల్సరీ.
1: రెండు
0: ఈక్వల్. మరి ఈ మామూలు బ్లౌజులు ఒక టైప్ ఆఫ్ కటింగ్ ఉంటుందంటారు, డిజైన్ బ్లౌజులు ఒక టైప్ ఆఫ్ కటింగ్ ఉంటుందంటారు, మరి రెంటలో తేడా ఏమైనా ఉందంటారా?
1: చాలా మందికి ఇప్పుడు యూట్యూబ్ లో ఎన్ని వస్తున్నాయండి. చాలా మంది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను పిల్లల్ని. ఇంతకుముందు బ్యాచ్ కి 40-50 మంది ఉంటే ఇప్పుడు ఒక 15 మెంబర్స్ అలా తగ్గుతున్నారు. ఎందుకంటే యూట్యూబ్ లో వచ్చేస్తేనే మేము నేర్చుకోవాల్సిన పని లేదు అని అనుకుంటున్నారు. కాకపోతే బేసిక్స్ అనేది మాత్రం గురువు దగ్గర మాత్రం కంపల్సరీ నేర్చుకుని ఉండాలండి. అంటే అవి చిన్న చిన్నవి మనం తర్వాత చూసైనా నేర్చుకోవచ్చు. మోడల్స్ అవి బేసిక్స్. అసలు బ్లౌజ్ కటింగ్ అసలు గురువు దగ్గర నేర్చుకునేది వేరు. ఇది నేర్చుకున్న తర్వాత ఏదైనా ఒకటి రెండు మనకు ఎక్స్ట్రా

0: చెప్పాలనుకుంటే ప్రతిసారి మనము వెళ్ళలేం కదండి గురువు గారి దగ్గరికి. ఇప్పుడు ఒక పీరియడ్ లో మనం టైలరింగ్ నేర్చుకుంటాం, 6 మంత్స్ అని నేర్చుకుంటాం, మనం బయటకు వెళ్ళిపోతాము. తర్వాత ఏదైనా కొత్త మోడల్ వస్తుంది, మళ్ళీ ఆ మోడల్ కోసం మనము ఇంకొక గురువు దగ్గరికి మళ్ళీ వెళ్ళలేము. కాబట్టి ఇలాంటి వాటికి ఏంటంటే యూట్యూబ్ అనేవి, ఛానల్స్ ఇవన్నీ ఉపయోగపడతాయి. కాకపోతే ముందు మాత్రం గురువు దగ్గర బేసిక్స్ అన్ని నేర్చుకుని నేర్చుకుంటేనే చాలా బాగుంటుంది. ఇవన్నీ మోడల్ జాకెట్ కి దీనికి డిఫరెన్స్ అంటే ఏంటంటే, బ్లౌజ్ అని వచ్చి మనకు ఒక ఆలోచన ఉంటే నేర్చుకోవాల్సిన పనేం లేదండి. ముందు మన ఆలోచన ఉంటే చూడంగానే మనం పట్టేయచ్చు. ముందు మనకు బ్లౌజ్ అనేది రావాలి. చిన్న శాంపుల్ అండి, అంటే మనము ఇంట్లో మనం వంటలు చేస్తాం, వంటింట్లో ఆడవాళ్ళం, పులిహార చేస్తాం, మన బిర్యానీ చేస్తాం, ఏది చేసినా ముందు అన్నం అనేది రావాలి.
1: అవును, అన్నం వండటం తెలియాలి,
0: అన్నం వండటం రావాలి. మీరు టమాటా రైస్ చేసుకోండి, వంగిబాత్ చేసుకోండి, పులిహోర చేసుకోండి, దద్దోదనం చేసుకోండి, ముందు మనకేం కావాలి?
1: రైస్ పర్ఫెక్ట్ తెలియాలి,
0: రైస్ అన్నం వండటం రావాలి. దాని తర్వాత ఇవన్నీ అన్నమాట. కాబట్టి ముందు మనకి టైలరింగ్, అసలు ముందు ఒక బ్లౌజ్ గురించి తెలుసుండాలి పూర్తిగా, పర్ఫెక్ట్ గా. అది తెలుసుంటే మోడల్ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం చూడంగానే పట్టేయచ్చు.
1: దానికి మళ్ళీ వేరే కటింగ్ అవసరం లేదు,
0: వచ్చేస్తుందండి దానికోసం. అంటే నేర్చుకోవాలి కాదని అంటాం లేదు, కాకపోతే ఎన్నేళ్ళు నేర్చుకుంటామంటే లిమిట్ లేదు. ఒక సంవత్సరం నేర్చుకుంటాము, 2 ఏళ్ళు నేర్చుకుంటాము, తర్వాత ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మారుతూ వస్తుంది. ట్రెండ్ మారినప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళి ఇంకొక స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి మనం నేర్చుకోలేము. కాబట్టి ఇవన్నీ మనము సొంతంగా నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి, పట్టేయటం అన్నమాట వీటిని. అది ముందు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చి ఉండాలి.
1: టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు పిల్లలకు గౌన్స్, పంజాబీ డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్స్, స్టిచ్చింగ్ కూడా నేర్పిస్తుంటారు. ఏ విధంగా వీటిని కటింగ్ నేర్పిస్తారు మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి?
0: కటింగ్ అంటే అండి మెజర్మెంట్స్ అవి తీసుకుంటారు. ఇంకోటి మోడల్ కావాలి అంటే ఇప్పుడు బయట క్యాటలాగ్స్ దొరుకుతున్నాయి, పేపర్స్ అవి. అంటే మనకు చూడంగానే నీకు ఇది చెప్తాను అది చెప్తానంటే మనకు ఐడియా ఉంటుంది, అవతల వాళ్ళకి ఐడియా ఉండదు. కుట్టించుకునే వాళ్ళకి మనము క్యాటలాగ్స్ అవి పెట్టి అక్కడ పెడితే ఇలాంటి బొమ్మ అని చెప్పేస్తే మనం వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. క్యాటలాగ్ చూసి ఈ మోడల్ కావాలి అని అనుకుంటే దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసేసుకుని ఏ రూపంలో కావాలనుకుంటే.
1: ఇక్కడ ఒక చిన్న సందేహం, ఈ క్యాటలాగ్స్ అంటే ఏంటి మేడం?
0: అంటే డిజైన్ బుక్స్ అవి దొరుకుతాయండి బయట, అన్ని రకాల మోడల్స్ లలో మనకు బుక్స్ దొరుకుతాయి. అంటే కొంతమందికి ఊకిని చూడంగానే పట్టేసే వాళ్ళు ఉంటారు. జస్ట్ ఒక ఆవిడ అలా వెళ్తూ ఉంటే మోడల్ బ్లౌజ్ వేసుకుంటే చూడంగానే పట్టేసి ఇంటికి వెళ్ళి కుట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో.
1: అవునవును,
0: కొంతమందికి వెంటనే పట్టేయలేరు. వీళ్ళకి ఏంటంటే దగ్గర బుక్స్ పెట్టుకుని దాన్ని
1: చూసుకుంటూ
0: బయట ప్రతి షాప్ లో లేడీస్ కార్నర్ల ప్రతి షాప్ లో దొరుకుతున్నాయండి క్యాటలాగ్స్. టైలింగ్ సంబంధించిన క్యాటలాగ్స్ ప్రతి షాప్ లో దొరుకుతున్నాయి. తీసుకొచ్చి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మనం స్టిచ్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా చాలా గౌన్స్ లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. మనం సినిమాలలో చూసి మోడల్స్ చూసి, అవి మనం సినిమా చూస్తాము, ఆ ఫిల్మ్ వెంటనే వెళ్ళిపోతుంది, మనకు గుర్తుండదు. అదే క్యాటలాగ్ అనుకోండి, కళ్ళ ముందు ఉంటుంది కుట్టేదాకా. ఇబ్బంది ఏమీ లేదు. ముందు మనకు స్టిచ్చింగ్ తెలిసి ఉంటే ఈ మోడల్స్ అన్ని మనం ఒకదాని మాట ఒకటి మనం చూసి కూడా మనం కుట్టేసుకోవచ్చు.
1: ఇప్పుడు కాళ్లతో తొక్కే మిషన్, మోటార్ మిషన్ అని రెండు ఉన్నాయి కదండి, ఈ రెండిట్లో నేడు ఎక్కువ ప్రాధాన్యత దేనికి, ఎందుకు, ఈ రెండు మిషన్ల తేడా ఏంటి?
0: తేడా అంటూ ఏం లేదండి. అంటే కాళ్ళతో తొక్కచ్చు, కానీ మోటార్ పెట్టుకుని వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మోటార్ అంటే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతుంది.
1: ఓకే,
0: కొంతమందికి మోకాళ్ళ నొప్పులు అవన్నీ ఉంటాయి, అది తొక్కాల్సిన పని అనేది ఉండదు. రెండిటికి సేమ్ అంతే, వర్క్ అయితే అది జరుగుతుంది, కానీ కొంచెం స్పీడ్గా జరిగిపోతుంది అనమాట. మోటార్ అయితే తొక్కే పని లేకుండా స్పీడ్గా జరిగిపోతుంది. కొంతమంది మాకు కరెంటు మోటార్ అయితే వేడి చేస్తుంది అన్న, అంటే కరెంట్ కదా మాకు వేడి చేస్తుంది, మిషన్ తొక్కాము
1: కరెంటు వల్ల వేడి చేస్తుంది అని అంటారు. ఇది అపోహనే అంటారా లేదంటే వాస్తవానికి అదే కరెక్ట్ అంటారా?
0: నేను అపోహనే అంటానండి. నేను మధ్యన వేరే గైనకాలజిస్ట్ కూడా కలిశాను, చాలా మంది మిషన్ దగ్గర పిల్లలు ఒకళ్ళిద్దరు మాకు పీరియడ్స్ లో కూడా ప్రాబ్లం వస్తుంది, లేడీస్ కి నెలసరి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కొంతమంది జాయిన్ అయ్యి కూడా ఒకళ్ళిద్దరు మానుకున్న సందర్భాల్లో నాకే డౌట్ వచ్చింది, ఎందుకు ఇలా అంటున్నారు అసలు అని. అంటే అప్పుడు నేను గైనకాలజిస్ట్ గారిని కలిశాను, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదమ్మా, మరి వాళ్ళు ఎందుకు అంటున్నారు అసలు అన్నారు. నాకైతే ఏమీ అనిపించలేదు, ఎందుకంటే మేము కూడా మిషన్ తొక్కుతున్నాము, కరెంటు వాడుతున్నాము, కరెంటు పోయినప్పుడు అసలు తీసేసి ప్లగ్ తీసేసి మామూలుగా మిషన్ కాళ్ళతో కూడా తొక్కేస్తున్నాము, కాబట్టి ఎప్పుడు మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు
1: అనిపించలేదు. అంటే వాస్తవానికి అది అపోహనే
0: అపోహనే
1: అపోహే. మరి ఇక్కడ మనకు టైం ఏమన్నా కలిసి వస్తుంది అంటారండి, ఈ కాళ్ళతో తొక్కే మిషన్ వల్ల గానీ మోటార్ మిషన్ వల్ల టైం కలిసి వస్తుంది?
0: చాలా ఉంటుంది. అంటే ఇవాళంతా మధ్యాహ్నం దాకా 3 బ్లౌజులు కుట్టాలనుకోండి, ఒక 4-5 కుట్టుకోలేము.
1: ఏది మామూలుగా ఈ కరెంట్ మిషన్ అయితే
0: కరెంట్ మిషన్ స్పీడ్ గా వచ్చేస్తుంది, లాగేచ్చేది కళ్ళం. దాన్ని తొక్కాలంటే కొద్దిగా కష్టము, నిదానం అయిపోతుంది.
1: కాళ్ళతో తొక్కే మిషన్ అయితే ఎన్ని బ్లౌజులు కుట్టొచ్చండి ఒక పర్ డే లో?
0: పర్ డే అంటే వాళ్ళ ఇంట్లో పనిని పట్టండి, కంటిన్యూగా లేకుండా కూర్చుంటే మాత్రం 8-9 కుట్టగలరు.
1: ఈ మోటార్ మిషన్ తో పోల్చుకుంటే
0: 10-11 కుట్టచ్చు.
1: 10-11 అంటే దీనికి దానికి ఒక 8 బ్లౌజెస్ టైం మనకు సేవ్ అవుతుంది
0: అంతే.
1: మరి దినసరి వేతనం సంపాదించుకునే స్త్రీలకి ఈ టైలరింగ్ ఆర్థికంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది?
0: వేతనం అంటే

0: దీనికి జీతం అన్న మాట కూడా మనం వాడకూడదు. ఎందుకంటే జీతం అంటే ఎవరు ఇవ్వాలి, మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ టైలరింగ్ వాళ్ళకు వాళ్ళే
1: సంపాదించుకుని
0: ఇంకా వర్క్ ఎక్కువ ఉంటే ఇంకొక వాళ్ళని పెట్టుకుని వాళ్ళే ఇంకొకళ్ళకు ఇచ్చే స్టేజ్ కూడా ఉందండి. అంటే ఒక ఆవిడ ఉన్నారు, బాగా వర్క్ చేస్తున్నారు, బ్లౌజులు ఎక్కువ, ఇంకొక టైలర్ పెట్టుకుని కూడా తనే ఇంకొకళ్ళకు జీతం కూడా ఇచ్చే ఆడవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీనిధి అని చెప్పేసి బ్యాంకులు అవి, తర్వాత ఇప్పుడు ముద్ర అనే బ్యాంకు వాళ్ళు ఫండ్స్ ఇస్తున్నాయండి, లోన్ ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు మిషన్ నేర్చుకోవడానికి కానీ అసలు ఇంట్లో కూడా ఎవరిని అడగని అవసరం లేదండి. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఒక్కటే ఉండాలి కానీ మనకు అన్ని ఒక 7,000 మిషన్ వచ్చేస్తుందండి. ఒక 5,000-6,000 దారాలు అయితేనేమి, సూదులు అయితేనేమి, హుక్స్లు అయితేనేమి, ఇవన్నీ అంటే మొత్తం 10,000 మనం మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మిషన్ స్టార్ట్ చేసుకుని నెలకి అంటే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. అంటే వాళ్ళ ఇంట్లో పనిని బట్టి ఒకరికి ఇంట్లో ఏమి ఇబ్బందులు ఏం లేవనుకోండి, పొద్దున్నే సాయంత్రం దాకా కుట్టేస్తారు. ఒకళ్ళ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఒక 3-4 కుట్టుకుంటారు. ఎడిదిరిగి ఎలా కుట్టుకున్నా నెలకు 15-20 లోపల సంపాదించుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి లేదు. దీనికి ఈ మధ్య కాలంలో జగన్ గారు కూడా కొత్తగా ఈ మధ్యన ఫర్ ఇయర్ వచ్చేసి టైలర్స్ కి 10,000 వేస్తామని చెప్పేసి కొత్తగా స్కీమ్ కూడా పెట్టారు. అంటే ఇంకా రాలేదు, అనౌన్స్ చేశారు, అందరు అప్లై చేసుకుంటున్నారు. అంటే వీళ్ళకి కూడా కొంత ప్రోత్సాహంగా ఉంటుంది అని చెప్పేసి మన గవర్నమెంట్ ఇవ్వబోతోంది, ప్రకటించారు.
1: అదే అంటే కొంతమంది ఆ మిషన్ కొనలేని వాళ్ళు, ఆ దారాలు కూడా కొనలేని వాళ్ళు ఉంటే ఇది ఉపయోగించుకోవచ్చు.
0: ముద్ర కంపెనీ, ముద్ర వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు ముద్ర అనే ఒక పేరు మీద మనకి ఫస్ట్ 50,000 ఇస్తుందండి. దాంట్లో కూడా మిషన్ వేరు, డిగ్జాగ్ మిషన్ వేరు. అన్ని ఈ మధ్య కాలంలో కొత్తగా చేతి మిషన్లు వచ్చాయండి, స్టాండ్ లేకుండా ఓన్లీ హ్యాండ్ మిషన్ అంటారు.
1: ఓన్లీ హ్యాండింగ్,
0: హ్యాండ్ మిషన్. కాకపోతే హ్యాండ్ మిషన్ నాకు అంతగా అనిపించలేదండి.
1: అంటే దాని స్టిచ్చింగ్ ఎలా అండి, తేడా ఏమైనా ఉంటుంది?
0: తేడా ఏమి ఉండదండి, ఏమి ఉండదు. కాకపోతే మామూలు మిషన్లే పర్ఫెక్ట్గా నాకు తెలిసి 50,000-60,000 మనం జాగ్రత్తగా వాడుకుంటే 50-60 ఇయర్స్ ఉంటాయి. చాలా తొందరగా పోతున్నాయి హ్యాండ్ మిషన్స్.
1: హ్యాండ్ మిషన్స్ అంటే ఇవి ఇప్పుడు మనం ఈ కాళ్ళతో తొక్కే మిషన్స్, మోటార్ మిషన్స్ ఇవి రెండు కాకుండా కానీ ఎవరికైనా నేర్పిస్తున్నారండి ఆ హ్యాండ్ మిషన్ తోటి?
0: హ్యాండ్ మిషన్ నేర్పించేది ఏమి ఉండదండి, మనం నేర్చుకున్న తర్వాత వాళ్ళంతా వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకోవటమే
1: అంతే.
0: అంతే, దీనికి దానికి తేడా ఏమి ఉండదు, కుట్టులో కానీ ఎలాంటి తేడా ఉండదు. కాకపోతే తొక్కే పని లేదు, ఇంట్లో కూడా అంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమించదు.
1: కొంచెం
0: ఎక్కడికైనా బయట తీసుకెళ్లి హాల్లో
1: పెట్టుకోవచ్చు,
0: క్యారీ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకుంటున్నారు. కానీ ఇవి ఎక్కువ రోజులు పని చేయట్లేదు అని చెప్పి వాడిన వాళ్ళు
1: మీకు చెప్పడం జరిగింది?
0: అంతే, నేనైతే వాడలేదు, కాకపోతే మాకు తెలుసు కాబట్టి మేము తీసుకోలేదు. ఇంకా వీటిలో కూడా కంపెనీస్ చాలా ఉన్నాయండి, మెరిట్ అని, విద్య అని, రెన్యూ అని, రేణు అని, ఉషా అని, చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ మంచిది, ఆ కంపెనీ మంచిది అని ఏమి లేదు. జాగ్రత్తగా వాడుకుంటే అన్ని బాగానే ఉంటాయండి. ఈ హ్యాండ్ మిషన్ కంటే ఈ మిషన్లే చాలా చాలా బెటర్ నేను అనుకుంటున్నాను.
1: మరి ఈ మిషన్స్ లో పర్టికులర్ గా ఇలాంటివి కంపెనీ మిషన్ కొంటే ఇంత టైం మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఏమన్నా ఉందా మీకు?
0: లేదండి.
1: ఇప్పుడు ఎక్కువగా ఉషా అనేదే ఎక్కువ వినపడుతుంది.
0: ఉషా రెన్యూ కొత్తగా ఇప్పుడు రెన్యూ ఉందండి, బాగా వాడుతున్నారు ఉషా కంటే కూడా. కంపెనీ ఏదైనా సరేనండి, మనం వాడుకునే దాంట్లో ఉంటుంది. రోజు ఆయిల్ వేసుకుంటూ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎంత మంచి మిషన్ అయినా మనం వాడకుండా వదిలేస్తే తుప్పు పట్టి
1: పోతుంది.
0: ఏదైనా వాడే కొద్దీ బాగుంటుంది, బరువు లేకుండా ఆయిల్ వేసుకుంటూ ఏదైనా వాడితే బాగుంటుంది. ఎంత నేను 25-25,000 పెట్టి మిషన్ కొని వాడకుండా పక్కన పడేస్తాను అనుకోండి, అంతే స్టక్ అయిపోతుంది, తుప్పు పట్టిపోతుంది. మనం వాడే విధానంలో ఉంటుంది.
1: మరి మీరు ఈ టైలరింగ్ కాకుండా మీరు పెయింటింగ్ కూడా నేర్పిస్తున్నారండి?
0: అవును మేడం.
1: ఎంతమంది ఉన్నారండి నేర్చుకున్న వాళ్ళు?
0: ఇప్పుడైతే ట్రెండ్ తగ్గింది మేడం. ఒకప్పుడైతే సుమారుగా 650-700 మందికి నేర్పించాము. ఇప్పుడు బయట పెయింట్స్ దొరకడం కూడా కష్టమైంది. అంటే ట్రెండ్ మారుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మగ్గం వచ్చింది, తర్వాత కంప్యూటర్ వర్క్ వచ్చింది, ఒకప్పుడు పెయింట్, అంటే నెక్స్ట్ ఏం వస్తుందో తెలీదు. అంటే వచ్చే
1: కొద్ది
0: పెయింట్ అయితే ఉంది, కాదు కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చు.
1: మీరు ఈ పెయింటింగ్ నేర్పిస్తున్నారు తగ్గింది అని అంటున్నారు కదండి, మరి ఇప్పుడు ఒకవేళ పెయింటింగ్ శారీస్ నేర్పడానికి వచ్చే వాళ్ళకు ఎలా నేర్పుతున్నారు మీరు?
0: నేర్పిస్తామండి. అలానే అంటే తగ్గిందని చెప్పి మేము తగ్గింది కదా అని, ట్రెండ్ తగ్గిందమ్మా మీరు ఎందుకు నేర్చుకోవడం అని పంపం కదా,
1: నేర్పిస్తుంది కదా అని.
0: లేదు లేదు, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి కంపల్సరీ నేర్పిస్తాము. ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది.
1: ఇప్పుడు మీ దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ మీరు దేంతో మొదలు పెడతారు?
0: ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్స్ ఉంటాయండి, అంటే బ్రష్ ఎలా పట్టుకోవాలి, అవుట్లైన్ ఎలా వేయాలి, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటూ ఉంటాము. నాకు తెలిసి మిషన్ కంటే కూడా ఇది 1-2 మంత్స్లో కంప్లీట్ అవుతుందండి పెయింటింగ్ రెగ్యులర్గా నేర్చుకుంటే.
1: ఏంటి పెయింటింగ్?
0: పెయింటింగ్.
1: ఓకే ఓకే మేడం, మరి మాకు ఇన్ని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మేడం.

0: మీరింతవరకు మహిళలకు జీవనోపాధిగా టైలరింగ్ గురించి శ్రీమతి కొల్లి విజయ్ గారితో పరిచయం విన్నారు.
1: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 30వ తేదీ ఉదయం 10:30 గంటలకు ఫైనల్ రౌండ్కు హాజరు కాగలరు. గమనిక విన్నారు.

0: ಸುಪ್ರಭಾತ ವೇಳ ಭಕ್ತಿಭಾವಂ.
1: ಕರ್ಷಕ ಜನಾವಳಿಗೆ ತಾರಕ ಮಂತ್ರಂ.
0: ಮಹಿಳಾ ಲೋಕಾನಿಕೆ ಪ್ರಿಯನೇಸ್ತಂ.
1: ಯುವಜನುಲ ಕೈ ಉತ್ತುಂಗ ತರಂಗಂ.
0: ಚಿನ್ನಾರುಲತೋ ಜೋಡಿ ಕಟ್ಟೆ ಬಾಲ ವಿನೋದಂ. ಕೊಂತಕಾಲಂ
1: ಸಂಗೀತಂತೋ ಸ್ಯದತೀರ್ಚೇ ಸರಾಗಾಲ ಸಾರಂ.
0: ನಾಟಕರಂಗಾನ್ನಿ ಸಾಕಾರಂ ಚೇಸೇ ಶಬ್ದ ಚಿತ್ರಂ.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంట ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

0: స్వామి ఐపీఎస్ చిత్రం నుంచి హరిణి గానం విన్నారు. నమస్తే అమరావతి ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బట్టును ఒడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి.
1: సార్, కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రెయిన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు?
2: ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటూ ఉంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో, కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా

0: ముందుకు తీసుకెళ్లాం. 2024లో నారీ శక్తిసే జలశక్తి, అలాగే 2025లో జల సంచాయ్ జన్ భాగీదారి జన్ జాగృతికే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 సంవత్సరం జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
1: సార్, మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి. సార్, ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్?
0: ఎస్, ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్. 2021వ సంవత్సరంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యన్మకులను చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదేవిధంగా దాదాపు 40% వాగులు వంకులు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్ళే నీరు కానీ నేలలో తేమ శాతం రూపంలో ఉండే నీరు కానీ ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్లే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటకు వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటకు వెళ్ళిపోతున్నా నీటిని మనము వడిసి పెట్టుకుని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్ ఈ రోజుల్లో?
0: ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలని వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8728 TMC ల నీళ్ళని, అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఇది ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకైతే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి.
1: సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఏ విధంగా అమలు చేస్తుందంటారు సార్?
0: గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు, అంటే ప్రజెంట్ విబీజీ రామ్జీ అని అంటున్నాము, ఆ నిధుల అనుసంధానంతో అనేకమైన వాని నీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచులు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడికి తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాన నీటి సంరక్షణ పనులు చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5385

0: కోట్లు. అలాగే 2026 27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3325 రూపాయల కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం.
1: సార్, విబీజే రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్?
0: సో విబీజీ రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబీజీ రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబీజీ రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే చెరువులు, కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి కాలువలు నిర్మించడం, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం, ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్ కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు విబీజీ రామ్జీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ విబీజీ రామ్జీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి సార్?
0: ఇందాక మనం అనుకున్నాం ఈ సంవత్సరం కొంచెం ఎల్నినో ప్రభావము ఉండవచ్చని. ఈ ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని 6 నుండి జూలై 14 వరకు అంటే దాదాపు 100 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ అట్లాగే నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు, ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్ లో నిర్మించారు పూర్వం, వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రామ్ లో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం, కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అంటే సమగ్రంగా అంటే ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని చేరే వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలను సమగ్రంగా అనమాట. అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు ఆ మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారతిలో మనం ఇప్పటిదాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పటిదాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయి

0: అనేది గమనిస్తే 2025 జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అది అన్నమాట.
1: సరే, మరి రైతులకు ఈ
0: లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు, ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది. ఇందాక మనం పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకి ఏంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదేవిధంగా బోర్ బావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం కానీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో.
1: సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
0: ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు. సో దాంతో పాటుగా మనం ఇందాక అనుకున్నాం రోడ్ల ఒక ఇరువైపుల మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్ గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అన్నమాట. 2047 సంవత్సరం నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26లో తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027-26-27లో తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికి కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాలని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు, అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
0: సో వాన నీటి సంరక్షణ చెట్ల పెంపకం కార్యక్రమం జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రామ్, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటా ఉంటారు. కాకపోతే మనమందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి, అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్పు మీద వర్షం కురిసి నీళ్ళన్ని కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. బయటికి వెళ్ళిపోయే నీటిని మనము మన కాంపౌండ్లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే ఇంకుడు గుంతలు నిర్మించుకొని

0: ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనము లోపలికి పంపిస్తే, ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులు అన్నీ కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాల పెంచేదానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనం ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదనంటే కొండల మీదో పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 మొక్కలు వాళ్లకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే విబిజి రామ్జీ కావచ్చు, అట్లాగే వాట్షెడ్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఆ ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలు పెంచుకోవడం కానీ, ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకొని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలా. ఎప్పుడైతే వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో మెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల. అట్లాగే ఈ పాఠశాలలు కానీ, కాలేజీ ఆవరణలో కానీ నీటి సంరక్షణ పనులు కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ, చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా, సో ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని, యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ, ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం, అట్లాగే స్కూల్ కానీ కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా, అట్లాగే దానికి కొంత వాటరింగు ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ అవగాహన కల్పించాలి, అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు.
1: సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేస్తున్న గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా?
0: ఎస్, ఉన్నాయి. సో జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. సో ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఆ పనులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, JSJB పోర్టల్ అని అంటారనమాట. సో ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా నిజంగా చేశారా అనే ఒక క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్ అంటే బెస్ట్ గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్ గా

0: ఉన్న దేశ స్థాయిలో 67 జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపాలిటీలు కూడా దేశ స్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు బెస్ట్ ఎన్జిఓలు ఈ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర జిల్లా మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాని నీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు అట్లాగే పార్వతీపురం మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. సో ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్ గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికి కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. సో ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ లో సో దానివల్ల ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిలో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్?
0: 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పండ్లను తవ్వించాం. అట్లాగే 85,000 సోక్పిట్లు అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి చేశాం. దాదాపు 28,000 చెరువులలో కూడిక తీసి వాటిని అభివృద్ధి పరిచాం. అట్లాగే 35 కిలోమీటర్ల పొడవు మ్యాజిక్ డ్రైన్ పనులను పూర్తి చేశాం. 1 లక్ష ఎకరాలలో పండ్ల తోటలను పెంచాం. ఈ సంవత్సరం ఇప్పటిదాకా చేసిన పనులు మనం గమనిస్తే దాదాపు 25,000 చెరువులను అభివృద్ధి చేశాం ఇప్పటిదాకా. అట్లాగే 10,600 ఊట చెరువులు, నీటి కుంటలను కొత్తవి లేదా మరమ్మతు పనులను చేశాం. అదేవిధంగా 25,000 ఎకరాల్లో ఇప్పటిదాకా మనం పండ్ల మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 100,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం. సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విజి రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం.
1: సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా, పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకుని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం లేదంటే మన ఇంటి ఆవడలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలా. నేను ఇందాక చెప్పాను, అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడతా ఉంటుంది, చెరువులు కానీ లేదంటే ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఊట చెరువులు కానీ లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాలి. ఇది కేవలము ప్రభుత్వము పనులు, ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులు. మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాలా, అవగాహన పెంచుకోవాలా, వాటిని కాపాడుకోవాలా. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితం అయిపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా మనము ఈ న్యాచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు

0: ఎరువులు కావచ్చు లేదంటే సాయిల్ కావచ్చు, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకొని భావి తరాలకి మనము మంచిగా వాటికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం.
1: సార్, ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రెయిన్ 2026కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
1: ఇంతవరకు క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరైతే ఆల్రెడీ మెసేజెస్ పంపించారు. పాటను వినిపించమంటూ కొత్త జీవితాలు చిత్రం నుంచి పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు. నెల్లూరు సిటీ జ్యోతినగర్ 5వ వీధి నుంచి దోగుపర్తి శివప్రసాద్, జయమ్మ, కోటేశ్వరమ్మ, గౌరీ, కోమల, శిరీష. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడారు, ఇళయరాజా సంగీతంలో.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. మార్కాపురం జిల్లా తుర్లపాడు తర్లుపాడు మండలం కందలపల్లె గ్రామం నుంచి హరిబాబు కుటుంబ సభ్యులు పెళ్లి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. మనో చిత్ర బృందం పాడారు ఎస్ఏ రాజ్కుమార్ సంగీతంలో.
2: Come on, clap!

కార్యక్రమంలో తర్వాత జోడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత ఆయుధం చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ ఉషా గానాన్ని వినిపించమంటున్నారు అనంతపూర్ నుంచి మధుసూదన్ రెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో. తర్వాత అమ్మరాజీనామా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానాన్ని వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మని గుర్తు నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పొన్నా వెంకటేశం, గంగాధర శ్రీనివాస్.

0: చేసుకుని ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు.
1: కార్యక్రమంలో చివరిగా పాటను వినిపించమంటూ మెసేజ్ పంపించారు ఎవరంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరందరూ కూడా పంతులమ్మ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు ఈ పాటను.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అనంత శ్రీరామ్ సాహిత్యం మణిశర్మ సంగీతంలో రంజిత్ మహాలక్ష్మి పాడిన పాట వింటారు, చిత్రం స్టాలిన్.

కార్యక్రమంలో తర్వాత వినండి భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి మిక్కిజయమయ్య సంగీతం, కృష్ణ చైతన్య రమ్య బెహరా గానం, చిత్రం సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్.

0: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర తరంగిణి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా సుఖ్వీందర్ సింగ్ సాహితీ పాడిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం వింటారు. చిత్రం రచ్చ.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం కార్తీక్ క్రిష్ హరిణి పాడిన భువనచంద్ర సాహిత్యం చిత్రం నీవల్లే నీవల్లే.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12:30 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన, సమానమైన, కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ధి చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో, గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బైప్రాడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవ్వడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది ఈ సమావేశం.

ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపైన కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17 తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17 తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో 47 యాత్రికులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు పెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది.

0: కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023లో డెన్మార్క్ ఓపెన్ తరువాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ డివి మోహన కృష్ణ గారు పాడిన లలిత గీతాలు వింటారు.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ డివి మోహనకృష్ణ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కేజే యశ్దాస్ సుశీల పాడిన ఆత్రేయ సాహిత్యం చిత్రం మానస వీణ.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
1: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్ట్రిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్ట్రిక్ట్లో కంభం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది సౌత్ కోస్ట్ రైల్వే.
0: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్ల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని

0: తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్యశాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకే చోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్యశాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ది, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: జిల్లాలో సుమారుగా 167,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళ పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకుని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117100 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆనివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్ప పల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

0: వనితవాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
3: చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
9: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో చిన్నపిల్లల్లో స్థూలకాయం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయం వింటారు.
2: డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు నమస్కారం అండి.
3: నమస్తే
2: డాక్టర్ వెంకట రాకేష్ గారు. మీరు విజయవాడలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ లేదా హార్మోన్స్ స్పెషలిస్ట్. ఇంకా సులభంగా తెలియాలంటే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ స్పెషలిస్ట్ అని కూడా మిమ్మల్ని అంటారు డాక్టర్ గారు. అయితే డాక్టర్ గారు, చాలామంది ఇటీవల కాలంలో ఈ మధుమేహం బారిన పడుతూ ఉండటం, అంటే సంవత్సరం 1, 2, 3 సంఖ్య పెరుగుతుందే తప్ప, కాకపోతే మీలాంటి వైద్య నిపుణుల సలహాలు వైద్యంతో ఆహార విహారాల్లో ఆ నియమాల్లో పాటిస్తూ అలాగే మందులు అవసరాన్ని బట్టి మందులు వాడుకుంటూ ఏదో కంట్రోల్లో ఉంటున్నారు చాలా వరకు. ఏదేమైనప్పటికీ డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ థైరాయిడ్ అనేటువంటిది వాళ్ళ కామన్ అయిపోయినట్లుగా వింటుంటాం డాక్టర్ గారు. ఇక్కడే దీనికి అనుసంధానమైనటువంటిదే ఏదైతే ఈ హార్మోన్స్ అనేటువంటిది ప్రస్తావన వస్తుందో, ఊబకాయం లేదా స్థూలకాయం కూడా దీనికి ఒక రకంగా బాధ్యత ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అని కూడా చెబుతూ ఉంటారు. సరే, పెద్దవాళ్లలో ఊబకాయం అంటే అతను చిన్నప్పటి నుంచి బాగా ఆహార ప్రియుడు, తిండి ప్రియుడు అని ఇలా ఏదో చెబుతూ ఉంటారు. దానివల్ల బాగా ఒళ్ళు వచ్చేసింది, సరిగా ఎక్సర్సైజ్ చేయడు, పనే చేయడు, కూర్చోనే ఉంటారు, ఇలా అంటుంటారు డాక్టర్ గారు. కానీ బాల్యంలోనే చిన్నపిల్లల్లోనే మనం ఊబకాయం స్థూలకాయం బాగానే చూస్తుంటాం డాక్టర్ గారు. పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఊబకాయంగా బొద్దుగా ఉంటే చాలామంది ముద్దు చేస్తుంటారు. అబ్బా ఎంత బొద్దుకున్నాడో, అబ్బా పండంటి బాబు, అబ్బా పనసకాయలాగున్నాడు, దెబ్బకాయలాగున్నాడు, బొప్పాయికాయలాగున్నాడు, ఇలా పిల్లల్ని ఎలా ముద్దు చేస్తుంటాం మనం. అది భారతదేశంలో అది మనకి తెలిసిందే, ధర్మం కూడా. అయితే డాక్టర్ గారు, వైద్య నిపుణులు అంటారు ఒక్కొక్కసారి అది ఆరోగ్యపరమైన సమస్య కూడా ఉండొచ్చు అని అంటుంటారు. ఏంటి డాక్టర్ గారు, అలాగే ఏమంటారంటే చిన్నప్పుడు ఇంతేనండి, పెద్దయ్యాక నిదానంగా తగ్గిపోతుందిలే,

0: అని కూడా చెబుతుంటారు పెద్దలు. ఊబకాయం అనేటువంటిది అసలు చిన్నప్పుడు ఉంటే పెద్దయ్యాక తగ్గిపోతుందా, అసలు మంచిదేనా, ఇదేమైనా ఇబ్బందికరమైందా, ఉన్నప్పుడు వెంటనే కూడా డాక్టర్లు ఏమైనా సంప్రదించాల్సి ఉంటుందా, మరీ ముఖ్యంగా ఎండోక్రైనాలజిస్ట్ని? చెప్పండి డాక్టర్ గారు.
1: నమస్తే వెంకటేశ్వర గారు, మంచి ప్రశ్న అండ్ ప్రెజెంట్ బర్నింగ్ టాపిక్ కూడా. ఇంతకుముందు మనం ఒక 10 సంవత్సరాల క్రితం ఈ షుగర్ థైరాయిడ్ అంత వినుండే వాళ్ళం కాదు, కానీ ప్రెజెంట్ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో ఒకళ్ళు షుగర్ పేషెంట్, ఒక థైరాయిడ్ పేషెంట్, ఒక బీపీ పేషెంట్ ఉంటారు. దానికి నేనేం తక్కువ కాదన్నట్టు నేను కూడా వస్తానన్నట్టు ఈ ఊబకాయం కూడా తయారైంది. ప్రతి ఇంట్లో ఒకళ్ళ ఊబకాయం లేదా ఓవర్ వెయిట్ ఉన్నోళ్ళు పిల్లల్లో కావచ్చు పెద్దోళ్ళలో కావచ్చు ఉంటున్నారు. సో మనం షుగర్ థైరాయిడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము లేదా బీపీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాము, ఈ ఊబకాయానికి అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికి మూలాలు ఎందుకంటే చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సడన్గా ఒక 30 ఏళ్లకో 40 ఏళ్లకో 50 ఏళ్లకో స్టార్ట్ కావు, దీని మూలాలు చిన్నప్పటి నుంచే ఉంటాయి. మీరన్నట్టు మనకి భారతదేశంలో పిల్లలు బొద్దుగా ఉంటే, కొంచెం బొగ్గలు ఎక్కువ ఉంటాయి, కొంచెం పొట్ట దగ్గర అట్లా నిండుగా ఉంటాయి, ఆ ఆహార్యాన్ని ఎక్కువ ఇష్టపడతాం, అట్లా ఉంటేనే ఆరోగ్యం ఉంటున్నట్టు ఫీల్ అవుతాం. కానీ ఈ లోపల ఉండేటటువంటి ఫ్యాట్ కానీ లోపల ఉండేటువంటి ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు అప్పటి నుంచే స్టార్ట్ అవుతాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ పిల్లల్లో ఊబకాయం ఉండి పెద్దవాళ్ళలో తగ్గాలంటే అది కుదరదు. సో మనం పుట్టిన దగ్గర నుంచి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పుట్టక ముందు దగ్గర నుంచే అమ్మా నాన్నలు మనం పిల్లల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. అంటే వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు మనమేం చేయాలి, అమ్మా నాన్నల పరంగా మనకి షుగర్ వ్యాధి ఉంది దాన్ని కంట్రోల్లో పెట్టుకొని, మనకు ఊబకాయం ఉంది ఆ ఊబకాయని మనం కంట్రోల్లో పెట్టుకుని తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయటం. పుట్టిన తర్వాత వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎంతసేపటికి మనం వ్యాక్సినేషన్ చూస్తాము, కానీ బరువు బాగానే పెరుగుతున్నాడా అని చూస్తాము, కానీ ఎత్తుకు తగ్గ బరువు ఉన్నాడా లేదా అని చూడం. సో మనం చిన్నపిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా మీరు ఏదన్నా మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు, సార్ మా అబ్బాయి బరువు సరిగ్గా ఉన్నాడా, బరువు మించి ఉన్నాడా లేదా బరువు తక్కువ ఉన్నాడా అనే విషయం స్పష్టంగా అడగాలి. కేవలం జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్టో లేదా జలుబు వచ్చినప్పుడు ట్యాబ్లెట్టే కాకుండా ప్రతి విజిట్లో కంపల్సరీ బరువు ఎట్లా ఉన్నాడు, ఎత్తుకు తగ్గ బరువు ఉన్నాడా, ఎక్కువ ఉన్నాడా, తక్కువ ఉన్నాడా, ఏం చేయాలి, ఏదన్నా కారణం ఉందా అనే విషయాన్ని స్పష్టంగా అడగాలి. అది తెలుసుకొని మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఇది పెద్దవాళ్ళలో ఊబకాయానికి దారితీయకుండా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లల ఊబకాయం మనం కనుక కంట్రోల్ చేసినట్లయితే త్వరగా తగ్గుతుంది. మొక్క వంగంది మానే వంగన అనే సామెత మనం వింటాం, అట్లనే పిల్లల్లో ఎప్పుడైతే మనం ఈ ఊబకాయం పెరుగుతూ ఉందో పెద్దయిన తర్వాత తగ్గరు అని కాదు, కానీ చాలా చాలా ఎక్కువ కష్టపడాలి. అండ్ ఈ ఊబకాయంతో పాటు వచ్చే ఈ హార్మోన్ సమస్యల తర్వాత మనం విడిగా తెలుసుకున్నాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా దీర్ఘకాలంగా ఉండటం వల్ల మొండి వ్యాధులుగా తయారవుతాయన్నమాట. సో అప్పుడు మళ్ళీ చాలా కష్టపడి సర్జరీలు చేపించడం, మళ్ళీ ఆ ఇంజెక్షన్లు వాడటం, బరువు తగ్గే ఇంజెక్షన్లు వాడటం, ఇట్లా రకరకాల మెడిసిన్స్ వాడి బరువు తగ్గాల్సిన పరిస్థితి రావటం ఉంటుంది. సో చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ప్రేమ ఉండటం ముఖ్యమే కాదన్న, కానీ ఆ ప్రేమ వాళ్ళకి జబ్బులు తెచ్చిపెట్టే విధంగా ఉండకుండా మనం చిన్నప్పటి నుంచే కనుక స్టార్ట్ చేస్తే అది పెద్దవాళ్ళలోకి దీర్ఘకాలిక సమస్యలు లేకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.
0: డాక్టర్ గారు, ఇప్పుడు గర్భస్థ దశలోనే లేదా పిండం దశలోనే ఊబకాయం అనేటువంటిది తెలుస్తుందా? అంటే నా ఉద్దేశం ఇక్కడ లింగ నిర్ధారణ అనే దాని జోలికి వెళ్ళకూడదు మనం, చట్ట ప్రకారంగా అది నేరం కూడా. బిడ్డ ఆరోగ్యంగా ఉందా, ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎలా ఉంది, నాడి ఎలా ఉంది, ఇలాంటివి గైనకాలజిస్టుల పర్యవేక్షణలో చెబుతూ ఉంటారు డాక్టర్ గారు. అప్పుడు ఊబకాయంతో ఉండొచ్చు, కొంచెం ఉండాల్సిన బరువు కంటే బాగా ఎక్కువ ఉందండి అనేది ఏమైనా తెలుస్తుందా? ఒకవేళ తెలిస్తే అప్పుడే ఏమైనా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే గర్భిణీలు మందులు చాలా వరకు వాడకూడదు అంటుంటారు. ఒకవేళ ఇక్కడ పిండం అనేటువంటిది ఉండాల్సిన దానికంటే 2-3-4 రెట్లు ఊబకాయం అనేది తెలిసింది అనుకోండి, దానికి ఏమిటి పరిష్కారం, ఎండోక్రైనాలజీ ఏమైనా పరిష్కారం చెప్పుద్దా?
1: దీనికి మనం సమాధానం, బిడ్డ బరువు ఎంత ఉన్నారు. ఒకప్పుడు 1-2 సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ప్రధాన సమస్య బాగా బరువు తక్కువగా ఉంటాం అన్నమాట, 1.5 కేజీలు, 2 కేజీలు, 2.5 కేజీ లోపు పుట్టే పిల్లలు ఎక్కువ. ప్రెజెంట్ మన యావరేజ్ బరువు చూసుకున్న పిల్లల బరువు 2.5 నుంచి 3 కేజీల వరకు ఉంటుంది. ఇంకా స్టిల్ 2.5 లోపు ఉన్నారు, కానీ 3-3.5 వరకు పెరుగుతుంది. ఇది ఎగ్జాక్ట్గా మనం చూస్తే ఊబకాయం పెరిగే ఇన్సిడెంట్స్కి పిల్లల బరువుకు కూడా సంబంధం ఉంటుంది. సో పిల్లలు బరువు ఉండటం, సరైన బరువు ఉండటం కరెక్టే, కానీ ఓవర్ బరువు ఉన్నప్పుడు, మనం గర్భస్థ దశలోనే ఉన్నప్పుడు స్కానింగ్ చేసినప్పుడు ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ లేదా ఎదుగుదల కంటే ఎక్కువ ఉన్నప్పుడు కారణం ఏంటి, ఆ మదర్లో షుగర్ ఏమన్నా ఉందా, ఆ మదర్కి బీపీ ఏమైనా ఉందా, ఆ మదర్కి వేరే ట్యాబ్లెట్స్ ఏమైనా ఉన్నా, ఆ అమ్మకి ఊబకాయం ఏమన్నా ఉందా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పుట్టిన బరువు చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే పుడతామో బరువుతో పాటు కొన్ని జీన్స్ బాడీలో ఎంబెడ్ అయి ఉంటాయి అన్నమాట. అవి మనం 6 సంవత్సరాలప్పుడు కానీ లేదా 8 సంవత్సరాలు

0: సంవత్సరాలు అప్పుడు కానీ లేదా 13 సంవత్సరాలు మెచ్యూరిటీ వచ్చినప్పుడు మనం ఊబకాయం రావటానికి లేదా ఊబకాయం రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి. సో పుట్టే బరువు చాలా ఇంపార్టెంట్, అమ్మకి ఉండేటటువంటి మెడికల్ కండిషన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. సో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడే ఆ మెడికల్ కండిషన్స్ కంట్రోల్లో పెట్టుకొని ప్లాన్ చేసుకోవటం, అట్లనే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంటే కడుపులో బిడ్డ ఉన్నప్పుడు ఆ మెడికల్ కండిషన్స్ సరైన మందులు సరైన మోతాదులో కనుక వాడుంటే అప్పుడు బిడ్డ పుట్టే బరువుని మనం ఫస్ట్ స్టెప్లో కంట్రోల్ చేయగలం. ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ ఏజ్ని బట్టి మనం కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా గర్భిణీ సమయంలో కూడా ఒక్కొక్కసారి డయాబెటీస్, మధుమేహాన్ని టెస్ట్ చేస్తుంటారు, వస్తుంటుందని అంటారు కూడా డాక్టర్లు, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారని వింటుంటాము. అలా ఈ షుగర్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి తల్లులు, అంటే గర్భస్థ దశలో ఉన్నటువంటి వారు, బిడ్డ బొద్దుగా లేదంటే స్థూలకాయంగా ఊబకాయంగా పుట్టేటువంటి లేదా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? అలాగే మీరు బీపీకి సంబంధించి కూడా ప్రస్తావన తెచ్చారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అని ఏదో అంటుంటారు డాక్టర్ గారు, ఇలాంటి రిస్క్ ఉన్నప్పుడు బిడ్డ మీద ప్రభావం ఉంటుంది, అంటే ఏమన్నా బాగా ఊబకాయం స్థూలకాయం లాగా ఉండేటువంటి అవకాశం ఉంటుందా? అప్పుడు కంట్రోల్ చేయొచ్చు వైద్య నిపుణుల పర్యవేక్షణలో.
0: ఇక్కడ మనకి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు అమ్మకు గనక షుగర్ ఉంటే బిడ్డ ఎక్కువ బరువుతో పుడుతుంది షుగర్ కంట్రోల్లో లేనప్పుడు, అది మంచిది మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఎక్కువ బరువుతో పుట్టిందో బిడ్డ, దాని అర్థం ఏంటంటే మదర్లో షుగర్ కంట్రోల్ లేదు, ఎఫెక్ట్ బేబీ పడిందని. ఆ ఎక్కువ బరువు దానికి సంబంధించిన జీన్స్ జీవితాంతం ఉంటాయి, ఆ బిడ్డ ఊబకాయం పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొక ఎక్స్ట్రీమ్లో ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ ఇంజ్యూస్ హైపర్టెన్షన్ వచ్చినప్పుడు బిడ్డ తక్కువ బరువుతో పడతారు, కానీ 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి వచ్చేసరికి సడన్గా బరువు పెరుగుతారు. అగైన్ దీనికి జీన్స్ దానికి మూల కారణం ఆ గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. సో గర్భంలో ఉన్నప్పుడే కనుక మనం బీపీని షుగర్ని కంట్రోల్, ఉదాహరణకి నేను చెప్తున్నాను ఏంటని, బీపీని షుగర్ని కనుక కంట్రోల్లో పెట్టుకుంటే ఆ బిడ్డలో వచ్చేటటువంటి జీన్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉండి వాళ్ళు పెద్ద అయిన తర్వాత 6 ఏళ్ళకి 8 ఏళ్ళకి ఊబకాయం లేకుండా ఉంటుంది. సో పుట్టినప్పుడు బరువు బాగా ఎక్కువ ఉన్నా ఇబ్బంది, బాగా తక్కువ ఉన్నా ఇబ్బంది, ఈ రెండు సమస్యలు ఫ్యూచర్లో ఊబకాయం రావడానికి దారితీస్తాయి అన్నమాట. 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు సడన్గా ఉంటారు, సడన్గా 6 8 ఏళ్ళకి వచ్చేసరికి బరువు పెరుగుతారు, మళ్ళీ 13 ఏళ్ళకి వచ్చేసరికి బరువు పెరుగుతారు. 2 పీక్స్ ఆఫ్ ఒబేసిటీ అంటాం అన్నమాట, చిన్నప్పుడు మనం ఊబకాయం రావడానికి ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్. దానికి కారణాలు మనం గర్భంలో ఉన్నప్పుడే నిర్ధారితం అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి మనం ముందు నుంచి కనుక జాగ్రత్త పడితే అట్లీస్ట్ మొదటి స్టెప్లో మనం బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం.
1: డాక్టర్ వెంకట రాకేష్ గారు, ఇప్పుడు ఈ బిడ్డ ఊబకాయం లేదా స్థూలకాయం లాంటి సమస్యలకి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇవన్నీ మీరు నిర్ధారణ చేసుకుంటారు, ఏది ఏమైనా అవన్నీ పక్కన పెడితే ఏదైనా హార్మోన్స్ ప్రభావంతో ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉందా? ఏ హార్మోన్?
0: హార్మోన్ సమస్యలు కూడా ఈ మిగిలిన ఫ్యాక్టర్స్ తీసేస్తే, జనరల్గా మనం కంట్రోల్ చేసే ఫ్యాక్టర్స్ తీసేస్తే హార్మోన్ పరంగా కూడా ఊబకాయం రావచ్చు, జెనెటిక్స్ పరంగా కూడా ఊబకాయం రావచ్చు. అంటే పుట్టినప్పుడు నుంచి పిల్లల్లో కొంతమంది జీన్స్ ప్రభావం వల్ల ఆకలి ఎక్కువ అవటం, ఎక్కువ తినటం, సడన్గా బరువు పెరిగిపోవటం, కొన్ని రకాల సిండ్రోమిక్ ఒబేసిటీస్ అంటాం అన్నమాట, వాళ్ళలో వినికిడి లోపం కానీ చూపు లోపం కానీ లేదా ఎముకల ఎదుగుదల లోపం కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఈ అసోసియేట్ అయితే ఒబేసిటీ ఉంటుంది. అలాంటి వాటికి ఏంటి జన్యుపరమైన కారణం అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే దాదాపు ఉండాల్సిన బరువు కంటే 3 రెట్లు 4 రెట్లు బరువు ఉంటారు, నెల నెలకి పెరిగిపోతూ ఉంటారు అన్నమాట. సో అలాంటప్పుడు జన్యుపరమైన కారణాలు ఉంటాయి, కొన్ని రకాల హార్మోన్ కారణాలు కూడా ఉంటాయి, దాన్నే పీడియాట్రిక్ కుషింగ్స్ అంటాం అన్నమాట, లేదా థైరాయిడ్ సమస్య, అది కూడా ఊబకాయానికి కారణం. చిన్నపిల్లల్లో థైరాయిడ్ అన్కంట్రోల్డ్గా ఉన్నప్పుడు లేదా థైరాయిడ్ సమస్య మనం ఊహించాం పిల్లల్లో, సో ఈవెన్ థైరాయిడ్ సమస్య కూడా ఊబకాయానికి కారణం. ఇలా థైరాయిడ్ కానీ ఈ కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ కానీ జన్యుపరమైన కారణాలు కానీ మన చేతుల్లో లేనటువంటి విషయాలు అన్నమాట. సో వీటిని మనం చూడాలి. అట్ ద సేమ్ టైం అంతకుముందు మనకు కారణం మన లేదా మనం ట్రీట్ చేయగలిగినటువంటి షుగర్ కానీ లేదా బీపీ కానీ, మదర్లో షుగర్ బీపీ ట్రీట్ చేసి ఊబకాయం అదుపులో పెట్టడం కానీ, ఈ రెండు రకాల కారణాలని ఆ బిడ్డలో ఏది కారణం అనేది మనం నిర్ధారించుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి.
1: ఇంకొకటి డాక్టర్ గారు, పిల్లల్లో తల్లిపాలు సరిగా సరిపోవట్లేదండి, అసలు పాలే పడట్లేదండి అని కొంతమంది ఈ ఫిర్యాదు కూడా వింటుంటాం మనం. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ తల్లిపాలు ఇవ్వలేకపోయినటువంటి వాళ్ళకి పోతపాలు పోస్తుంటారు డాక్టర్ గారు. ఈ పోతపాలు పోసిన బిడ్డల్లో ఊబకాయం ఎక్కువగా ఉంటుంది అనే ఒక అభిప్రాయం వింటుంటాము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ పోతపాలల్లో కూడా మళ్ళీ రకరకాలుగా చెప్తుంటారు, పల్లెటూరిలో ఉండేటువంటి పోతపాలు ఆరోగ్యానికి చాలా మంచిది, మంచివి, చాలా స్వచ్ఛమైనవి, అలాగే చాలా న్యాచురల్వి అని ఇలాంటి అభిప్రాయం ఒకటి. ప్యాకెట్ పాలుతో తాగితే

0: కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయని, ఇంకెక్కువ ఊబకాయం పెరిగే అవకాశం ఉంటుందని, అలాగే ఇంకా రకరకాల పాలల్లో కూడా రకరకాలు ఉన్నాయిలేండి, అలాంటి పాస్త ఇంకా ఎక్కువని ఇలా వింటుంటాం. ఇది కరెక్టేనా? ఇవి కూడా బరువు పెరగడానికి కారణభూతమేనా?
1: చాలా మంది తల్లుకునే అనుమానం ఏంటంటే, మాకు పాలు రావట్లేదు కదా, మేము పోత పాలు ఇస్తున్నాం, మన బిడ్డకి ఆరోగ్యపరంగా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా సమస్య వస్తుందా? తల్లి పాలు రావటం నిజంగా అదృష్టమే, కాదంటలేదు. దానికి మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయాలి, కాదంటలేదు. అది రాని పక్షంలో దాని గురించి ఆలోచించడం అనవసరం. అప్పుడు మనకు ఉన్నటువంటి వేరే ఆప్షన్, పోతపాలు ఏ రకంగా ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఏ వయసుకి ఎంత ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పుట్టంగానే పోతపాలు ఉన్నప్పుడు పోతపాలు 6 నెలల వరకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే నీళ్లు కానీ బయట నుంచి చెట్టిన పాలు కానీ ఇవ్వకూడదు. సేమ్ తల్లిపాలు లాగా మిమిక్ అయ్యేటటువంటి పోతపాలు పౌడర్ వాడిస్తాం. ఆ తర్వాత కూడా పాలు ఇస్తున్నప్పుడు ఏజ్ పెరిగే కొద్ది, సంవత్సరం తర్వాత కూడా కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే ఉన్నాయి కదా అని చెప్పి ఒకటిన్నర సంవత్సరం కూడా ఇస్తారు. పాలు మంచిదే కాదంటలేరు, కానీ అది ఒకనొక ఏజ్ వరకు మంచిది. ఒకనొక ఏజ్ దాటిన తర్వాత దాని తగ్గట్టుగా బయట నుంచి ఫుడ్ ఇవ్వాలి. ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా పాలు ఇస్తూనే ఉన్నామో బిడ్డ మిగతా న్యూట్రియంట్స్ తీసుకోవడం తగ్గిపోతుంది. అది ఆ వయసుకి తగ్గట్టుగా లేకపోవటం వల్ల బరువు పెరగకపోవటము, ఫుడ్ తినకపోవటము, నీరస పడిపోవటం అట్లాంటివి జరుగుతాయి అన్నమాట. సో తల్లిపాలు ఉంటే మంచిదే, అలా లేనప్పుడు పోతపాలని ఏ విధంగా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ వయసుకు వాడాలని తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా వాడినట్లయితే కేవలం పోతపాల వల్ల ఊబకాయం వస్తుంది అనేది అపోహ.
0: పిల్లలు డాక్టర్ గారి సలహా మేరకు వాడుకోవచ్చు. తర్వాత డాక్టర్ గారు, చాలామందిలో ఈ అభిప్రాయం గట్టిగానే ఉంది, మహిళల్లో ప్రసవానంతరం డెలివరీ అయిపోయిన తర్వాత బరువు బాగా పెరుగుతున్నారు. అలా మనం వాస్తవం కూడా చూస్తుంటాం, ఎంతోమంది కూడా ఇప్పుడు మా బంధువులు అవనండి, ఎవరి బంధువులు అని ఇవి అక్కడక్కడ వింటుంటాం, చూస్తుంటాం కూడా. మరి ఇంకో ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సిజేరియన్లు అయినటువంటి వాళ్లకు ఈ ఎక్కువ అధిక బరువు ఇంకా దాటిపోయి స్టేజ్ దాటిపోతేనే ఊబకాయం లేదా స్థూలకాయం అంటారు. ప్రసవానంతరం ఇలా కామన్లే, సర్వసాధారణంలే అని అంటుంటారు, కానీ చాలా రోజుల వరకు కూడా తగ్గరు డాక్టర్ గారు కొందరు. దీనికి ఏమన్నా ఎండోక్రైనాలజీ ఏమన్నా పరిష్కారం చెప్పుద్దా? అసలు ఏంటిది?
1: ఈ పెద్దవాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసరికి ఊబకాయం కారణం అంటాం కదా, చాలా ముఖ్యంగా మహిళల్లో చూసుకుంటే వాళ్ళ ఊబకాయానికి ఆల్ ఆఫ్ ఎసడన్ ఆ సంవత్సరంలో రాదు. దానికి మూల కారణం ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఉంటుంది. ప్రసవానంతరం చాలామందిని అడిగితే చెప్పే సమాధానం ఇదే, మాకు గర్భసంచి ఆపరేషన్ చేసిన తర్వాత బరువు పెరిగాం, లేదా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత బరువు పెరిగాం, ఇంకా బరువు తగ్గలేదండి, మొదటి కాన్పికి 1-5 కేజీలు పెరిగాం, 2వ కాన్పు తర్వాత ఇంకో 10 కేజీలు పెరిగాం, ఆ బరువు అప్పటి నుంచి అట్లా పెరుగుతూనే ఉన్నామని. ప్రసవానంతరం సాధారణంగా లేడీస్ బరువు పెరగటం అనేది, ఆ ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి బరువు పెరగటం అనేది కామన్. దానికి ఫుడ్ కారణం, కానీ ఫుడ్ తీసుకోవాలి, ఎందుకంటే బిడ్డకు పాలు ఇవ్వాలి, మదర్కి ఎనర్జీ కావాలి కాబట్టి తీసుకోవాలి. కానీ దాన్ని మోతాదుకు మించి మనం తీసుకుంటున్నప్పుడు ఈ ఊబకాయం తయారవుతుంది. సో ఆ డెలివరీ తర్వాత సాధారణం కొంత వెయిట్ తగ్గుతారు, డెలివరీ హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి కాబట్టి కొంత వెయిట్ తగ్గుతారు. కానీ ఎప్పుడైతే మనం ఆ టైంలో వెయిట్ తగ్గకుండా పెరుగుతూ ఉన్నామో, ఆ పెరిగిన దాన్ని వెంటనే రియాక్ట్ అయ్యి తర్వాత 1 సంవత్సరంలోపో లేదా 2 సంవత్సరాలలోపో మనం గనక తగ్గించుకోలేకపోయినట్లయితే, అందువల్ల మీకు కంపల్సరీ 3 సంవత్సరాల గ్యాప్ ఇవ్వమంటారు ప్రెగ్నెన్సీకి ప్రెగ్నెన్సీకి అట్లా. అందువల్ల ఎర్లీ కాన్పు మంచిది, తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ తీసుకొని తర్వాత 2వ కాన్పు ప్రయత్నించమంటారు. ఈ 3 సంవత్సరాల గ్యాప్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందంటే, మన బాడీని మనం తయారు చేసుకోవటానికి, మన బాడీని మళ్ళీ ఇంతకుముందు పూర్వంలాగా నార్మల్ వెయిట్కి తెచ్చుకోవటానికి, అంతకుముందు ప్రెగ్నెన్సీలో మనకి డిప్లీట్ అయినటువంటి న్యూట్రియంట్స్ అన్నిటినీ మనకి సమపాలాలలో అడ్జస్ట్ చేసుకోవడానికి ఆ 3 సంవత్సరాల గ్యాప్ అనేది ఇంపార్టెంట్. సో ఆ టైంలో కనుక మనం బరువు తగ్గకపోతే అవుతుందంటే, ఈ బరువు బాగా స్టాగ్నెంట్గా అయిపోతుంది, చాలా మొండిదానిలా తయారైపోతుంది. ఇదే బరువు అప్పుడు తగ్గటం ఈజీ, కానీ ఇదే బరువు 1-5 సంవత్సరాల తర్వాత 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి తగ్గటం ఇంకా కష్టం. ఇదే బరువు 50 ఏళ్ళకి ఇంకా మొండిగా తయారవుతుంది. ఈవెన్ మేము వాడే మందులు కావచ్చు లేదా రకరకాల టాబ్లెట్స్ కావచ్చు, వాటికి కూడా చాలా రెసిస్టెంట్గా ఉంటుంది. సో ప్రసవానంతరం కనుక బరువు పెరుగుతుంటే ఆ బరువును అదుపులో పెట్టుకోవటం చాలా ముఖ్యం. ఆ తర్వాత భాగంలో దాన్ని కంట్రోల్ చేసుకుని మళ్ళీ నార్మల్ వెయిట్కి రావటం చాలా ముఖ్యం.
0: డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు, ఇంకొక నా అభిప్రాయంలో ఒక ముఖ్యమైన ప్రశ్న కానీ అడుగుతున్నాను. మనందరికీ తెలుసు, అన్ని రకాల మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ధ్యానం అంటే మెడిటేషన్ అంటాం మనం, చాలా మంచిది అని చెప్పి తెలుసుకుంటున్నారు, చేస్తున్నారు అందరూ కూడా. ఈ మధ్య కాలంలో మన గౌరవనీయ భారత ప్రధాని కూడా ఈ యోగా యొక్క ప్రాధాన్యత గురించి ప్రపంచవ్యాప్తంగా చక్కగా తెలియజెప్పినటువంటి సందర్భం, అలాగే జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డేగా కూడా మనం జరుపుకుంటున్నాం. అయితే డాక్టర్ గారు, ఈ యోగా మెడిటేషన్ల వల్ల

0: హార్మోన్స్ అన్ని చైతన్యవంతమై, చైతన్యవంతం అంటే మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా యోగా ద్వారా హార్మోన్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి, అంటే చైతన్యవంతం అయ్యి ఆరోగ్యానికి ఉపయోగపడుతుందా?
1: యోగా మెడిటేషన్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, మనకి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఒక ఆస్తి. కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు రకరకాల రీసెర్చ్ చేసి మనకి అందించినటువంటి ఒక విలువైన ఆస్తి. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ జాబ్లో కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏదో ఒక రకమైన స్ట్రెస్. సో స్ట్రెస్ లేని హ్యూమన్ బీయింగ్ అసలు ఎవరు ఉండరు. బాగా ఉన్న వాళ్ళు స్ట్రెస్ ఉంటారు, లేని వాళ్ళకి స్ట్రెస్ ఉంది. సో వీళ్ళకి ఈ స్ట్రెస్ వాళ్ళ వల్ల ఉంటుంది, బాగా ఉన్న వాళ్ళకి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళ వల్ల ఉంటుంది. యోగా మెడిటేషన్ చేసినప్పుడు మన లోపల ఉన్నటువంటి హార్మోన్లు ఆ నెమ్మదించి సరైన సక్రమంలో ఉండడానికి ఉపయోగపడతాయి. సో మన ఖచ్చితంగా ఎక్సర్సైజ్ బరువు తగ్గండి అని చెప్పినప్పుడు ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు కంపల్సరీ యోగా కానీ మెడిటేషన్ కానీ చేయమంటాం. ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్ది కేవలం బరువు తగ్గడానికే కాదు, ఆ హార్మోన్ల అసమతుల్యత దెబ్బతినకుండా ఉండటానికి, సరైన సక్రమంలో ఉండటానికి ఉపయోగపడుతుంది. కొన్నాళ్ళ తర్వాత 50 ఏళ్ళు 55 ఏళ్ళ తర్వాత ముఖ్యంగా మహిళల్లో జాయింట్స్ అన్ని పట్టుకుపోవటం అట్లా ఉంటుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీకి కూడా యోగా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన రకరకాల అవయవాలు, రకరకాల జాయింట్స్ ఎక్కడికక్కడ పట్టుకుపోకుండా దాని పనితనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మెయింటైన్ చేయడానికి యోగాలో ఉండే నమస్కారాలు కానీ లేదా ఆ పోస్చర్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అవి ఎర్లీగా స్టార్ట్ చేసినప్పుడు ఆ బెనిఫిట్ 45 ఇయర్స్కి 50 ఇయర్స్కి వచ్చినప్పుడు మనకు ఉంటుంది. అందుకని మీరు చూస్తే యోగా మాస్టర్స్ వాళ్ళు ఈవెన్ 60 65 ఏళ్ళకు కూడా వాళ్ళ బాడీస్ అన్ని చాలా ఫ్లెక్సిబుల్గా అన్ని జాయింట్స్ కింద కూర్చొని చేయగలరు. కానీ మనం మిగతా వాళ్ళని చూస్తే చాలా మంది మన రొటీన్ మన చుట్టాల్లో కానీ 40 50 ఏళ్ళకి వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు అంటారు, నడు నొప్పులు అంటారు, కండరాల నొప్పులు అంటారు, కింద కూర్చోలేరు, ఒక అడుగు తీసి అడుగేయాలంటే కండ పట్టేస్తుంది అంటారు. వీటన్నిటికీ కారణం మనం ఫస్ట్ నుంచి ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం. దానికి పరిష్కారం యోగా చూపిస్తుంది. దానికి అట్లని ఈ హార్మోన్ స్ట్రెస్ తగ్గించడానికి మనకి మెడిటేషన్ పరిష్కారం చూపిస్తుంది. సో కంపల్సరీ ఈ మన నిత్య జీవితంలో అలవాటు చేసుకోవడం చాలా ముఖ్యం. దానికి సంబంధించినటువంటి ఆ ప్రయత్నాలు కానీ అవగాహన కానీ మన గవర్నమెంట్ ఇంత హై స్కేల్లో చాలా పెద్ద స్కేల్లో చేయడం చాలా మనకి ఉత్తమనీయం.
0: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారు. ముఖ్యంగా ఇవాళ ఈ చిన్నపిల్లల్లో ఊబకాయం లేదా స్థూలకాయం సమస్యలు, ఈ కారణాలు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మరి మహిళల్లో ఈ గర్భస్థ దశలో ఉండేటువంటి బిడ్డకు సంబంధించినటువంటి ఊబకాయం అవనివ్వండి, వాళ్ళు ఆరోగ్యవంతంగా పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉండటానికి, అదేవిధంగా యోగా మెడిటేషన్ వల్ల ఏదైతే ఈ హార్మోన్స్ అనేవి ఉంటాయో మన శరీరంలో, అవన్నీ చైతన్యవంతంగా పనిచేసి ఆరోగ్యవంతునిగా ఉంచడానికి ఏ రకంగా ఉండేది అవన్నీ కూడా వివరంగా తెలిపినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: నమస్తే.
2: మీరు ఇంతవరకు చిన్నపిల్లల్లో స్థూలకాయం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో చివరగా తిరుపతి త్యాగరాజు గారు గానం చేసిన లలితగీతం వినండి.

0: సీతావాణి స్త్రీల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News.

కార్యక్రమంలో ముందుగా చిరకాలపు చీకటి తొలగి లలిత గీతం ఎస్ కళ్యాణి సి కిరణ్మయి శేషాద్రి గానంలో మోదిముడి సుధాకర్ గారి సంగీతం డాక్టర్ సాయికృష్ణ యాచింద్ర సాహిత్యం వినండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: PM జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
2: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री.

కార్యక్రమంలో తర్వాత వినండి మంత్రాల జయశ్రీ గారి సాహిత్యంలో వివి సత్యప్రసాద్ గానం నా పాటలో నిన్ను వెతుకుతా.

లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వై హరేరామమూర్తి సాహిత్యానికి మల్లిక సంగీతం, వి విజయలక్ష్మి గానం, మురళి గానం మధునిమ్మకై వినండి.

లలిత గీతలు కార్యక్రమంలో చివరిగా వినండి, ఎంతసేపు చూసినా తనివి తీరదే జి హరికృష్ణ గానం, కోతా ప్రియంవద సంగీతం, వివి శివరామకృష్ణమూర్తి సాహిత్యం.

రాత్రి 55 నిమిషాల వరకు అంటే 50 నిమిషాలు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా చల్తే చల్తే ఈ చిత్రానికి సోను నిగమ్ పాడిన గీతం.

మీరు విన్న ఆ పాట ధట్కన్ చిత్రానికి అల్కా యాగ్నిక్ కుమార్సాను పాడిన పాట. కార్యక్రమంలో వినబోతున్న హిందీ చిత్రగీతం చోరీ చోరీ చుప్కే చుప్కే చిత్రానికి ఉదిత్ నారాయణ్ గానం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు మీరు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత దీవానా, ఈ చిత్రానికి కుమార్ సాను పాడిన గీతం

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు యువలయలో నేనైతే కనుక క్విజ్ క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. ఆన్సర్ చేయడానికి మీరందరూ సిద్ధమే కదా. సో మరి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, ఫిఫా ఫైనల్ ఫుట్బాల్ మ్యాచెస్కి అస్సలు తెరబడిపోబోతుంది. ఫిఫా 2026 ఫైనల్స్ ఎవరి మధ్య ఈ సండే మిడ్ నైట్ జరగబోతోంది? ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరగబోతోంది ఈ సండే మిడ్ నైట్? ఎంతో ఈగర్గా అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. సో ఏ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది? ఆన్సర్ మీ అందరికీ తెలుసు కదా. అయితే ఇంత కాలుష్యం 8662488812 8662488812 ఈ నెంబర్కి వెంటనే మీరు వాట్సాప్ చేయండి. ఇప్పుడే ట్యూన్ చేశారా? మీకోసం ఈ క్వశ్చన్ మరొకసారి. ఫిఫా 2026 ఫుట్బాల్ ఫైనల్ మ్యాచెస్, మరి ఈ మ్యాచ్ ఈ సండే మిడ్ నైట్ జరగబోతోంది. ఏ జట్ల మధ్య జరుగుతోంది? మరి వెంటనే మీ ఆన్సర్ని పంపించండి. నెంబర్ మరొకసారి వాట్సాప్ నెంబర్ 8662488812. సో మరి ముందుగా ఈరోజు మన యువలయలో మీకోసం వచ్చేస్తుంది అంతశతాబ్దం మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్. వింటూ ఎంజాయ్ చేయండి.

హలో సోమర్కి ఫస్ట్ ఆన్సర్. హాయ్ అంటూ పడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజుగారు సరైన సమాధానంతో మెసేజ్ చేసేసారు, ఎడిట్ చేసేసారు, నాకు అర్థమైపోయిందండో. నెక్స్ట్ ఎనీహో ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్గా చేశారు. నెక్స్ట్ కొండారెడ్డి గారు సిద్ధపట్నం మండలం కడప జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. నేను అడిగేది ఫైనల్ మ్యాచ్, సో అది గుర్తుపెట్టుకుని మీరు మెసేజ్ చేయండి. నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు సునీత నగర మండలం బాపట్ల జిల్లా నుంచి సరైన సమాధానం మెసేజ్ చేసేసారు. ఆ తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగూరు నుంచి, ఏమండో మీది సమాధానం సరైనది కాదు, సరి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనకి కడప నుంచి వినయ్ శ్రీదేవి శైలజ, రైట్ ఆన్సర్. ఆ తర్వాత మహేంద్ర తెనాల నుంచి సరైన సమాధానం రాధా ఖమ్మం, కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం మేడం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి సరైన సమాధానాన్ని మెసేజ్ చేసేసారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ ఆన్సర్ ఇదే కదండి అన్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అదే ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. నెక్స్ట్ మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఎవరు అంటే రవికుమార్ శ్రీకాకుళం నుంచి మనకి సరైన సమాధానం పంపించేసేసారు. రాంగ్ ఆన్సర్ పంపించారు ఎవరు, రేణుకా గోపరాజు కడప నుంచి. నేను అడుగుతున్నది ఫైనల్ మ్యాచ్ అండి, సండే మిడ్ నైట్ జరగబోయేటువంటి ఆ ఫైనల్ మ్యాచ్ ఏ జట్ల మధ్య, ఏ దేశం వారి మధ్య జరగబోతోంది అని కదా నేను అడిగింది, ఏమంటారు. నెక్స్ట్ అయితే కనుక కరెక్ట్ ఆన్సర్ మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. ఆ తర్వాత ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర లక్ష్మి గారు, దేవరాజు గట్టు నుంచి సాల్మన్ రాజు గారు, నరేందర్ రెడ్డి గారు, రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుకుంట్ల నుంచి ముంతా పెద్దన్న, బండారు శంకరయ్య, సరైన సమాధానం. ఆ తర్వాత ఎవరు పంపించారు అంటే గంగులు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఎగ్జాక్ట్లీ రైట్, రైట్ ఆన్సర్. ఇంకా పంపించిన వారు ఎవరెవరో చూద్దాం. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. ఆ తర్వాత చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత్, అన్విత, ఎస్. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఆ తర్వాత లత ఎక్కడి నుంచి అంటే ఉయ్యూరు నుంచి. నెక్స్ట్ మనకి రంగారెడ్డి జిల్లా నుంచి పంపించేసేసారు. వెంకటేష్ శ్యామల, సియోన గట్టిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, ఇంకా సాయి ప్రకాష్, బ్రహ్మయ్య, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. మీరు అనుకుంటున్నారు ఇదేనాండి అన్నారు, అదే కరెక్ట్ ఆన్సర్ కదా, ఏమంటారు. నెక్స్ట్ మనకి సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రైట్ ఆన్సర్. ఆ తర్వాత పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుంచి పంపించేసేసారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి ఎవరు పంపించారు, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కుంచి రామమూర్తి కుంచిపాండిపేట నుంచి, లతా సుహాస్ హోస్కోట్ నుంచి, నెక్స్ట్ పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి. తర్వాత పంపించిన వారు ఎవరెవరు అంటే సత్యనారాయణ, జయలక్ష్మి, వాసిపి నగర్, సికింద్రాబాద్ నుంచి. నెక్స్ట్ మనకు పంపించిన వారు ఎవరు అంటే సురేంద్రనాథ్ ఒడిషా నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. తర్వాత హంబాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న, రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఆ తర్వాత ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. నెక్స్ట్ మనకి పంపించిన వారు రైట్ ఆన్సర్తో ఎవరెవరు అంటే అర్జెంటీనా అన్నారు కానీ కరెక్ట్ ఆన్సర్తో మెసేజ్ చేయలేదు. భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లూరు నుంచి. నెక్స్ట్ అయితే కనుక అశోక్ రమ్య దినక దేవాంశ శ్రీకృష్ణ ఒంగోలు నుండి, రైట్ ఆన్సర్ అండి. గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు ఎవరు ఎవరు అంటే రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి. హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అంటూ మనకి ఆన్సర్ పంపించేసేసారు. శంకర్ పోలీస్ టైలర్ డేవిడ్ వీరందరూ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధపట్నం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత గుండుకోలను నుంచి కొనకల రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించారు గాంధీనగర్ మిర్యాలగూడ ఫ్రెండ్స్, రైట్ ఆన్సర్ పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ రగ్బీ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి పంపించారు. ఒకటి రైట్ అండి, రెండోది కాదు, సరి చూసుకోండి ఒక్కసారి మీరు, ఓకే. నెక్స్ట్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని గారు, సరైన సమాధానం. గుడ్ ఈవినింగ్ మేడం, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు ప్రసాద్ గారు, ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు అన్నాధపురం నుంచి. ప్రశ్న ఏంటి అంటే ఫిఫా ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ మరి ఈ సండే మిడ్ నైట్ జరగబోతోంది.

బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేశారు కదా. మరి నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఫిఫా 2026 ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య ఈ సండే మిడ్ నైట్ జరగబోతోంది అని అడిగారు.

రెండు జట్ల మధ్య జరగబోతోంది అని నేను అడిగాను. సో సమాధానం పంపించేసిస్తారు కదా. నెక్స్ట్, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు నల్గొండ ఫ్రెండ్స్ త్రివేణి చిన్మయి ప్రీతం, తర్వాత మార్కపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి ఫతిమా ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు గారు నర్సాపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఖాదర్ బాషా బాయ్, ప్రకాష్, ఎంఎఫ్ఎస్ సర్దార్ బాయ్, సుధాకర్ వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి ఎవరు పంపించారు, రామకృష్ణయ్య, సుభాష్, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. ఇవలయ ప్రోగ్రామ్ లేదా అంటున్నారు, మనం ఇవలయ ప్రోగ్రాంలోనే కదండి ఉన్నది. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు క్వశ్చన్ ప్లీజ్ అన్నారు. ఇప్పుడే కదండి నేను అడిగాను క్వశ్చన్, విన్నాను అనుకుంటాను, మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. బి శివకుమార్ ముదిరాజు బీసీ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత ఎవరు పంపించారు అంటే రాంగ్ ఆన్సర్ పంపించారు, ఒకటి రైటు, చెన్నకేశ్వరరావు గారు అత్తిల్ నుంచి. సరిచూసుకోండి మీ సమాధానం. తర్వాత హుస్సేన్ అక్రమ్ అన్నారం వినయ్ కుమార్, ఇంకా మనకు పంపించిన వారు కరీముల్లా తయ్యబ్ గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించారు సుజాత నగర్ ఒంగోలు ఫ్రెండ్స్. సరిచూసుకుంటానని నేను అనుకుంటూ ఉన్నాను. ఓకేనండి, మరి అయితే కనుక చాలా మంది పంపించారు, కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు, వారు సరిచూసుకుంటారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పేస్తా కదా మీకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఇలా అంటున్నాను, ఇప్పుడే వచ్చేసేసింది. నెక్స్ట్ దైదా భిక్షం, దైదా వెంకటి, గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి మనకి రైట్ ఆన్సర్ వచ్చింది. ఆ తర్వాత మౌనిక, సందీప్ వర్మ, సంజయ్ రామ్, దుర్గా, బాచ్పల్లి నుంచి మనకి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ వచ్చేసింది. ఫిఫా ఫుట్బాల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఈ సండే మిడ్ నైట్ జరగబోతోంది. ఎవరెవరి మధ్య అంటే స్పెయిన్ అండ్ అర్జెంటీనా. నేను అందుకనే అన్నాను ఫైనల్ మ్యాచ్ అన్నాను, ఎంతో ఆతృతగా ఫుట్బాల్ లవర్స్ అందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. రోజు జరిగే మ్యాచెస్ చూడటం ఒకటి అయితే కనుక ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా ఉంటుంది కదా. ఏ వరల్డ్ కప్లో ఫైనల్ మ్యాచ్ జరిగినా ఏ గేమ్లో అయినా కూడా తెలియని ఆనందం ఉంటుంది. సో మరి అదేండి ఈ ఫిఫా 2026 ఫైనల్ మ్యాచ్ ఈ సండే మిడ్ నైట్ స్పెయిన్ అర్జెంటీనా వీటి మధ్య జరగబోతోంది. అందరూ ఆతృతగా ఎదురు చూడండి. సో మరి ఆన్సర్ చెప్పిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. నెక్స్ట్ అయితే కనుక సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. రెండవ ప్రశ్న ఏంటి అంటే సహజ రబ్బరు సాగును విస్తరించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? సహజ రబ్బరు సాగును విస్తరించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏమిటి? ప్రశ్న మరొకసారి, సహజ రబ్బరు సాగును విస్తరించేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏంటి? సో మరి ఆ ప్రాజెక్ట్ పేరుని వెంటనే నాకు మెసేజ్ చేయండి, గుర్తుంది కదా మా వాట్సాప్ నెంబర్ 8662488812.

సార్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా, నేను అడిగినటువంటి ఇవలయలో రెండవ ప్రశ్న ఏంటి అంటే, సహజ రబ్బరు సాగును విస్తరించేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ పేరు ఏమిటి అని అడిగాను. ఈ క్వశ్చన్ చేయంత టఫ్ ఏమో అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్స్ వరకు అదేనండి మన లిజనర్ సరైన సమాధానాన్ని వెంట వెంటనే పంపించేసేసారు. ఎవరు పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారా, రాంగ్ ఆన్సర్ పంపించేశారా చూసేద్దామా. సో మనకి ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ అయితే మనకు వచ్చేసేసింది. ఆ తర్వాత పంపించిన వారు నాగార్జున లక్ష్మి ఒడియంపేట అనంతపురం నుంచి. ఓహో, ఇందాకటి ప్రశ్నకి రైట్ ఆన్సర్ చెప్పారా, ఓకే ఓకే ఓకే ఒప్పేసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. ఆ తర్వాత పంపించిన వారు కొత్తపేట నుంచి షేక్ మహబూబ్ సుభాని, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మహేంద్ర తెనాలి నుంచి, దస్తగిరి సంధ్య యాస్మిన్ సాతియా పొద్దుటూరు కడప నుంచి పంపించేసేసారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ అయితే పంపించిన వారు ఎవరు అంటే నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. నాథ ఖమ్మం నుంచి కానే కాదండోయ్, రాంగ్ ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు, డన్ అండి. ఆ తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వాలి ఫాతిమా, రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి పంపించారు. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి మనకు రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి పంపించేసేసారు. ఆ తర్వాత సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి. నెక్స్ట్ పంపించిన వారు సురేంద్రనాథ్ ఒడిశా నుంచి పంపించారు. సైనిక్పురి కాలనీ ఫ్రెండ్స్ పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు రేణుకా గోపరాజు కడప నుంచి పంపించారు. నెక్స్ట్ అజ్జనపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఏమండవ్ మీరు మటుకు రాంగ్ ఆన్సర్ అండి, సరి చూసేసుకుని పంపించేసేసండి. నెక్స్ట్ పంపించిన వారు రంగారెడ్డి ఏకలవ్య నగర్ నుంచి వెంకటేష్ శ్యామల సుశీల నాకటిపండు అశోక్ బాబు శ్రవణ్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్పీ నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు. లత్త ఎక్కడి నుంచి పంపించారంటే ఉయ్యూరు నుంచి పంపించారు. సో మరి ఇంకా ఎవరెవరు ఏమేమి పంపించారు చూసే ముందు కళ్యాణ వైభోగమే మూవీ నుంచి ఈ పాట మీకోసం.

ఇంత బ్యూటిఫుల్ సాంగ్ ఇది మీకోసం నేను ప్లే చేసేసాను కదా. నెక్స్ట్ మరి ఎవరెవరు ఈ క్వశ్చన్ ఆన్సర్ పంపించేసారో చూద్దాం. ప్రశ్న ఏంటి అంటే, సహజ రబ్బర్ సాగును విస్తరించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏంటి అని అడిగాను. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరంటే త్రివేణి చిన్మయి, ప్రీతం. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మామ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. నమస్తే మేడం అన్న. నమస్తే అండి. ఎవరు అంటే కనకారావు వీరభద్రపురం నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు? భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్. రైట్ ఆన్సర్ మీది కూడా. గగనల్లూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఆ తర్వాత పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి. వెంకటేశ్వర్లు నరేందర్ రెడ్డి దేవరాజు గడ్డిని, సాల్మన్ రాజు గారు, రామకృష్ణ గారు, మస్తాన్ భాష కార్పెంటర్ బుజ్జిరెడ్డిపాలెం నుంచి. ఉరుకుట్ల నుంచి ముంతా పెద్దన, బండారు శంకరయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప. వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత పంపించిన వరకు రామూతి గురించి, వానిపేట నుంచి, లతా సుహాస్ హోస్ కోట్ నుంచి. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ మేడం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు? నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత భక్తిని రవికుమార్ గారు శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతా పెద్దన్న. ఓకే, అక్షరం తప్పు బట్ ఓకే, ఆన్సర్ రైట్ అనే అనుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మనకు పంపించిన వారు దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులందరూ పంపించేసేశారు. ఆ తర్వాత భిక్ష వెంకటి, గాంధీనగర్ మిర్యాల.

కూడా నుంచి పంపించారు. నెక్స్ట్ కోటీశ్వరావు గారు రాంగ్ ఆన్సర్ అండి. ఎం కొడ్డారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి మనకు ఆన్సర్ వచ్చేసేసింది. రైట్ ఆన్సర్. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి సరైన సమాధానం. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే గుండగొలను మద్దుల శ్రీనివాస్, గుండగొల నుంచి మద్దుల శ్రీనివాస్, సత్యనారాయణ, రామోజీ, రమేష్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. సో మరి అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఇంకా ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. ఎస్, మాణిక్యాలరావు గారు సత్యవతి కాకినాడ జిల్లా నుంచి మనకి పంపించారు రైట్ ఆన్సర్. పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఆ తర్వాత రఘుబీర్ సింగ్ సుగుణాపై రాధామున్న ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి. ఆ తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీ శాంక్ వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఇంకా పంపించిన వారు ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఆ శ్రీనివాస్ లక్ష్మీ కామేశ్వరి వారణాసి నుంచి. అరే మీది రాంగ్ ఆన్సర్ అండి, అందరూ రైట్ ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు అనుకుంటూ ఉన్నాను. భలే రాంగ్ ఆన్సర్ పంపించారండి, సరిచూసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చల్లపల్లి నుండి కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు ఈశ్వర్ అండ్ ఫ్రెండ్స్, సరిచూసుకోండి మీరు కూడా. ఆ తర్వాత శంకరన్ డేవిడ్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీది కూడా. నెక్స్ట్ పంపించిన వారు రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. ఆ తర్వాత పంపించిన వారు సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, కాదర్ బాషా బాయ్, సద్దార్ బాయ్, పురి ప్రకాష్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం. అజ్జరపు సీతారామాంజనేయ మూర్తి, సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, వర్ల శివయ్య, ముంత పెద్దన రైట్ ఆన్సర్ పంపించారు. ఓకేనండి, ఇంకా క్లోజ్ చేసేద్దాం. సెకండ్ క్వశ్చన్ చాలా మంది పంపించారు, ఒకళ్ళు ఇద్దరు మటుకు రాంగ్ ఆన్సర్ పంపించారు. సహజ రబ్బర్ సాగును విస్తరించేందుకు ప్రారంభించిన ప్రాజెక్టు పేరు ఏంటి అంటే ప్రాజెక్ట్ ఇన్రోడ్, ఇండియన్ నేచురల్ రబ్బర్ ఆపరేషన్స్ ఫర్ అసిస్టెడ్ డెవలప్మెంట్. ఇండియన్ నేచురల్ రబ్బర్ ఆపరేషన్స్ ఫర్ అసిస్టెడ్ డెవలప్మెంట్ ఈ ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఇన్ రోడ్ అని అంటారు. సో కొంతమంది ఎన్ రోడ్ అన్నారు. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే మీకు అర్థమైంది కదా, అర్థమై సరైన సమాధానం పంపించడానికి మీరు చాలా ట్రై చేసేసారు. సో స్పెల్లింగ్ మిస్టేక్ని మనం ఏం చేయలేము ఒక్కొక్కసారి. అదండి ఈనాటి ఇవలేలో రెండు ప్రశ్నలు అలా అలా అలా అయిపోయింది కదా. సో థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సమాధానాలు కూడా నేను ఎంత అడుగుతున్నానో అంత తొందరగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. థర్డ్ క్వశ్చన్, ఫస్ట్ హైడ్రోజన్ సెల్ ట్రైన్ను ఏ రాష్ట్రం నుంచి ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు? ఫస్ట్ హైడ్రోజన్ సెల్ ట్రైన్ని ఏ రాష్ట్రం నుంచి ఎప్పుడు ప్రారంభించారు? అర్థమైపోయింది కదా, ఇంకెందుకు కలిసాం. సమాధానం పంపించండి ఇప్పుడైతే కోసం, మీ అందరి కోసం హై నాన్న మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

అనురాగ్ కులకర్ణి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. ఇవలైలో నేను అడిగిన థర్డ్ క్వశ్చన్ మీ అందరికీ తెలిసిపోయింది కదా. ఫస్ట్ హైడ్రోజన్ సెల్ ట్రైన్ ని ఏ రాష్ట్రం నుంచి ఎప్పుడు ప్రారంభించారు అని అడిగాను. చూద్దాం చూద్దాం చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు, ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్ నేను అడిగాను కదా. ఓకే, సో మనకి ఫస్ట్ ఎవరు పంపించారు అంటే గాంధీ మార్కెట్ ఇంక్ కాలనీ నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్. ఏమని పంపించారు? ఎస్, ఒకటి. ఆ స్టేట్ నేమ్ని పంపించారా? ఓకే ఓకే. ఏ తేదీని పంపించారండి? అది కూడా అడిగాను కదా, ఎప్పుడు అని అడిగాను. సో అది కూడా పెడితే బాగుంటుందేమో. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి, మీరు సూపర్ అండి, కరెక్ట్గా చెప్పేసేసారు. ఆ తర్వాత మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తన్వలి ఫాతిమా, ఏమండో కరెక్ట్గా పెట్టారు కానీ ఏ తేదీని ప్రారంభించారు అది కూడా చెప్పాలి కదా. నెక్స్ట్ పంపించిన వారు రాంగ్ ఆన్సర్తో పంపించారు, ఒంగోలు సుజాత నగర్ ఫ్రెండ్స్, సరి చూసుకోండి. నెక్స్ట్, ఆ తర్వాత లలితాదేవి శ్రీధర్బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి పంపించారు, కరెక్టేనండో. రెండో సమాధానాన్ని కూడా పంపిస్తే బాగుంటుందేమో. చాలామంది ఆ స్టేట్ నేమ్ అని చెప్తున్నారు కానీ డేట్ చెప్పట్లేదు, ఎందువల్ల అర్థం కావడం లేదు, జరంతా ఆలోచిస్తూ ఉన్నారేమో. ఇదే పని చేశారు శివకుమార్ గారు, ముదిరాజ్ గారు, వీసీ కాలనీ నంద్యాల నుంచి. ఓకేనండి, డేట్ కూడా చెప్పేస్తే బాగుంటుందండి. నెక్స్ట్, యా గగనల్లూరు రామకృష్ణారెడ్డి గారు, ఏమండవు కర్ణాటక నుంచి పంపించారు, ఎక్కడ అనేది చెప్పలేదు, ఈ డేట్ మటుకు చెప్పేసేసారు. నెక్స్ట్ అయితే కనుక ప్రసాద్ ఎల్ఏసి కాలనీ నుంచి, కరెక్టేనండి, డేట్ చెప్పారు బట్ ఎక్కడ బాగుందని, ఎప్పుడు ఎక్కడ అని ఆడుతున్నట్టుగా ఉంది కదా. నెక్స్ట్ రాధా ఖమ్మం నుంచి పంపించేసేసారు బట్ డేట్ మటుకు మెసేజ్ చేయలేదు. నేను డేటు ఆ ప్లేసు రెండు నాకు కావాలండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, ఎస్ కరెక్ట్ ఆన్సర్, రెండు చెప్పేశారు. మీకు విషయం తెలుసా అండి, నాలో ఏంటంటే అలవోకగా మీరు చెప్పినటువంటి ఆనందంలో ఎక్కడ ఆన్సర్ చెప్పేస్తానేమని భయం వేసి వస్తూ ఉందన్నమాట, అది మ్యాటర్. నెక్స్ట్ పంపించిన వారు చల్లపల్లి నుండి రామం, అనిత, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి సరైన సమాధానం గుడ్ ఈవినింగ్ అంటున్నారు. ఇంతకీ ఎస్ కరెక్ట్ ఆన్సర్ బట్ ఏ డేట్ అనేది కూడా నేను అడిగాను. ఓ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఇంతకీ సురేంద్రనాథ్ గారు ఒడిషా నుంచి రైట్ ఆన్సర్ వచ్చేసిందండో. నెక్స్ట్ లలితా మలిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే శంకర్ డేవిడ్ బట్ ఏ రోజున ప్రారంభించారో కూడా చెప్పాలి కదా శంకర్ గారు. ఆ తర్వాత పంపించిన వారు పద్మశ్రీ, శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవాస, హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి సరైన సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి పంపించేసేసారు, ఎప్పుడు ప్రారంభించారో మీరు చెప్పలేదండో, అది మ్యాటర్ అనమాట. గోకులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు, ఎవరు ప్రారంభించారో కూడా చెప్పారు, సూపర్ అండి. నెక్స్ట్ మనకు పంపించిన వారు మద్దులు శ్రీనివాస్, సతీష్, రామోజీ, రమేష్, గుండుకొల్ల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోనాపేట నుంచి సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి

రైట్ ఆన్సర్ పంపించారు. ఏ రోజు ప్రారంభించారు మటుకు చెప్పలేదండి. ఆ తర్వాత సీతారాం, ఆంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే నల్గొండ జిల్లా నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం. బట్ ఏ రోజు ప్రారంభించారు అది కూడా చెప్పాలి కదా, నేను అది కూడా క్వశ్చన్ అడిగాను కదా. నెక్స్ట్ సత్యనారాయణ గారు, జయలక్ష్మి, వాసవి నగర్, సికింద్రాబాద్ నుంచి మనకి ఆన్సర్ వచ్చేసింది. అరే ఆన్సర్ ఏంటండి, ఒకటి కరెక్ట్ పెట్టి ఇంకోటి రాంగ్ ఆన్సర్ పెట్టారు, కరెక్ట్గా పంపించండి. ఓయ్ నెక్స్ట్ పంపించిన వారు రైట్ ఆన్సర్తో సులోచన కరీంనగర్ నుంచి. ఆ తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి సరైన సమాధానం. దైదా భిక్షం, దైదా వెంకట్ రైట్ ఆన్సర్ పంపించారు, బట్ ఏ రోజున ప్రారంభించారో చెప్పలేదు. నెక్స్ట్ పంపించిన వారు డాక్టర్ శ్రీనివాస్, సామల, గద్వేల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ కోడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే పాలెంపోలి, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వరులు, లక్ష్మీ గారు, దేవరాజుగడ్డ నుంచి సాల్మన్ రాజు గారు, తర్వాత నరేందర్ రెడ్డి, రామకృష్ణ గారు, మస్తాన్ బాష, బుచ్చినట్టిపాలెం నుంచి, గురుకుంట్ల నుంచి ముంత పెద్దన్న, బండారు శంకరయ్య, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప, వీరందరూ సరైన సమాధానం పంపించేసేసారు. లతా ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ ఎవరు అంటే వెంకటేశ శ్యామల, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల సరైన సమాధానం. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే బత్తిరి రవి కుమార్, శ్రీకాకుళం జిల్లా నుంచి. నెల్లూరు జిల్లా నుంచి, కోవూరు నుంచి ఎవరు పంపించారు? ఎస్ బి విజయ్ కుమార్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గశివయ్య, ముంత పెద్దన్న సరైన సమాధానం. కొత్తపేట గుంటూ నుంచి షేక్ మెహబూబ్ సుబానీ రైట్ ఆన్సర్. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు రాధా ఖమ్మం నుంచి, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు అన్నాథపురం నుంచి, ఆ తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే గగనలూరు రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు గారు వాణి, మాతి టౌన్షిప్, నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఇంకా ఎవరు పంపించారు? జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుల నుంచి పంపించారు. ఆ తర్వాత ఎస్ కరెక్ట్ అండి. ఇంతకీ మీరే ఓ ఇందాక డేట్ అనలేదు కదా, పండల లలితాదేవి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, మీరు ఎలమంచిరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇందాకటి ప్రశ్నలకు మీరు ఇప్పుడు సమాధానం పంపించేసారు, మరి ఇప్పుడు ప్రశ్నకి నెక్స్ట్ వచ్చేస్తుందేమో చూడాలి మరి. ఆ తర్వాత నిజామాబాద్ ఉమ్మడి నుండి మమ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాన నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆ తర్వాత దాదా అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల, తయ్యూబ్, గాంధీ మార్కెట్, ఇంకోల్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు భాస్కరుని, సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, కరెక్ట్ అండి. తర్వాత ఎవరెవరు పంపించారు అంటే ఎస్ కరెక్ట్ అండి, దాసరిపారెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. ఇంకా పంపించిన వారు సుబ్రహ్మణ్య, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు అంటే శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి, నాగార్జున, లక్ష్మి, వడియంపేట నుంచి పంపించారు అనంతపురం. బట్ ఏ రోజు ప్రారంభించారు అది కూడా కావాలి కదా. తర్వాత సత్యనారాయణ గారు, జయలక్ష్మి గారు సరైన సమాధానం. నెక్స్ట్ ఎవరు అంటే ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకిర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, పూరి ప్రకాష్, ఖాదర్ బాషా బాయ్, సర్దార్ బాయ్, తర్వాత సుధాకర్, వీరందరూ నెల్లూరు నుంచి పంపించారు. ఆ తర్వాత చెన్నకేశ్వరరావు గారు అత్తిరి నుంచి పంపించారు. బట్ ఏమండి మీరు పంపించారు కానీ ఎక్కడ ప్రారంభించారో చెప్పలేదు, ఎప్పుడు ప్రారంభించారో మటుకు చెప్పేశారు. ఓకే టైప్ చేస్తూ చేస్తూ చేస్తూ ఉన్నారు. సరైనది, ఫస్ట్ హైడ్రోజన్ సెల్ ట్రైన్ ఏ రాష్ట్రం నుంచి ఎప్పుడు ప్రారంభించారు అని నేను అడిగాను కదా. సో సరైన సమాధానం, హర్యానా నుంచి ప్రారంభించారు. ఈరోజు మార్నింగ్ మన గౌరవ భారత ప్రధాని, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారనమాట. సో మరి ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగేశాను కదా, హర్యానాలో మరి ఈ రోజు ప్రారంభించారు. చాలా మంది రైట్ ఆన్సర్ చెప్పారు, అందరికి కంగ్రాచ్యులేషన్స్. సో మరి ఫోర్త్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇవలయ్యలో నేను అడుగుతున్న నాలుగవ ప్రశ్న ఏమిటి అంటే సట్లీజ్ నదిపై నిర్మించిన ప్రముఖ బహుళార్థ సాధక ప్రాజెక్టు పేరు ఏమిటి? సట్లేజ్ నదిపై నిర్మించిన ప్రముఖ బహుళార్థ సాధక ప్రాజెక్టు పేరు ఏంటి? ఆ ప్రాజెక్టు పేరు చెప్పేస్తే సరిపోతుందేమో కదా, నేను అడిగింది నేను అదే కదా క్వశ్చన్. సో మరి మీకు

కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. మీకోసం వాట్సాప్ నెంబర్ 8664888 12. నెక్స్ట్ మీకోసం ఏ పాట ప్లే చేసేస్తున్నాను అంటే ఇష్మా శంకర్ మూవీ నుంచి పాట అయితే వచ్చేస్తోంది. అనురాగ్ కులకర్ణి పాడినటువంటి పాట అది ఎవరితో అంటే రమ్య మెహ్రాతో పాడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ఈ రోజు యువలేలో నేను అడిగినటువంటి ప్రశ్న, సట్లెజ్ నదిపై నిర్మించినటువంటి ప్రముఖ బహుళార్థ సాధక ప్రాజెక్టు పేరు ఏమిటి అని అడిగాను. రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హన్నాపురం నుంచి రైట్ ఆన్సర్ వచ్చేసింది. తర్వాత ఓకే, ఇందాకటి ప్రశ్నకు ఆన్సర్ పంపించారు ఎవరు అంటే నాగరాజు భువనేశ్వర్ గారు, అది రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ అయితే కనుక సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మనకైతే ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను మస్తన్వలి ఫాతిమా. ఆ తర్వాత నెక్స్ట్ బ్రహ్మయ్య శారద నంజాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరెవరో చూసిద్దాం. నెక్స్ట్ సత్యనారాయణ అరుణకుమారి అశ్వకుమార్ మానస వీణ మోక్షశ్రీ మోనేష్ ఒంగోలు నుంచి, రాధ ఖమ్మం నుంచి పంట లలిత దేవి శ్రీధర్ బాబు సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. నెక్స్ట్ పంపించిన వారు రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. ఆ తర్వాత బత్తిరి రవికుమార్ గారు శ్రీకాకుళం జిల్లా నుంచి, గోగులముడి రాధాకృష్ణమూర్తి గారు మాధవి క్షీరసాగర్ బాపట్ల నుంచి, నెక్స్ట్ శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీసంగ్ వెల్లుల నుంచి, తర్వాత లలిత మలిక్ సత్తుపల్లి నుంచి. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి. వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత కూడా రైట్ ఆన్సర్ పంపించిన ఫ్రెండ్స్ ఎవరో చూసేద్దాం. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి స్వరూప్ సాయి పూజ దిలీప్ అన్విత, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి గారు సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, వెంకటేశ్వర లక్ష్మి గారు నరేందర్ రెడ్డి దేవరాజుగట్ట నుంచి, సాల్మన్ రాజు గారు రామకృష్ణయ్య గారు మస్తాన్ భాష ఇంకా బుజ్జిరెడ్డిపాలెం నుంచి, గురుగుండ్ల నుంచి ముంతా పెద్దన్న, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప బండారు శంకరయ్య. వీరందరూ సరైన సమాధానం పంపించారు. సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ ఎక్కడి నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి. ఆ తర్వాత సైనిక్పురి కాలనీ నుంచి పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స, నెల్లూరు జిల్లా కోపూరు నుంచి వి విజయకుమార్ రెడ్డి, లత ఉయ్యూరు నుంచి, లత సుహాస్ హోస్కోట నుంచి, ఆ తర్వాత బి శివకుమార్ ముదిరాజు విసి కాలనీ ఎక్కడి నుంచి అంటే నంద్యాల నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబ్బాతితుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, గుండుగోలు నుంచి కొనుకొల రమేష్ ఆదిపండు శివనాగేశ్వరరావు శ్రీనివాస్ బాబు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటూ వెంకటేశ్వరరావు గారు మనకి పంపించేసేసారు. ఎక్కడి నుంచి అంటే నంద్యాల జిల్లా నుంచి. ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రం నుంచి శ్యామల ప్రకాష్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. నెక్స్ట్ కరెక్ట్, మీరు అనుకున్న ఆన్సర్ కరెక్ట్ అండి. వెంకటేష్ శ్యామల సియోన నాగడి బంబు పండు అశోక్ బాబు సోవన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా బ్రహ్మయ్య వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఓకేనండి. ఆ తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వల్ల శివయ్య ముంతా పెద్దన్న, ఆ తర్వాత గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి శివదాసిరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి. తర్వాత పంపించిన వారు ఎవరు అంటే సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తర్వాత ఏసుపాదం హేమ సుందర్ ఒంగోలు నుంచి. నెక్స్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడినుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, ఆ తర్వాత ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకిర్ భాయ్ మహమ్మద్ రఫీ భాయ్ ప్రకాష్ కాదర్ బాషా భాయ్ సర్దార్ భాయ్ ఇంకా సుధాకర్ వీరందరూ నెల్లూరు జిల్లా నుంచి పంపించేసేసారు. సో మరి అదండి, మరి ఈరోజు నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్. ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు, ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించలేదు. సట్లెజ్ నదిపై నిర్మించినటువంటి ప్రముఖ బహుళార్థ సాధక ప్రాజెక్టు పేరు ఏంటి అని అడిగాను. భాక్రా నంకల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్టు 1963లో నిర్మించడం జరిగింది. సో మరి ఇదండి ఈరోజు యువలయ. ఎలా ఉన్నాయి క్విజ్ క్వశ్చన్స్? బాగా ఎంజాయ్ చేసేసారు కదా. ఈ మాత్రం ఆలస్య చేయకండి, మళ్ళీ రేపు సేమ్ టైం యువలయ మీ ముందుకు వచ్చేస్తుంది. మరిన్ని క్విజ్ క్వశ్చన్స్తో ఆన్సర్ చేయడానికి మీరు రేపటి యువలయకి సిద్ధమవుతూ ఉండండి. ఇప్పుడైతే గనక మీకోసం రంగ్దే మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: యువలేయ కార్యక్రమంలో చివరిగా వినండి జస్టి గిఫ్ట్ సునిధి చౌహాన్ పడిన చంద్రబోస్ సాహిత్యం చిత్రం బద్రీనాథ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రంజిత్ రాహుల్ నంబియార్ నవీన్ పాడిన కృష్ణ చైతన్య సాహిత్యం చిత్రం బాద్షా.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట అత్తారింటికి దారేది. ఈ చిత్రం నుండి డేవిడ్ సైమన్ మాల్గాడి శుభ ఆలపించిన గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట తీన్ మార్. ఈ చిత్రం నుండి బెన్నీదయాల్ శ్రావణ భార్గవి ఆలపించిన గీతం. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్.

కార్యక్రమంల తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాలవిక ఆలపించిన గీతం గంగోత్రి. ఈ చిత్రం నుండి గీతరచన చంద్రబోస్.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట వేటూరి సాహిత్యంలో సునీతా బృందం ఆలపించిన గీతం, చిత్రం గోదావరి.

శ్రోతలకు నమస్కారం. జులై 17 అనగానే మనకు గుర్తు వచ్చేది అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి న్యాయం అనేది ప్రాథమిక హక్కు. దేశం, మతం, జాతి, భాష, లింగం అనే తేడాలు లేకుండా ప్రతి మనిషికి సమాన న్యాయం అందాలని ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి ప్రతి సంవత్సరం జులై 17 అంతర్జాతీయ న్యాయ దినోత్సవంను జరుపుకుంటున్నాం. దీనిని వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ అని కూడా పిలుస్తారు. 1998 జులై 17 ఇటలీలోని రోమ్ నగరంలో ప్రపంచంలోని అనేక దేశాలు కలిసి రోమ్ స్టాట్యూట్ అనే చారిత్రాత్మక ఒప్పందాన్ని ఆమోదించాయి. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలో జరిగిన అత్యంత తీవ్రమైన నేరాలను విచారించడానికి ICC ఏర్పాటుకు పునాది పడింది. ఈ ఒప్పందం 2002 జులై 1 నుండి అమలులోకి వచ్చింది. అనంతరం 2010 ఉగాండాలోని కంపాలాలో జరిగిన సమావేశంలో జులై 17 అధికారికంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా ప్రకటించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ జులై 1 2002 స్థాపించారు.

దీని ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్లోని ది హేగ్ అనే నగరంలో ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రపంచాన్ని కుదిపేసే అత్యంత తీవ్రమైన నేరాలకు బాధ్యులను శిక్షించడం. ఐసీసీ విచారించే ప్రధాన నేరాల గురించి తెలుసుకుందాం. జెనోసైడ్, జాతి నిర్మూలన. ఒక జాతి, మతం లేదా వర్గాన్ని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో చేసే చర్యలు. క్రైమ్స్ అగెనెస్ట్ హ్యుమానిటీ, మానవత్వానికి వ్యతిరేక నేరాలు. సామాన్య ప్రజలపై పెద్ద ఎత్తున జరిగే హత్యలు, హింస, బానిసత్వం, అత్యాచారాలు, బలవంతపు నిర్వాసితత్వం వంటి నేరాలు. వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలు. యుద్ధ సమయంలో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం, ఆసుపత్రులు లేదా పాఠశాలలపై దాడులు చేయడం. క్రైమ్ ఆఫ్ అగ్రెషన్, దురాక్రమణ నేరం. ఒక దేశం మరో దేశంపై అన్యాయంగా సైనిక దాడి చేయడం. అంతర్జాతీయ న్యాయ సూత్రాల గురించి తెలుసుకునే ముందు ఒక చక్కని పాట విందాం.

నేరం చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాలి. నిర్దోషులను రక్షించాలి. బాధితుల హక్కులను గౌరవించాలి. న్యాయమైన విచారణ జరగాలి. ఎవరూ చట్టానికి అతీతులు కాదు. అలాగే న్యాయం మానవ హక్కులతో చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ప్రతి మనిషికి జీవించే హక్కు, స్వేచ్ఛ, విద్య, ఆరోగ్యం, సమానత్వం, వివక్ష లేకుండా జీవించడం వంటి హక్కులను రక్షించడం అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ ప్రధాన బాధ్యత. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు ప్రపంచవ్యాప్తంగా న్యాయం శాంతిని నెలకొల్పడం, మానవ హక్కులను రక్షించడం, యుద్ధ నేరాలను నిరోధించడం, నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, బాధితులకు న్యాయం అందించడం, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం. అంతర్జాతీయ న్యాయం ఎందుకు అవసరమో తెలుసుకుందాం. ఒక దేశంలో జరిగిన ఘోర నేరాలు కొన్నిసార్లు మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేస్తాయి. అలాంటి సందర్భాల్లో ఒక దేశ చట్టాలు సరిపోవు. అందుకే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ అవసరం. ఇది ప్రపంచ శాంతిని కాపాడుతోంది, మానవ హక్కులను రక్షిస్తోంది, నేరాలకు పాల్పడే వారికి హెచ్చరికగా ఉంటుంది, బాధితులకు న్యాయం అందిస్తోంది, దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచుతుంది. ఇక భారతదేశ రాజ్యాంగం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రాధాన్యంగా పేర్కొంటోంది. భారతదేశం ప్రపంచ శాంతి, మానవ హక్కులు, అంతర్జాతీయ సహకారాన్ని సమర్థిస్తోంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాలలో భారత సైన్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఈ రోజున నిర్వహించే కార్యక్రమాలు న్యాయ అవగాహన సదస్సులు, వ్యాసరచన పోటీలు, మానవ హక్కులపై సెమినార్లు, న్యాయ నిపుణుల ప్రసంగాలు, విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం. విద్యార్థులు కూడా చట్టాలను గౌరవించాలి, అన్యాయాన్ని ప్రశ్నించాలి, మానవ హక్కులపై అవగాహన పొందాలి, వివక్షను వ్యతిరేకించాలి, శాంతి, సహనం, సమానత్వాన్ని ప్రోత్సహించాలి, నిజాయితీ, నైతిక విలువలను పాటించాలి. న్యాయం లేకుండా శాంతి లేదు, శాంతి లేకుండా అభివృద్ధి లేదు. ఈ దినోత్సవం ప్రపంచ ప్రజలకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తోంది. నేరం ఎంత పెద్దదైనా, నేరస్తుడు ఎంత శక్తివంతుడైనా, చట్టం ముందు అందరూ సమానులే. మానవ హక్కులను గౌరవించడం, బాధితులకు న్యాయం చేయడం, ప్రపంచ శాంతిని కాపాడడం ప్రతి దేశం, ప్రతి పౌరుడి బాధ్యత. మన తరువాతి అంశం తెలుసుకునే ముందు మరొక చక్కని పాట విందాం. బ్రహ్మాస్త్ర చిత్రం నుండి సిత్ శ్రీరామ్ ప్రీతం పడిన పాటను విందాం.

పాట విన్నాం కదా. మన తరువాతి అంశం దక్షిణాయన దినం. భారతీయ ఖగోళ శాస్త్రం, వేద సంప్రదాయం, హిందూ ధర్మంలో దక్షిణాయనం అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. సూర్యుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశ వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించే కాలాన్ని దక్షిణాయనం అంటారు. దక్షిణ అంటే దక్షిణ దిశ, ఆయనం అంటే ప్రయాణం. కాబట్టి దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణ దిశ వైపు ప్రయాణించడం అని అర్థం. ఈ కాలం సాధారణంగా కర్కాటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు సుమారు 6 నెలలు కొనసాగుతుంది. భూమి తన అక్షంపై సుమారు 23.5 వాలుగా ఉండి సూర్యుని చుట్టూ ప్రభావిస్తుంది. ఈ కారణంగా సంవత్సరంలో సూర్యుడు ఆకాశంలో కనిపించే స్థానం మారుతూ ఉంటుంది. మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి వరకు ఉత్తరాయణం, కర్కాటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి వరకు దక్షిణాయనం. ఇది సూర్యుని నిజమైన కదలిక కాదు, భూమి పరిభ్రమణం వల్ల ఏర్పడే కనిపించే మార్పు. సాంప్రదాయ భారతీయ పంచాంగ ప్రకారం దక్షిణాయనం కర్కాటక సంక్రాంతి రోజున ప్రారంభమవుతుంది. ఇది ప్రతి సంవత్సరం సాధారణంగా జూలై 16 లేదా 17న వస్తుంది. మహాభారతంలో భీష్ముడు తనకు ఉన్న ఇచ్ఛామరణం వరం వల్ల ఉత్తరాయణం వచ్చే వరకు సరసయ్యపై వేచి ఉండి ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాతే ప్రాణాలు విడిచారు. ఈ కథ ఉత్తరాయణం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అదే సమయంలో దక్షిణాయనం కూడా ఆధ్యాత్మిక సాధనకు ముఖ్యమైన కాలంగా భావింపబడుతుంది. ఈ కాలంలో భగవంతుని ఆదరణకు ప్రాధాన్యమిస్తారు. జపం, ధ్యానం, యోగ సాధన చేస్తారు. దాన ధర్మాలు నిర్వహిస్తారు. పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తారు. దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కాలంలో మనలో వినయం, సహనం, ఆత్మపరిశీలన పెంపొందిస్తుందని విశ్వసిస్తారు. ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. భూమి అక్షం వంగి ఉండడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. సూర్యుడు దక్షిణ దిశకు కదులుతున్నట్లుగా కనిపించడం వల్ల దీనిని దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం సమయంలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి, నాగపంచమి, వరలక్ష్మీ వ్రతం, శ్రీకృష్ణ జన్మ.

అష్టమి, వినాయక చవితి, మహాలయ అమావాస్య, నవరాత్రులు, విజయదశమి, దీపావళి, కార్తీక మాసం వంటివి. దక్షిణాయనం మనకు నేర్పే విలువలు ప్రకృతిని గౌరవించడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఆధ్యాత్మికతను పెంచుకోవడం, దానం సేవాభావం అలవర్చుకోవడం, కుటుంబ సాంప్రదాయాలను కాపాడడం, పెద్దలను గౌరవించడం. దక్షిణాయనం అనేది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి, వేద సాంప్రదాయం, ఆధ్యాత్మిక జీవనంలో ఎంతో ముఖ్యమైన కాలం. ఈ సమయంలో భక్తి, ధ్యానం, దానం, సేవ వంటి సత్కారాలను ఆచరించడం ద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా మంచి మార్పులు సాధించవచ్చని మన సాంప్రదాయాలు తెలియజేస్తాయి. ప్రకృతి మార్పులను గౌరవిస్తూ, నైతిక విలువలను పాటిస్తూ జీవించాలని దక్షిణాయనం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తోంది. మన తరువాతి అంశం తెలుసుకునే ముందు మరొక చక్కని పాట విందాం. జీన్స్ చిత్రానికి ఉన్నికృష్ణన్, సుజాత పాడిన పాటను విందాం.

పాట విన్నాం కదా మన తర్వాతి అంశం. చెట్లు ప్రకృతి మనకు అందించిన అమూల్యమైన వరాలు. అవి భూమిపై జీవరాశులకు పీల్చే ఆక్సిజన్, తినే పండ్లు, వాతావరణం, జీవ వైవిధ్యం, ఇలా అన్నీ చెట్లతో ముడిపడి ఉన్నాయి. అందుకే ట్రీస్ అవర్ ఫ్యూచర్ అని అంటారు. నేటి తరానికి మాత్రమే కాదు, రాబోయే తరాల మనుగడకు కూడా చెట్లు ఎంతో అవసరం. చెట్లు ఫోటోసింథసిస్ ద్వారా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. దీంతో వాయు కాలుష్యం తగ్గి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. చెట్లు ఉష్ణోగ్రతను తగ్గించి పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. నేల కోతను నివారించి భూసారాన్ని పెంచుతాయి. భూగర్భ జలాలను సంరక్షించడంలో, వర్షపాతం పెరగడంలో కూడా చెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. పక్షులు, జంతువులు, కీటకాలు ఇలా అనేక సూక్ష్మజీవులకు చెట్లు ఆశ్రయం కల్పిస్తాయి. అడవులు అనేక జీవరాశులకు నివాసంగా ఉంటాయి. చెట్లు లేకపోతే అనేక జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. చెట్లు కలప, పండ్లు, పూలు, ఔషధాలు, గమ్, కాగితం తయారీకి అవసరమైన ముడి పదార్థాలను అందిస్తాయి. రైతులకు ఆదాయ వనరుగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలను పెంచుతాయి. ప్రస్తుతం ప్రపంచం వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు ఎదుర్కొంటోంది. చెట్లు కార్బన్ను గ్రహించి భూమి ఉష్ణోగ్రత పెరుగుదలకు తగ్గిస్తుంది. ఎక్కువ చెట్లు ఉంటే వేడి తీవ్రత తగ్గి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా కొంతమేర తగ్గుతోంది. చెట్లు

0: లేకపోతే గాలి కాలుష్యం పెరుగుతుంది, భూమి ఉష్ణోగ్రత అధికమవుతోంది, వర్షాలు తగ్గుతాయి, కరువు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయి, జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకు ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు ఇంతవరకు విన్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడినవి.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఈరోజు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలు రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తాయన్నారు. గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంటుకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వ కారణం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది.
0: భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఈరోజు జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులు ప్రజల

0: దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టామని, మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవడం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే వ్యాపారులు, మహిళలకు ప్రయోజనం అందుతుందన్నారు. బ్యాంకులు గ్రామగ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని, అర్హత ఉంటే రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
1: తోపుడు బండిలో పెట్టుకుని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులు కూడా గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాల మనం లోన్ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. గ్రామంలో ఉండి
0: వర్జీనియా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టొబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ, గత 4 రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని, రోజుకు సుమారు 850,000 కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్టంగా కిలోకు 250 రూపాయల వరకు ధర లభిస్తోందని, మరింత మెరుగైన ధర వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. అలాగే తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో చర్చించాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్తో ఈరోజు సమావేశమై 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనల నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ, వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని, త్వరలోనే సర్క్యులర్ను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సమర్పించిన ప్రతిపాదనల్లో రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్టంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కేంద్రాన్ని నెలకొల్పడం, లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడం, విజయవాడలో అత్యాధునిక కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం, కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట సచివాలయంలో ఎల్నినో ప్రభావంపై పలు శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేసి ప్రాణ ఆస్తి పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ రైతు సేవా కేంద్రాలు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, రైతులకు నిరంతరం సాంకేతిక సలహాలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మిగులు జిల్లాల నుంచి కొరత జిల్లాలకు పశుగ్రాస రవాణా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి మండలంలోనూ కనీసం ఒక పశు శిబిరం ఏర్పాటు చేసి పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సాయి ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏడీసీఎల్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి అధికారులు పాల్గొన్నారు. అమరావతిలో రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తయ్యే సమయానికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దేశ సర్వతోముఖాభివృద్దికి రైల్వేలు కీలకమని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అమృత్ భారత్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా తెలియజేశారు. ఇందులో భాగంగా 12.5

0: 5.6 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. దేశ ఆర్థిక సామాజిక ప్రగతిలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దేశాన్ని ఏకం చేసే ఏకైక అతిపెద్ద సంస్థ రైల్వే మాత్రమే అని పేర్కొన్నారు. కాగా నేడు ప్రధానమంత్రి ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో రాష్ట్రంలోని కంభం, రాయనపాడు స్టేషన్లు కూడా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో భాగంగా ఆయన ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతాబతుల ఆనందరావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక నుండి సమనసలాకుల వరకు పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా హర్యాణారాజ్యస్య జిందనగరే భారతస్య ప్రథమ హైడ్రోజన్ రైల్ యానస్య హరితధ్వజ ప్రదర్శనపూర్వకం ఉద్ఘాటనం కృతం. 14,000 కోటి రూప్యకాణాం వివిధ వికాస పరియోజనానాం శిలాన్యాసం చాపి విహితం. BGMA ఇత్యనేన నౌకాయాన స్వామిభ్యః హోర్ముజ్ జలసంధి ఇత్యతః యాత్రాం కుర్వతాం భారతీయానాం నావికానాం నియుక్తిం పరిహరంత్వితి నిర్దేశో దత్తః. యూరోపీయ సంఘః పాకిస్తానస్య మానవాధికార స్థితిం ప్రతి గభీరా చింతాం ప్రాకటయత్. పాకిస్తానదేశం వ్యాపార లాభాయ అంతారాష్ట్రీయ ప్రతిబద్ధతాయాః అనుపాలనం కుర్యాదితి చ నిర్దిష్టం. అద్య అరుణాచలప్రదేశ, అసమ, మేఘాలయ, ఒడిశా రాజ్యానాంచ కేషుచిద్ భాగేషు ప్రచండ వృష్టిః భవిష్యతీతి ఋతువిజ్ఞాన విభాగస్య పూర్వానుమానమస్తి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య క్రీడికా పివి సింధుః టోక్యో నగరె జపాన్ ఓపెన్ క్రీడాయాః ఉపాంతి చక్రం ప్రవిష్టవతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా అద్య హర్యాణారాజ్యస్య జింద సోనిపత్ నగరయోః మధ్యే భారతస్య ప్రథమం హైడ్రోజన్ శక్తియుతం రైలయానం జింద రైలస్థానకతః హరితధ్వజ ప్రదర్శ్య ఉద్ఘాటితం. యద్ధి స్వచ్ఛం తథా సుస్థిరం రైల పరివహనం ప్రతి ప్రముఖం పదక్షేపం ఇతి చ నిర్దిష్టం. ప్రధానమంత్రిణా రాష్ట్రీయ రాజమార్గ పరియోజనయా సహ 14,000 కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కృతం. ప్రధానమంత్రి 57,000 కిలోమీటర్ పరిమితం సుదీర్ఘం దిల్లీ అమృత్సర కట్రా ద్రుతమార్గమపి రాష్ట్రార్పితవాన్. జనసమూహం సంబోధయన్ ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ భారతీయ రైల్ విభాగే విగత ద్వాదశ వర్షేషు మహత్ పరివర్తనం జాతమితి.
2: భవిష్య మే జబ్ భీ

0: सिक्किम राज्यस्य च केषुचित् भागेषु अपि दिने मध्यमात् प्रबल पर्यन्तं वर्षा भवितुम् अर्हति इति उक्तमस्ति। दिल्ली राज्यस्य मुख्यमंत्री रेखा गुप्ता अद्य नवदेहल्यां पञ्चचत्वारिंशत् नूतनानां आयुष्मान आरोग्य मन्दिराणां उद्घाटनम् अकरोत्। सामाजिक माध्यम प्रसारे मुख्यमंत्री उक्तवती यत् नगरस्य निवासिनः स्वगृहं निकषा एव उत्तम स्वास्थ्य सेवाः प्राप्नुयुरिति संकल्प सिद्धये सर्वकारः प्रतिबद्धः अस्ति इति। अद्य दिल्ली नगरे पञ्चदशोत्तर चतुश्शताधिकानि प्रायः आयुष्मान आरोग्य मन्दिराणि प्रचलन्ति। एकादशशततोधिकानि आयुष्मान आरोग्य मन्दिराणि शीघ्रमेव प्राप्तानि भविष्यन्तीत्यपि सा अवोचत्। संसदः प्राइवेट सत्रात् प्राक् अद्य नवदेहल्यां मन्त्रिमण्डलस्य सभा अभवत्। अस्यां सभायां केन्द्रीय मंत्री अमित शाह, राजनाथ सिंह, राजीव रंजन सिंह, किंजारापु राममोहन नायडू, किरेन रिजिजू च उपस्थिताः आसन्। सभायाः समये नेतारः आगामी संसदीय सत्रस्य रणनीतिं परिकल्पितवन्तः। अस्य मासस्य 20 दिनाङ्कादारभ्य आगामी मासस्य 13 दिनाङ्कपर्यन्तं संसत् प्राइवेट सत्रं प्रचलिष्यति। प्रियाः श्रोतारः, अन्ते क्रीडावार्ताः। बैडमिंटन क्रीडायां द्विवारं ओलंपिक पदक विजेत्री पीवी सिंधु इत्येषा जापान ओपनाख्यायाः क्रीडायाः उपांत्य चक्रे प्रविष्टवती। जापान देशस्य पूर्व विश्व विजेत्री नोजोमी ओकुहारा इत्यस्याः महिला एकलस्य प्राग उपांत्य चक्रीय स्पर्धायाः निराकरण कारणात् परं सिंधु प्रगतिम् अकरोत्, येन भारतीय क्रीडिकायै वॉक ओवर इति प्राप्तः। जगतः दशमी क्रीडिका पी बी सिंधु इदानीं चीनदेशस्य चतुर्थ्या क्रीडिकया चेन युफे इत्यनया सह श्वः उपान्त्यचक्रे क्रीडिष्यति। इति वार्ताः।
1: आकाशवाणी मार्कापुरम् केन्द्रं प्रसार विशेषालु। ఈ పూట రిప్మిం అంటే రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి కారణాలు నివారణ గురించి డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా సినిమా పాట మొదలైనవి ఉంటాయి. 7:05 అలాగే రాత్రి 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయస్థ కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసి పడదాం, నీటి ఎద్దటి నుండి పంటలను రక్షించుకుందాం ఈ అంశం గురించి గొల్లపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి జీవి సుబ్బమ్మ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. అలాగే జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే విద్యా సంస్థల విశ్వసనీయతలో ఎన్ఏఎస్ పాత్ర. మరొకసారి వినండి శ్రోతలు, విద్యా సంస్థల విశ్వసనీయతలో ఎన్ఏఎస్ పాత్ర గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం ఇది. ఈరోజు రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో. అలాగే ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 అలాగే రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఈరోజు రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో ఆడపిల్లల చదువు బుర్రకథ ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు, 11:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ఉదయం ప్రసారంలో

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 అలాగే 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రం గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వితరణ గురించి శ్రీ సాయి విశ్వచైతన్య గురుజు గారి వ్యాఖ్యానం, 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో కంది పంట సాగు వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన డాక్టర్ నెల్సన్ మండేలా గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు, అలాగే మానవీయ సంబంధాలు ఎలా ఉండాలి, పూర్వపు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారితో పరిచయం ప్రసారం అవుతుంది. ఇంకా సినీ గీతం మొదలైనవి ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినిమా పాటల కార్యక్రమం, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్, 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా మహిళా శ్రోతలు మాత్రమే సినిమా పాటలు కోరుకునేటువంటి కార్యక్రమం, మహిళా శ్రోతలకు మాత్రమే ప్రత్యేకం రేపటి 8:35 అలో ఎఫ్ఎం కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో దుప్పటి కథానిక ప్రసారమవుతుంది, పఠనం శ్రీమతి ఎం కృష్ణకుమారి, అలాగే సినిమా పాట మొదలైనవి ఉంటాయి. రేపు ఉదయం 10:00 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి కారణాలు నివారణ గురించి డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం, ఇంకా సినిమా పాట ఎన్ని వినే ముందు

0: பிரின்சிபலா?
1: சை பால்.
0: நடுவுல காமரா?
1: சை பால்.
0: வரத புள்ளா?
1: சை பால்.
2: 80 சமச்சிராலுகா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி. சை பால்.
3: கரிக்ரமன்லும் இப்படு வேனேண்டி ஏட்ஸ் வியாதி காரணாலு நிவாரண குறின்சி டாக்டர் சாய் கிரண் ரெட்டி காரித்தோ பரிச்சயம்.
4: శ్రోతలకు నమస్కారం. మరి ఈ రోజున మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అవగాహన లోపమో శాపమో మరి తెలియదు కానీ లక్షలాది మంది ప్రజలు హెచ్ఐవి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి ప్రభుత్వము హెచ్ఐవి గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఈ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో మరి హెచ్ఐవి ఎలా సోకుతుంది, హెచ్ఐవి సోకిన వ్యక్తి ఎలాంటి జీవనశైలిలో జీవించాలి, ట్రీట్మెంట్ ద్వారా లైఫ్ లైన్ పొడిగించుకోవచ్చా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ వివరాలన్నీ మనకు తెలియజేసేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం జీజీహెచ్ ఏఆర్టీ సెంటర్ ఇన్ఛార్జి డాక్టర్ చాగంటి సాయి కిరణ్ రెడ్డి గారు ఈరోజు స్టూడియోకి వచ్చేశారు. వారి ద్వారా ఈ వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే.
5: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం.
4: ప్రతి ఏడాది డిసెంబర్ 1న ఎయిడ్స్ నివారణ దినోత్సవం పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో మరి హెచ్ఐవి అంటే ఏంటి, ఎలా సోకుతుంది, ఎలా వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా, ఈ వివరాలన్నీ మా శ్రోతలకు తెలియజేస్తారా?
5: ఓకే సార్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండి. అదొక వైరస్, వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకి కాజ్ అయ్యేదే ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే ఏంటి అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అది బాడీలో ఉండే రోగ నిరోధక శక్తిని అంతా మనం తగ్గించడం వల్ల మిగతా జబ్బులకి

0: బారిన పడాల్సిన పడాల్సి వస్తుంది. సో ఎలాంటి జబ్బులు అంటే టీబీ, క్షయవ్యాధి కానీ, ఊరికనే వామిటింగ్స్ రావటం కానీ, మోషన్స్ రావటం కానీ, ఎటువంటి ఇన్ఫెక్షన్స్కైనా ఖచ్చితంగా దాన్ని ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్కైనా బారిన పడేటట్టు చేసేదే ఎయిడ్స్ అని అంటారు. సో మనిషి ఎయిడ్స్ వల్ల ఎప్పుడు చనిపోరు, తను కేవలం రోగ నిరోధక శక్తి మాత్రమే తగ్గకపోవడం వల్ల, మిగతా ఇన్ఫెక్షన్స్కి మనం సోకడం వల్ల పేషెంట్ అనేవాడు హెచ్ఐవి తోటి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. సో హెచ్ఐవి అనేది ఎలా మనకి సోకుతుంది అంటే, ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల, శృంగారం చేయడం వల్ల. ఒకటి, ఆల్రెడీ పేషెంట్ మదర్కి హెచ్ఐవి ఉండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరిగ్గా మందులు మింగకపోతే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకొకటి, ఇంజెక్టబుల్ డ్రగ్స్ అంటారు. సో అంటే ఇప్పుడు కొన్నిసార్లు చిన్న వయసులో ఉండే పిల్లలు అందరూ కొకైన్స్ కానీ గేన్ హెరాయిన్ కానీ వాళ్ళంతా ఏం చేస్తారు అంటే, ఒకే నీడిల్ ద్వారా మనకి ఎక్కువగా ఎక్కించుకోవడం వల్ల మనకి హెచ్ఐవి అనేది కూడా వస్తుంది. ఇంకొకటి, టాటూస్. ఈ మధ్య ఎక్కువగా 20 నుంచి 30 ఇయర్స్ లోపల ఎక్కువ మంది టాటూ వల్ల కూడా, అంటే పచ్చబొట్టు వేపించుకోవడం, యూత్ అంతా పచ్చబొట్టు ఫ్యాషన్గా వేసుకోవడం వల్ల, పచ్చబొట్టు వేపించుకోవడం వల్ల అదే నీడిల్ని మనకు లోపల అదే పరంగా ఇంజెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆ పచ్చబొట్టు అనేది పిగ్మెంట్ అనేది అంటారు, అది బ్లాక్ ఉండేది అది ఉండేది అనేది పిగ్మెంట్ అంటారు. సో అదే యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి, సేమ్ నీడిల్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ.
1: అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, టాటూస్ వేసే వ్యక్తి ఆ నీడిల్ చాలా మందికి
0: ఉపయోగించడం వల్ల
1: ఎయిడ్స్ వ్యాధి వచ్చే
0: అవకాశం ఉంది. ఈ మధ్య ఎక్కువగా ఒక ఏరియాలో 90 మందికి టాటూ వేపించుకున్న ఒక 2 నెలల 3 నెలల గ్యాప్ లో 90 మందికి అనేది, 90 మందికి ఈ టాటూ వేపించుకోవడం వల్ల, అది కూడా ఒకే సెంటర్ లో 90 మందికి ఈ వ్యాధి అనేది హెచ్ఐవి అనేది వచ్చింది.
1: ఓకే,
0: సో ఈ వీధి వీటి వల్ల ఏమవుతుంది అంటే, జరగడం వల్ల మనకి హెచ్ఐవి అనేది సంక్రమిస్తుంది. సో లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే, బరువు తగ్గిపోవడము, నోటిపూత రావటము, బలంగా మనం ఆకలి అవ్వకపోవడము, సన్నగా అవ్వడము, దగ్గు రావటము, ఇవన్నీ కొన్ని లక్షణాలు అనేది ఉంటుంది. హెచ్ఐవి అనేది వైరస్ సోకిన వెంబడే బాడీలోకి, అదే మనిషి శరీరంలోకి వచ్చిన వెంబడే మనకి లక్షణాలు అనేది తొందరగా బయటపడవు. అది లోపలికి వచ్చిన తర్వాత ఆ కణాలు, అదే వైరల్ అనే కణాలు అనేది కొంచెం కొంచెం కొంచెం కొంచెం పెరుగుకుంటూ కనీసం ఒక సంవత్సరం తర్వాత అయినా మనకి ఈ లక్షణాలు అనేది రావటం చాలా జరుగుతుంది.
1: ఓకే,
0: సో
1: డాక్టర్ గారు, ముఖ్యంగా చాలామంది ఒకవేళ మీరు చెప్పిన లక్షణాలు కనిపించినా కూడా, అరే మనము ఎక్కడికైనా వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకుంటే అందరికీ తెలుస్తుందేమో, ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్తే అని భయపడుతుంటారు కదా, ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది ఎక్కడెక్కడ చేస్తారు?
0: మనకు ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో, ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో మనకు ఐసిటీసీ సెంటర్స్ అనే సెంటర్స్ ఉన్నాయి. సో ఈ సెంటర్స్లో మాత్రమే మనకు టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఈ టెస్టింగ్లో కూడా 3 రకాల టెస్టులు, అంటే డిఫరెంట్ మెథడ్స్తో 3 రకాల టెస్టులు చేయడం వల్ల మనకి హెచ్ఐవి అనేది నిర్ధారణ జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ సోకిన వ్యక్తి తోటి శృంగారం చేసినప్పుడు కూడా మనకు టెస్టింగ్ కిట్స్లో కూడా నెగిటివ్ వస్తుంది. సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే, ఒక 5 నెలల తర్వాత కానీ, ఒక సంవత్సరం తర్వాత కానీ, మళ్ళీ 5 నెలలు కానీ, ఒక 6 నెలలకు కానీ అలానే టెస్టింగ్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటాం. సో దాని ద్వారా మనకి బాడీలో ఉండే యాంటీబాడీస్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి హెచ్ఐవి అనేది నిర్ధారణ అవుతుంది. సో శృంగారం, ఒక నీడిల్, ఒక వ్యక్తి మనకు నీడిల్ గుచ్చుకుంది అన్నా కూడా, లేకపోతే ఒక హెచ్ఐవి పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు మనకు ఆ బ్లడ్ అనేది మనకు టచ్ అయినా కూడా, సో మనకి ఈ టెస్టింగ్ వెంబడే నిర్ధారణ అనేది, పాజిటివ్ అనేది తొందరగా రాదు. సో 6 మంత్స్ తర్వాత కానీ, 1 ఇయర్ తర్వాత కానీ రిపీటెడ్గా టెస్టింగ్ చేయించుకుంటే మనకు టెస్టింగ్ దాంట్లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా తెలుస్తుంది.
1: ఇప్పుడు ఇప్పటికి కూడా, అంటే హెచ్ఐవి గురించి ప్రజల్లో అవగాహన ఉన్నప్పుడు కూడా ఒక అపోహ ఉంది, హెచ్ఐవి సోకిన వ్యక్తిని మనము తాకినట్లయితే హెచ్ఐవి వచ్చే ప్రమాదం అని చెప్పేసి అతన్ని పక్కన పెట్టడం జరుగుతుంటుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది
0: అది పక్కకి పక్క వాళ్ళకి సోకడం కానీ అయితే జరగదు సార్. వాళ్ళ ప్లేట్లు వాడినా కానీ, వాళ్ళ సోపులు వాడినా కానీ, బకెట్ వాడినా కానీ, ప్లేట్లు అదే అన్నం తిన్న ప్లేట్లు వల్ల వాడడం వల్ల కానీ, టవల్స్ వాడడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైరస్ అనేది సోకదు. సో మనకు
1: అటువంటి
0: భయం అనేది మనకు ఉండాల్సిన అవసరం లేదు. అంటరానితనంగా పక్కన పెట్టడం అనేది కూడా
1: మంచిది కాదు.
0: మంచిది కాదు.
1: సో మామూలుగా అయితే

0: వ్యక్తిని తాగడం ద్వారా ఎయిడ్స్ వ్యాధి రాదు,
1: రాదు సార్,
0: అంటువ్యాధి కాదు,
1: అంటువ్యాధి కాదు. ఈవెన్ ఇప్పుడు మనకు హోటల్లో కానీ ఎవరన్నా వంట చేసే వ్యక్తి కూడా పాజిటివ్ ఉన్న పేషెంట్ ఉందనుకోండి, వాడి సపోజ్ ఏదన్నా కట్ అయినప్పుడు బ్లడ్ అనేది బయటకు వాళ్ళ వంటలో పడినా కూడా, అటువంటి పరిస్థితుల్లో కూడా వైరస్ అనేది, ఆ ఫుడ్ తిన్నా కూడా వైరస్ అనేది రాదు.
0: రాదు.
1: సో ఎందుకు రాదు అంటే, మనం ఆ వైరస్ అనేది వన్స్ మనం కుక్ చేసినప్పుడు మనం ఎక్కువగా 10 ఆల్మోస్ట్ ఒక 30, 40, 50 డిగ్రీస్, 70 డిగ్రీస్లో మనం కుక్ చేస్తాం. సో ఈ 60 to 70 డిగ్రీస్లో మనం కుక్ చేస్తే వైరస్ కూడా చనిపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో బ్లడ్ అనేది మనము ఎవరైనా కుక్లో
0: పొరపాటున
1: పడినా కూడా, మనం అది తిన్నా కూడా
0: భయపడాల్సిన
1: వచ్చి
0: పని లేదు.
1: భయపడాల్సిన పని కూడా లేదు.
0: ఓకే. ప్రధానంగా ఇప్పుడు వ్యాధి నిర్ధారణలో గోప్యత అవసరం ఉంటారు కదా,
1: సార్.
0: చాలామంది భయపడుతుంటారు. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే ల్యాబ్కి వెళ్తాము, మనకు హెచ్ఐవి ఉందని బయటపడితే నలుగురు చెప్తారేమో, నలుగురిలో తిరగలేమో అనే భయం ఉంటుంది. సో ఆ గోప్యత అనేది పాటిస్తారా?
1: ఖచ్చితంగా పాటిస్తామండి. ప్రతి సెంటర్లో కూడా వాళ్ళు కన్సెంట్ మీద, అంటే మీరు ఖచ్చితంగా టెస్టింగ్ కూడా మీ ఖచ్చితంగా మీరు చేర్చుకోవాలి, మీరు చేస్తేనే, సపోజ్ మీ సంతకం చేస్తేనే టెస్టింగ్ కూడా చేస్తారు. అలానే టెస్ట్ చేసిన తర్వాత మీ ఫైల్స్ కానీ, మీరు తీసుకున్న ట్యాబ్లెట్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి మనం
0: చెప్పరు.
1: చెప్పరు. ఓన్లీ ఎన్జిఓస్ మాత్రమే. ఎన్జిఓస్కి ఎవరికి అంటే, సపోజ్ మీరు మందులు మింగడానికి రానిలేనప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి మాత్రమే, ఆ కొంతమందికి మాత్రమే, ఎన్జిఓలకి మాత్రమే మనకు ఆ లిస్ట్ ఇచ్చేసి మందులు ఇవ్వడానికి మాత్రమే మనము వాళ్ళకి చెప్తాం. లేకపోతే ఎవరికి, ఈవెన్ వేరే వాళ్ళు వచ్చి ఆ పేషెంట్ డీటెయిల్స్ అడిగినా కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి చెప్పం.
0: ఓకే. ఒకసారి హెచ్ఐవి వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు మందులు వాడాల్సి ఉంటుందంటారు?
1: మనకు ఒక నిర్ధారణ అయిన తేదీ నుంచి మనకు మందులు అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా ప్రతి నెలకి ఇక్కడ మనకు ఏఆర్టీ సెంటర్స్ అనే ఏఆర్టీ సెంటర్స్ ఉంటాయి, వాటిలో ప్రతి నెలకి మందులు అనేది సప్లై చేస్తూ ఉంటాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రతి ఇయర్కి ఇంత స్టాక్, ఎంతమంది అవైలబుల్ ఉన్న స్టాక్ అంతా మనకు సప్లై చేస్తుంది. ప్రతి సంవత్సరము జీవితాంతం బతికున్నంత కాలము పేషెంట్ అయినా మందులు మింగాల్సి వస్తుంది సార్.
0: ఓకే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు హెచ్ఐవి సోకిన వ్యక్తికి బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అంటారు కదా. సో మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ లైఫ్ను పెంచుకోవచ్చు అంటారు, అంటే ఆహార
1: నియమాలు. సో ఈ నిరోధక CD4, యాక్చువల్గా ప్రతి పేషెంట్కి, హెచ్ఐవి సోకిన ప్రతి పేషెంట్కి మనము ఒక CD4 టెస్ట్ అనేది చేస్తాం. సో దాంట్లో 350 కంటే తక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ రోగ నిరోధక శక్తి అనేది తగ్గినట్టు మనకు నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, పాలు, వాళ్ళు తినగలిగిన శక్తి బట్టి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఎక్కువగా ఆకుకూరలు తినడం కానీ అలాంటివి చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి హెల్తీగా ఆ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా జరిగి వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.
0: ఒకటే, సో మరి లైఫ్ లాంగ్ హెచ్ఐవి పేషెంట్లు వాడే మందులు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందంటారు?
1: ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది సార్.
0: సో ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ప్రమాదం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకు ప్రతి పెద్ద పెద్ద పెద్ద సెంటర్స్లో కానీ, ప్రతి మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ, మండలం హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక ఏఆర్టీ సెంటర్స్ అనేది, అంటే యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది, ఇప్పుడు దాన్ని సేఫ్ కేర్ సెంటర్స్ కింద మార్చారు. సో దాని పేరుని ఏఆర్టీ సెంటర్, ఇంతకుముందు ఏఆర్టీ సెంటర్ అని ఉండేది, ఇప్పుడు సేఫ్ కేర్ సెంటర్స్ కింద మార్చారు. సో ప్రతి మండలంలో కూడా ఒక సేఫ్ కేర్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో పేషెంట్ నిర్ధారణ టెస్ట్లో మనకు ICTC సెంటర్స్ నిర్ధారణ అయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఆర్టీ సెంటర్లో అంతా రిజిస్టర్ చేసేసుకొని మందులు అనేది ఇచ్చిన తర్వాత ప్రతి నెల, ప్రతి 6 మంత్స్కి ఒకసారి మనకు ప్రతి నెల వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకేమన్నా వామిటింగ్స్ వస్తున్నాయో మొత్తము మనం టీబీ కానీ అని, దగ్గు కానీ, బరువు తగ్గిపోవడం కానీ అన్నీ చూసుకుంటాం సార్. సో యూజువల్గా ఏఆర్టీ సెంటర్లో మందులు మింగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎలాంటి అంటే గ్యాస్ ట్రబుల్ రావడం కానీ, ఎందుకంటే ట్యాబ్లెట్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మందులు మింగాలి కాబట్టి వాళ్ళకి కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడప్పుడు వామిటింగ్స్ కానీ, అదే మందులు ట్యాబ్లెట్స్ సడన్గా వయసుకున్న వాళ్ళకి తగ్గ వామిటింగ్స్ కానీ అలాంటివి వస్తాయి సార్.
0: ఓకే. హెచ్ఐవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: హెచ్ఐవి రాకుండా అంటే, ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ తోటి కాంటాక్ట్ అయినప్పుడు, శృంగారం చేసినప్పుడు కానీ కాండమ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనం

0: వాడడం, అదే వాడడం వల్ల మనం హెచ్ఐవి రావడం తగ్గించుకోవచ్చు.
1: తగ్గించుకోవచ్చు. ఓకే, ప్రజల్లో ఈ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కోసం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా?
0: అవును సార్, ఇప్పుడు ప్రతి హెచ్ఐవి అవేర్నెస్ క్యాంప్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్స్లో, ప్రతి మండలాల్లో, ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో వీధి నాటకాల ద్వారా కానీ ప్రజల్లోకి ఈజీగా వెళ్ళడానికి వీధి నాటకాల ద్వారా కానీ,
1: తోలుబొమ్మలాట్లు,
0: తోలుబొమ్మలాట్లు కానీ,
1: హరికథ, బుర్రకథ,
0: హరికథ, అవును సార్ హరికథలన్నీ మనము పెద్ద ప్రముఖ ఒక సెంటర్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఈ నాటకాలని వేయడం వల్ల మనకు జనాలకి ఎటువంటి అనేది అదే హెచ్ఐవి గురించి మనకు
1: సో
0: అవగాహన
1: కళారూపాల
0: ఇస్తున్నాం,
1: ద్వారా ప్రజలకు
0: ప్రజలకు
1: హెచ్ఐవి గురించి అవగాహన
0: అవగాహన
1: కల్పిస్తున్నారు.
0: ఇస్తున్నాం సార్.
1: ఓకే డాక్టర్ గారు, మరి హెచ్ఐవి వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా, చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
2: మీరింతవరకు ఎయిడ్స్ వ్యాధి కారణాలు, నివారణ గురించి డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

ఆనందం చిత్రం కోసం మల్లికార్జున్ సుమంగళి పాడినటువంటి పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు, రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ జూలై 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. కార్యక్రమంలో మరొక సినిమా పాట వింటారు.

0: నేనే, నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదూ.
1: అసలు నువ్వు అంటే నేను వచ్చేదాన్ని కాదు.
2: అయితే బయలుదేరు.
1: వెళ్తున్నాను.
2: ఎల్లు.
1: అయ్యో రామా, వెళ్తున్నాను కదా. ఏంటి నన్ను అడక్కి డప్పేస్తున్నావు?
0: లేదు, నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు.
1: ఇదిగో నువ్వు ఇట చేసావంటే నేను అసలు వెళ్ళను.
2: వెళ్ళమాక, ఉండు, హాయిగా చూసుకుంటా.
1: ఇగో అట్టా అన్నా అంటే వెళ్ళిపోతాను.
2: సరే వెళ్ళు.
1: వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు?
3: నడుమే ఉయ్యాలా?

మీరింతవరకు విన్న ఈ పాట అవునన్నా కాదన్నా చిత్రం కోసం పార్థసారథి పాడినటువంటి పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట వింటున్నారు.

మీరింతవరకు విన్న ఈ పాట నువ్వు నేను చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ మరియు బృందం పాడిన పాట. సంగీతం ఆర్పి పట్నాయక్, సాహిత్యం కులశేఖర్. ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశాధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశాధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలి బోలోజన్ ప్రభృతులను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సునుద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు. రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ 3 దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి

0: హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర్ ఆయేగా తో జింద్ కా సోనిపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3,500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
2: జీంద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై కోయి ధువా నహీ కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజమి ఒకుహరా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు

0: సెమీఫైనల్స్ లోకి ప్రవేశించారు. ప్రపంచ పదవ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ నాలుగవ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది మూడవ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశం మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయశ్చిత్త కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఈనాటి కిసాన్ వాణి భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయస్త కార్యక్రమంలో వర్షపు నీటిని ఒడిసిపడదాం, నీటి ఎద్దడి నుండి పంటలను రక్షించుకుందాం ఈ అంశం గురించి గొల్లపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి జీవి సుబ్బమ్మ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి వింటారు. అయితే కార్యక్రమంలో ముందుగా
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు, వర్షపు నీటిని ఒడిసిపెడదాం, నీటి ఎద్దడి నుండి పంటల్ని రక్షించుకుందాం. ఈ అంశం గురించి గొల్లపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి జీవి సుబ్బమ్మ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.

0: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ నీటికి కటకట అనే రోజులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటే ఆ నీరు మనకు జీవనాధారంగా ప్రాణాధారంగా మారుతుంది. అదేవిధంగా వర్షం కురిసినప్పుడు ఆ నీటిని వృధాగా పోనీయకుండా, సముద్రంలో కలవకుండా, ముఖ్యంగా మన చేలో పడ్డ వర్షాన్ని మన చేలోనే నిల్వ చేసుకొని ఆ నీటిని ఇంకింపజేసుకుంటే ఎలాంటి లాభాలున్నాయి, ముఖ్యంగా భవిష్యత్తులో నీరు సమృద్ధిగా అందాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పంట నీటి ఎద్దడికి గురికాకుండా కాపాడుకోవచ్చు, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి గొల్లపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి జీవి సుబ్బమ్మ గారు మన ముందున్నారు. వారి ద్వారా మరి ఈ నీటి యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత ఈ అంశం గురించి సాటి రైతులకు వారి అనుభవాన్ని తెలియజేద్దాం. నమస్కారం అమ్మ.
1: నమస్కారం సార్.
0: అమ్మ, మరి ఇవాళ చూస్తే ఎక్కడ పట్టినా కూడా నీటి కొరత మనకు తాండవిస్తుంది. వర్షాలు కురిసినప్పుడు మాత్రమే నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షము పడి పోయిన తర్వాత 15-20 రోజుల లోపలనే మరలా పంట బెట్టకు రావడం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో వర్షపు నీటిని మనం ఒడిసిపట్టుకొని ఆ నీటిని పంట అంతా పూర్తి అయ్యేదాకా వాడుకోవాలంటే ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు ముఖ్యంగా?
1: సార్, మన దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటే మనకు అవసరమైనప్పుడల్లా వాడుకోవచ్చు. డబ్బుల దగ్గర లేవనుకో ఏం వాడుకుంటాము. అలాగే మన దగ్గర నీళ్లు ఉంటే పంట కీలక దశల్లో సంవత్సరం అంతా నీళ్లు పెట్టుకోవచ్చు. చాలా మంది నీటిని వృధాగా పోనిస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. భవిష్యత్తులో నీటికి కటకట అనే రోజులు వస్తున్నాయి. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకొని ఆదా చేసుకోవాలి. మనం నీటిని నిల్వ చేసుకుంటే ఆ నీరు మనకు ఉపయోగపడుతుంది. పూర్వం మన పెద్దవాళ్ళంతా కూడా ప్రతి సేలో కూడా పల్ల ప్రాంతంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ఉన్న ప్రతి అంగుళాన్ని దున్ని పంట వేస్తున్నారు. పూర్వపు విధానమే చాలా మంచిది. ఇవాళ నీటి కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు మనం చూస్తున్నాము. మనిషికి జీవించడానికి ఆహారం ఎంత అవసరమో అంతకంటే ప్రాధాన్యత నీటికి కలదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలి. నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో అనేక నీటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది. వర్షాలు సకాలంలో కురవడం లేదు. కాబట్టి ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని దాచుకున్న నీటిని తగు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుత సంవత్సరంలో ఎల్నీనో ప్రభావము వలన వర్షాభావ పరిస్థితులు నెలకొనే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులు కూడా వాతావరణ ఆధారిత వ్యవసాయం చాలా లాభదాయకరంగా ఉంటుంది. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటున్న ప్రస్తుత తరుణంలో ఎక్కువ నీటితో పండే పంటలు వేయకుండా, అంటే వరి లాంటి నీటి పంటలు వేయకుండా ఆరుదల పంటలు వేసుకున్నట్లయితే నీటి ఆదాతో పాటు ఎక్కువ పొలాన్ని పండించుకునే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పంటలు వేసుకుంటే రైతుకు నీటి ఎద్దడితో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీటి పరిస్థితులను బట్టి స్వల్పకాలిక పంటలు వేసుకోవడం మంచిది. 3 నెలల పంటలైనా, అంటే కొర్ర, రాగి, సజ్జ, జొన్న, ఆరిక, ఒరిగ ఇలాంటి వర్షాధార పంటలు వేసుకుంటే నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. గింజలు తిరగబోసుకున్నట్టే 3 నెలల కల్లా మన పంట చేతికొస్తుంది. తినడానికి గింజలుంటాయి, గొడ్లకు గడ్డి ఉంటుంది. కాబట్టి చిరుధాన్య పంటలు ఎంతో మంచిది. పెట్టుబడి లేని వ్యవసాయం ఇది. ఎరువులు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు. పురుగు మందులు ఎక్కువ కొట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి చిరుధాన్యాల సాగు సిరులు కురిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చిరుధాన్యాలు వేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ కరువు పరిస్థితుల్లో చిరుధాన్యాల సాగే మంచిది. రైతులు పూర్వం కాలువల ద్వారా నీరు పారించేవాళ్ళు. నేడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి సూక్ష్మ నీటి సేద్యం, బిందు సేద్యం వైపు అవగాహన పెంచుకొని ఆధునిక వ్యవసాయం చేయాల్సిన అవసరము, ఆవశ్యకత ఉన్నది. ప్రభుత్వము వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నందున రైతులు వ్యవసాయ పథకాలు, వ్యవసాయ అధికారుల ద్వారా ప్రభుత్వ పథకాలు తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పథకాలు చాలా మందికి తెలియక ఉపయోగించుకోవడం లేదు. ఇవాళ డ్రిప్ సబ్సిడీ మీద వస్తుంది. మైక్రో ఇరిగేషన్ పరికరాలు కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకొని వాడుకోవాలి. పెట్టుబడి విపరీతంగా పెట్టి నష్టపోకుండా ఉండాలంటే వాతావరణ ఆధారిత వ్యవసాయం చేయాలి. కాలమాన పరిస్థితులను బట్టి వ్యవసాయం సాగించాలే తప్ప విపరీతమైన పెట్టుబడులు పెట్టి వాణిజ్య పంటలు వేయడం అంతగా మంచిది కాదు. తొలకరి వర్షాలు పడే సమయం ఆసన్నమైనది.

0: కాబట్టి ప్రతి రైతు వర్షపు నీటి బొట్టును నిల్వ చేసుకొని పంట కీలక దశలో అవసరాన్ని బట్టి నీటి తడులు ఇచ్చుకోవాలి. కొందరు వర్షపు నీటిని ఆదా చేసుకొని ఆ నీటిని నీటి కుంటలో నిల్వ చేసుకొని పంటలు బెట్టకొచ్చినప్పుడు వాడుకుంటారు. అంటే వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు నీటి కుంటలు ఆదుకుంటాయి. కాబట్టి ప్రతి రైతు తమ పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే మంచిది. నీటి కుంటలు ఏర్పాటుకు ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి విధిగా నీటి కుంటలు త్రవ్వించుకోవాలి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని చుక్కా చుక్క నీరు అందులో నిల్వ చేసుకున్నప్పుడు రైతుకు కరువు కాటకాలు ఇబ్బంది పెట్టవు. నిల్వ చేసుకున్న నీటిని కూడా డ్రిప్ ద్వారా పంటలకు అందించే విధంగా నీటి యాజమాన్యం చేస్తే మంచిది. ప్రభుత్వం ఇవాళ డ్రిప్పును సబ్సిడీతో అందిస్తున్నందున తక్కువ నీరు ఉన్న రైతులు డ్రిప్ వాడితే అధిక విస్తీర్ణంలో పొలం సాగు చేయవచ్చు. సూక్ష్మ నీటి సేద్యంతో నీరు ఆదా అవుతుంది. ముఖ్యంగా రైతులు వేసవిలో లోతు దుక్కులు చేసుకుంటే మంచిది. ఎందుకంటే దుక్కులు చేసినప్పుడు గత పంట వ్యర్థాలన్నీ భూమిలో కలిసి అది సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. వేయబోయే పంటకు సత్తువనిస్తుంది. దాంతోపాటు గత పంట పురుగుల అవశేషాలు కూడా ఈ దుక్కులో పడి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేసవిలో దుక్కులు చేయించుకుంటే మంచిది. నీరు నిల్వ ఉంటుంది, గత పంట అవశేషాలన్నీ అందులో పడిపోతాయి, చేను సారం ఎక్కుతుంది, రైతుకు లాభం ఉంటుంది. లోతు దుక్కులు చేసుకుంటే పంట వేరు వ్యవస్థ బలంగా ఉండడానికి ఈ లోతు దుక్కులు ఉపకరిస్తాయి. మరీ ముఖ్యంగా తొలకిర్ల ముందు పడే వర్షాలు మన చేలోనే ఇంకిపోయి వేయబోయే పంట బెట్టకు రాకుండా నీటి తేమను భూమి పట్టుకుంటుంది. కాబట్టి పంట బెట్టకు రాదు. దుక్కి దున్నిన వెంటనే వర్షం పడితే ఆ దుక్కి కాంటూరు గట్లగా ఉపయోగపడి ఎక్కడ నీరు అక్కడ ఇంకింప చేస్తుంది. కాబట్టి దుక్కులు ఎంతో మంచిది.
1: అమ్మ, మరి పూర్వము బావుల నిండా నీళ్లు ఉండేవి, చెరువుల నిండా నీళ్లు ఉండేవి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 1000 అడుగులు వేసినా కూడా బోరు బావుల్లో నీరు ఒట్టిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? నాటికి నేటికి వ్యత్యాసం ఏ విధంగా ఉందంటారు?
0: సార్, ఇవాళ నీటికి కటకట అనడానికి కారణం వర్షాలు సకాలంలో పడటం లేదు. పడిన నీరును కూడా మనం ఒడిసిపట్టుకోలేకపోతున్నాం. నీరంతా సముద్ర పాలవుతుంది. కాబట్టి దానివల్ల పంట వెంటనే బెట్టకొస్తుంది. పూర్వ వ్యవసాయము చాలా మంచిది. అప్పుడు రసాయన ఎరువులు లేవు, పశువుల ఎరువు ప్రధానంగా ఉండేది. పూర్వం వర్షాలు అధికంగా పడేవి, కాబట్టి అప్పుడు బావుల్లో నీరు పుష్కలంగా ఉండేది. పంటలు బెట్టకు రావడం మనము చూడలేదు. అయితే నేటి వర్షాభావ పరిస్థితుల వలన 1000 అడుగుల లోతు బోరు వేసినా నీళ్లు పడటం లేదు. బోర్లు ఒట్టిపోయి ఉంటున్నాయి, పంట కీలక దశల్లో ఎండిపోతున్నాయి. నీరు అందించలేక రైతులు భారీగా నష్టపోతున్నారు. పంట నష్టాన్ని నివారించాలంటే మన చేలో పడ్డ వర్షాన్ని మన పొలంలోనే ఇంకింప చేయాలి. అధిక వర్షపు నీటిని నీటి కుంటలో నిల్వ చేసుకోవాలి. అప్పుడే రైతన్న నష్టపోడు. వేసవి దుక్కులు కాగానే తొలకరి ముందు వర్షం పడితే వెంటనే పచ్చిరొట్టె ఎరువులు సాగు చేసుకుంటే మంచిది. పచ్చిరొట్టె ఎరువులైన జీలుగ, జనము, పిల్లి పెసర లాంటివి పెంచుకుంటే భూమి వేడెక్కదు. భూమిలో ఉన్న సూక్ష్మజీవులు రైతు మిత్రులు పంట మేలు చేయడమే కాకుండా పూత దశలో అంటే 45 రోజులు అవి పంట పొలంలో కలియదున్నితే పచ్చిరొట్టె కుళ్ళి ఎరువుగా పంటకు ఎంతో లాభాన్ని అందిస్తుంది, రైతుకు పెట్టుబడి ఆదా చేస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో వాతావరణం చక్కగా ఉంటుంది. సహజ పద్ధతిలో పండిన ఉత్పత్తులన్నీ తిన్న మనం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము. వాతావరణ విభాగం శాస్త్రవేత్తల సలహాల మేరకు సాగు ఉండాలే తప్ప అందుకు విభిన్నమైన పద్ధతుల్లో పంట వేస్తే రైతు విపరీతంగా నష్టపోతాడు. సహజ పద్ధతిలో వ్యవసాయం చేస్తే వాతావరణం బాగుంటుంది. వాతావరణం బాగుంటే వర్షాలు బాగా కురుస్తాయి. వర్షాలు సకాలంలో కురిస్తే పంటల్లో గణనీయమైన దిగుబడులు సాధించవచ్చు. పూర్వం వ్యవసాయం విధానాన్ని అనుసరిస్తూ ఆధునిక వ్యవసాయంతో అధిక దిగుబడులు పెరుగుతాయి. రైతు ఆదాయం రెట్టింపు అవుతుంది.
1: అమ్మ, మరి పూర్వము పాడి పంట అంటుంటారు, ఇప్పుడు పశు పోషణ అనేది చాలా భారంగా మారి

0: రైతుల ఇళ్లలో పశువులు లేకుండా వాళ్ళు కూడా పాలు కొనే పరిస్థితి ఉంది. మరి నాటికి నేటికి ఎట్లాంటి వ్యత్యాసాలు ఉన్నాయంటారు?
1: సార్, ఇవాళ పాడి పంట ఉంటేనే రైతు ముందుకు సాగుతాడు, పాడి లేకపోతే చాలా నష్టం కూడా. అందుకే పాడి పంట అంటారు. పాడి పంట రైతుకు రెండు కళ్ళ లాంటివి, అందువల్ల పాడి ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ పంటలు వాణిజ్యపరంగా వేస్తున్నారు, దీంతో పాడి పశుపోషణ రైతుకు భారంగా మారిపోతుంది. పాడి ఉంటే పశువుల వ్యర్థాలు, పేడ సేంద్రియ వ్యవసాయానికి అనుకూలిస్తుంది. పశువుల పాల ఆదాతో పాటు వాటికి పుట్టిన దూల ద్వారా పెట్టుబడికి ఉపయోగపడుతుంది. మనకు ఆదాయం వస్తుంది, అది పెట్టుబడిగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి లేని సహజ వ్యవసాయం లేదా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే పంటకు ఆధారం పాడే. పాడి ఉంటే రైతులకు వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి కోసం అప్పు చేయాల్సిన పని లేదు, మన ఆదాయం మనకు సరిపోతుంది. ఇంకా ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కూడా కొంత పెట్టుబడి సాయాన్ని అందించి రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి రైతాంగం స్వల్పకాలిక తక్కువ పెట్టుబడి పంటలు వేసుకొని వాటి ద్వారా లాభసాటి వ్యవసాయంతో పాటు వాటి ద్వారా పాడి కూడా అభివృద్ధి చెందుతుంది. తింటానికి గింజలుంటాయి, గొడ్లకు సొప్ప ఉంటుంది. చింతలు లేని పంట చిరుధాన్య పంట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిరుధాన్యాలు వేసుకోవాలి. వర్షం తక్కువైనా ఈ పంట బెట్టకు రాదు, అరకొర వర్షాలతో పండిపోతుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు గమనిస్తే రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. రసాయన ఎరువులు వాడడం మంచిది కాదు. నత్రజని సంబంధిత ఎరువులు అధికంగా వాడితే పంట మెత్తగా పెరిగి పురుగులకు రుచిగా మారుతుంది. దీంతో మరలా పురుగు మందులు పిచికారీ తప్పనిసరి. దీంతో వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం వెరసి రైతుకే కాదు ఆ ఉత్పత్తులు తిన్న అందరికీ అగచాట్లే. కాబట్టి పోటీ వద్దు, సాటి రైతు కూడా పెట్టుబడి తగ్గించే సలహాలతో ప్రతి రైతు ముందుకు సాగాలి. రైతులు కూడా ఇవాళ వాతావరణ కాలుష్యానికి కారకులవుతున్నారు, పంట వ్యర్థాలన్నీ తగలబెడుతున్నారు. వాటిని డీకంపోజ్ చేసుకుని ఎరువుగా వాడుకుంటే మంచిది. చాలామంది వ్యర్థాలను భూమిలో కలియదున్నడం తెలియక కాలబెడుతున్నారు, అది డీకంపోజ్ చేస్తే సేంద్రియ ఎరువుగా మారుతుంది. వానపాముల ఎరువుగా కూడా చేసుకోవచ్చు. వానపాముల ఎరువు చేసుకోవాలంటే ముందు వానపాములను తెచ్చుకొని ఒక గుంట తీసుకొని ఈ పంట వ్యర్థాలు పేడ అవన్నీ కూడా అందులో వేసుకొని నీరు అప్పుడప్పుడు అందిస్తుంటే వానపాములన్నీ ఆ పంట వ్యర్థాలు తిని విసర్జిస్తాయి. విసర్జించిన ఎరువు చాలా పోషకాలు కలిగి ఉంటుంది, అది పంటకు వేస్తే అత్యంత బలం కూడా. కాబట్టి పంట వ్యర్థాలను తగలబెట్టడం కంటే కూడా సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడేటట్టుగా చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయం చేయమని వ్యవసాయ అధికారులు పదే పదే చెప్తున్నా రైతులు మాత్రం విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. రసాయన ఎరువులు వాడితే భూమి గట్టిపడుతుంది, వర్షాలు పడితే నీరు తీసుకోదు, రాతి మీద వర్షం పడినట్టుగా పారిపోతుంది. అదే సేంద్రియ వ్యవసాయం చేస్తే మన సేలో పడ్డ నీరు మన సేలోనే ఇంకిపోతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయం మంచిది. వర్షాలు సకాలంలో పడాలన్నా, ఆ వర్షపు నీటిని మనము ఒడిసిపట్టుకొని జాగ్రత్తగా పంటలు పండించుకోవాలన్నా సేంద్రియ వ్యవసాయం అనుకూలిస్తుంది. సేంద్రియ వ్యవసాయం చేస్తే పంట బెట్టకు రాదు, అదే రసాయన వ్యవసాయం చేస్తే పంట వెంటనే బెట్టకు వస్తుంది. సేంద్రియ వ్యవసాయంలో 15 రోజులకు ఒకసారి నీటినిచ్చినా పంట బెట్టకు రాదు, అదే రసాయన వ్యవసాయంలో 2-3 రోజులకే పంట బెట్టకు వస్తుంది. నీళ్లు కట్టినప్పుడు బురద బురదగా ఉంటుంది, తర్వాత వెంటనే గట్టిపడిపోతుంది. కాబట్టి సేంద్రియ వ్యవసాయం ప్రతి రైతు చేయాలి. పాడి పంట రెండు ఉండాలి, రైతు ఇబ్బంది పడకుండా వ్యవసాయం చేయాలి. విపరీతంగా రసాయనిక మందులు పిచికారీ చేయకుండా ప్రతి ఒక్కరూ గోవులు పెంచుకొని ఆ గో వ్యర్థాలతోటి సస్యరక్షణ చేయాలి, అప్పుడే పెట్టుబడి తగ్గుతుంది. ముఖ్యంగా నీటి కుంటలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని పంట కీలక దశల్లో ఆ నీటితో పంటను పండించుకోవాలి.
0: నీటి యొక్క ప్రాధాన్యత గురించి, వర్షపు నీటిని ఒడిసి పట్టుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయి, ముఖ్యంగా బిందు సేద్యంతో ఎలాంటి లాభాలు ఉన్నాయి, సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలాంటి ఆదాయం ఉంది ఇత్యాది అంశాల గురించి సాటి రైతులకు చక్కటి సలహాలు అందించారు. నమస్కారం అమ్మా.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు వర్షపు నీటిని ఒడిసి పడదాం, నీటి ఎద్దడి నుండి పంటలను రక్షించుకుందాం ఈ అంశం

0: గురించి గొల్లపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి జీవి సుబ్బమ్మ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
1: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा
2: परम तो सब यही डाले
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज तक जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వింటారు.
4: కూటి కోసం కోటి విద్యలని వాడు కడుపు నింపుకోవటానికి ఎన్నో వేషాలు వేశాడు. వేషాలు చూసి ఎగతాళిచ్చేసి వేధించారు ఆ పల్లె ప్రజలు. ఆ వేదనకు తట్టుకోలేక ఈ లోకం తీరుపై అసహించుకుని ఏమంటున్నాడంటే,

భార్యను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు ఆ మొగుడు. ఆమెతో సరసాలాడబోతే మొగుణ్ణి చావుమోతుంది. మగని పట్ల మోటుగా ప్రవర్తించే స్త్రీమూర్తిని జానపదులు ఈ పాటలో ఎలా సాక్షాత్కరింపజేస్తున్నారో చూస్తారా?

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ప్రసారమవుతుంది.

0: ఈనాటి కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగునింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000కు పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాక్లు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడ అప్పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమ్రం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు, గిరిజన గ్రామాలను

ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి. అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎంజుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రంభీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎంజుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ 4వ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎంజుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎంజుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎంజుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎంజుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.

0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పీఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పీఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వాన వాన కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగావింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరాంప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు వినవచ్చు. భగవద్గీతా పారాయణం ఆకాశవాణి. వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం.

యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే విద్యా సంస్థల విశ్వసనీయతలో నాక్ పాత్ర, అంటే ఎన్ఏఏఎస్ ఎన్ఏఏసి పాత్ర, విద్యా సంస్థల విశ్వసనీయతలో ఎన్ఏఏసి నాక్ పాత్ర గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం. ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. విద్యా సమాచారం. ప్రవేశ పరీక్ష పేరు ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏఐఏ పీజీఈటి 2026. దేశవ్యాప్తంగా ఆయుష్ కళాశాలలు లేదా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్య కోర్సుల్లో MD MS కోర్స్ ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏఐఏ పీజీఈటి 2026 నోటిఫికేషన్ను NTA విడుదల చేసింది. BAMS లేదా BUMS లేదా BSMS లేదా BHMS లేదా గ్రేడెడ్ BHMS డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్షిప్ పూర్తయి ఉండాలి. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480కి ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు 2,700 రూపాయలు, జనరల్ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ అభ్యర్థులకు 2,500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ ఇతరులకు 18

100 రూపాయలు దరఖాస్తు రుసుము ఉంటుంది. అలాగే ఈ ప్రవేశ పరీక్షకు మహబూబ్ నగర్, హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలు పరీక్ష కేంద్రాలుగా ఉంటాయి. జూలై 10వ తేదీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. జూలై 30వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. ఆగస్టు 22వ తేదీన పరీక్ష జరుగుతుంది. మరి పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా exams.nta.nic.in/aiapget/. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, exams.nta.nic.in/aiapget/. ఉద్యోగ సమాచారం. ఐబిపిఎస్ 8 బ్యాంకుల్లో 6,715 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబిషనరీ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ

https://www.exams.nte.nic/. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, exams.nte.nic.in/aiapget/. ఉద్యోగ సమాచారం: ఐబిపిఎస్ 8 బ్యాంకుల్లో 6,715 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొఫెషనరీ ఆఫీసర్స్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తును కోరుతుంది. పోస్టు పేరు ప్రొఫెషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు. ఈ పోస్టుకు 6,715 ఖాళీలు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు: బ్యాంక్ ఆఫ్ బరోడా 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1100, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 504, పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ 161. సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ అభ్యర్థులకు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళు ముంచకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, దివ్యాంగ అభ్యర్థులకు 10 ఏళ్ళు వయో సడలింపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 175 రూపాయలు, ఇతర అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 850 రూపాయలు ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జూలై 1 నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జూలై 21 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ అవుతుంది. మరి పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా www.ibps.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.ibps.in. మీరు ఇంతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు విద్యా సంస్థల విశ్వసనీయతలో నాక్ పాత్ర, ఎన్ఏఏసి పాత్ర గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం

ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి కాగానే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ముందున్న అతిపెద్ద ప్రశ్న, ఏ కాలేజీలో చేరాలి, ఏది మంచి కాలేజీ అని. కాలేజీల బోర్డుల మీద, బ్రోచర్ల మీద నాక్ A++ లేదా నాక్ ఏ గ్రేడ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయడం మీరు చూసే ఉంటారు. అసలు ఈ నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని అర్థం. దీన్నే తెలుగులో జాతీయ మూల్యాంకన మరియు గుర్తింపు మండలి అంటారు. ఇది భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థల నాణ్యతను పరిశీలించి వాటికి రేటింగ్ ఇచ్చే ఒక స్వతంత్ర సంస్థ. నాక్ ఇచ్చే గ్రేడ్ అనేది ఆ కాలేజీల నాణ్యతకు ఒక సర్టిఫికేట్ లాంటిది. అందుకే కాలేజీలు తమ నాక్ గ్రేడ్స్ను ఎంతో గర్వంగా బోర్డులపై ప్రదర్శిస్తాయి. ఒక కాలేజీకి గ్రేడ్ ఇచ్చే ముందు నాక్ బృందం కేవలం బిల్డింగ్లను మాత్రమే చూడదు, ముఖ్యంగా ఒక 4 అంశాలను నిశితంగా పరిశీలిస్తుంది. మొదటిది బోధనా నాణ్యత మరియు మౌలిక వసతులు. కాలేజీలో ల్యాబ్లు, లైబ్రరీ, క్లాస్ రూమ్లు ఎలా ఉన్నాయి, డిజిటల్ వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తుంది. ఇంకా కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్లకు అర్హతలేంటి, వారు ఎంత బాగా బోధిస్తున్నారు, రీసెర్చ్ ప్రాజెక్టులు ఏమైనా చేస్తున్నారా అని పరిశీలిస్తుంది. ఇంకా చదువుకునే విద్యార్థులకు కాలేజీ ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది, క్యాంపస్ సెలక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిస్తుంది. చివరగా సరికొత్త టెక్నాలజీని, సరికొత్త బోధనా పద్ధతులను కాలేజీ ఎంతవరకు

ప్రోత్సహిస్తుంది అనేది పరిశీలిస్తారు. ఈ నాలుగు అంశాలు పరిశీలించి NAAC బృందం కాలేజీలకు గ్రేడ్స్ ఇస్తుంది. ఈ గ్రేడ్లను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే A++, A+, ఏ గ్రేడ్ ఇవి అత్యుత్తమ కాలేజీలు. ఇక్కడ విద్యా ప్రమాణాలు, వసతులు టాప్ లెవెల్లో ఉంటాయి. B++, B+, బి గ్రేడ్ ఇవి మంచి విద్యా సంస్థలు. సాధారణంగా నమ్మకమైన వసతులు, బోధన ఇక్కడ లభిస్తాయి. ఈ గ్రేడ్లను బట్టి ఆ సంస్థల్లో చదువు ఏ స్థాయిలో ఉందో విద్యార్థులు సులభంగా అంచనా వేయొచ్చు. టాప్ NAAC గ్రేడ్ ఉన్న కాలేజీల్లో చేరడం వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనాలున్నాయి. క్వాలిటీ చదువు అందుతుంది. ఆధునిక ల్యాబ్లు, లైబ్రరీలు అందుబాటులో ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ గ్రేడ్ ఉన్న కాలేజీలకే క్యాంపస్ ఇంటర్వ్యూలకు వస్తారు. పై చదువులకు, రీసెర్చ్కు మంచి స్కోప్ ఉంటుంది. ఇక్కడ చదివిన విద్యార్థుల సర్టిఫికేట్లకు సమాజంలో, పరిశ్రమల్లో మంచి విలువ ఉంటుంది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, కాలేజీ కేవలం రంగురంగుల అడ్వర్టైజ్మెంట్లను చూసి మోసపోకండి. మీరు చేరాలనుకునే కాలేజీకి ఏ NAAC గ్రేడ్ ఉందో ఒక్కసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోండి.

మీరింతవరకు విద్యా సంస్థల విశ్వసనీయతలో NAAC పాత్ర గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు, రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ ఈ నెల 26, అంటే జూలై 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 నిమిషాలకు ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం నేషనల్ న్యూస్ వింటారు. భారత తపాలా విభాగం చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కారమైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేబినెట్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో కలిసి ఈ శాఖ బాధ్యతలు చేపట్టినటువంటి నాటి నుంచి తీసుకున్న నిర్మాణాత్మక చర్యల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఇండియా పోస్ట్ ఆదాయం 4,000 కోట్ల రూపాయలను దాటినట్లు చెప్పారు. జూలై 14 ఇక్కడి విజ్ఞాన్ భవన్లో జరిగినటువంటి ఇండియా పోస్ట్ 2026-27 వార్షిక వ్యాపార త్రైమాసిక సమీక్షలో ఆయన పాల్గొన్నారు. ఇండియా పోస్టుకు 2026-27 19.803 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ఖరారు చేశాం. అందులో

తొలి త్రైమాసికంలో 4,950 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా 4,008 కోట్లు సాధించాం. ఇది గత ఏడాది ఇదే సమయంలో సాధించిన ఆదాయం కంటే 22% ఎక్కువ. ఆంధ్రప్రదేశ్కు తొలి త్రైమాసికంలో 229.93 కోట్లు సాధించాలని నిర్దేశించాం. ఏప్రిల్ జూన్ మధ్యకాలంలో 233.56 కోట్ల ఆదాయాన్ని సాధించి 102% లక్ష్యాన్ని చేరుకుంది. భారత అంకురాలతో పాటు డిజిటలీకరణ ప్రగతి కోసం గూగుల్ ఏఐ ఆధారిత కార్యక్రమాలను ఆవిష్కరించింది. బెంగుళూరులో 14 జూలై నిర్వహించిన ఐఓ కనెక్ట్ ఇండియా కార్యక్రమంలో గూగుల్ డీప్ మైండ్ ఏపీఏసీ సీనియర్ మనీష్ గుప్తా కీలక ప్రకటనలు చేశారు. ఏఐ రీసెర్చ్ ఫౌండేషన్ కొత్త తరం కరిక్యులంలో భాగంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తయారీకి 56 గంటల ఉచిత ప్రోగ్రాం ప్రకటించారు. గూగుల్ క్లౌడ్ స్కిల్ ద్వారా ఈ సర్టిఫికేట్లు పొందే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇదివరకే అమలవుతున్న ఏటీఎల్ సాది డెస్క్టాప్ వెబ్ అప్లికేషన్ ద్వారా నిర్వహించే అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఈ ఏడాదిలోగా 10,000 పాఠశాలలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఏజెంటింగ్ ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సెక్ జెమిని V3 సైబర్ సెక్యూరిటీ ఏజెంట్ను రూపొందించామని పేర్కొన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో రూపొందించిన గూగుల్ మల్టీ మోడల్ మెస్జెమ్ ద్వారా రోగుల ఆరోగ్య పరిస్థితిని మరింత సునిశితంగా పరిశీలించే అవకాశం కలిగిందని గూగుల్ ప్రకటించింది. ఢిల్లీ ఐఐటి మద్రాస్ ఐఐటి సహకారంతో కొత్త తరం డెవలపర్లకు ఏజెంటిక్ సేఫ్టీ టూల్స్ తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. భారత్లో గూగుల్ ప్లే ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ ద్వారా 5.30 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని 2025 ఆర్జించినట్లు గూగుల్ వెల్లడించింది. ఈ సందర్భంగా దేశంలోని తొలి ఏఐ విశ్వవిద్యాలయాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ప్రకటించారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షురాలు ప్రీతి లోబానా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు ఈ నెల 13 వరకు 6.51 లక్షల కోట్ల రూపాయలకు చేరినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో వసూలైన మొత్తం కంటే ఇది 16% ఎక్కువ. కార్పొరేట్ పన్ను వసూలు పెరగటం ఇందుకు ఉపకరించింది. కార్పొరేట్ పన్ను నికర వసూళ్లు 22% అధికమై 2.40 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. అలాగే త్రిభాషా విధానాన్ని 5-6 తరగతుల నుంచి ప్రవేశపెడితే బాగుంటుందని, దీనివల్ల విద్యార్థులు పై తరగతులకు వచ్చేసరికి ప్రావీణ్యం సాధించడానికి అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే దేశంలోని తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలపై ఈరోజు పరుగులు పెట్టింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈరోజు అనగా 17 జూలై హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. రైల్వే రంగంలో పర్యావరణ హిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా ఇదో ముందడుగు. ఇప్పటి వరకు స్టీమ్ డీజిల్ విద్యుత్ రైళ్లలో ప్రయాణించిన భారతావని ఇక హైడ్రోజన్ రైళ్లలోనూ విహరించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ హైడ్రోజన్ రైలు మన ఇంజనీరింగ్ పాఠవానికి మచ్చుతునకగా నిలిచింది. ఈ రైలు ప్రొపల్షన్ సామర్థ్యం 3,200 హార్స్ పవర్లు. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న శక్తివంతమైనటువంటి హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా ఇది నిలిచింది.

వచ్చింది. ఇది గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 75 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది అన్నమాట ఇది. ఇది శుద్ధ ఇంధన పరిజ్ఞానం. ఈ ప్రక్రియలో నీటి, ఆవిరి, వేడి మాత్రమే ఉప ఉత్పత్తులుగా వెలువడతాయి. ఇందులో దహన చర్య జరగదు. అందువల్ల హానికారక పొగ, కార్బన ఉద్గారాలు వెలువడవు. ధ్వని కూడా తక్కువే. మీరు ఇంతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం నేషనల్ న్యూస్ తెలుసుకున్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ ఆకాశవాణి. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేరువేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు సినిమా పాటలు వింటారు.

మీరు ఇంతవరకు విన్న ఈ పాట సాంబా చిత్రం కోసం టిప్పు చిత్ర పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం చంద్రబోస్. కార్యక్రమంలో ఇప్పుడు మరొక సినిమా పాట వింటారు.

మీరింతవరకు విన్న ఈ పాట మన్మథ చిత్రం కోసం టిప్పు మురళి పాడినటువంటి పాట. ఇంతటితో ఈనాటి యువవాణి యువజన్ల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 అవస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 20వ తేదీన ఆమె మోల్డోవాను సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు మాయా సాండూతో సమావేశమై ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసుతో సమావేశమై మోల్డోవా భారత్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సంభాషిస్తారు. ఈ నెల 21వ తేదీన నార్త్ మాసిడోనియా సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోస్క్వా డౌకోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి క్రిస్టిజన్ మిక్కోస్కీతోనూ, అసెంబ్లీ అధ్యక్షుడితోనూ సమావేశమై నార్త్ మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 23వ తేదీ నుండి జరిగే 2 రోజుల రొమేనియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనేట్ అధ్యక్షులు మిర్సియా అబ్రుడియన్, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గ్రిండియానోలతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్లోని జలంధర్లో 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. జలంధర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని పౌరుల జీవితాలను సులభతరం చేయడం, వారి పురోగతి కోసం నూతన అవకాశాలను కల్పించడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి కుటుంబానికి ఉత్తమ సౌకర్యాలు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: దేశ్ కీ పెహ్లీ హైడ్రోజన్ ట్రేన్ శురూ కర్నే కా అవసర్ మిలా హై. గరీబ్ హో, మిడిల్ క్లాస్ హో, ఐసే హర్ పరివార్ కో బెస్ట్ సే బెస్ట్ సువిధా మిలే, యే హమారా ప్రయాస్ హై. భారతీయ రేల్ హై ఏక్ గరీబ్ పరివారో కీ, మిడిల్ క్లాస్ పరివారో కీ సవారీ హై. లేకిన్ 2014 సే పెహ్లే తక్ రేల్వే కీ క్యా స్థితి థీ, యే ఆప్ అచ్చే సే జాన్తే హై.
0: అంతకుముందు ప్రధానమంత్రి చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో సుమారు 4,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చండీగఢ్ అభివృద్దితో ప్రజల జీవితాలు మారిపోయాయని, ఈ ప్రయోజనాలు ఆ నగరానికే పరిమితం కాకుండా హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చేరాయని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ది లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు చాలా అవసరమని కేంద్ర మహిళా శిశు అభివృద్ది

0: శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013పై జాతీయ మహిళా కమిషన్ NCW నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మహిళకు గౌరవంగా నిర్భయంగా పనిచేసే హక్కు ఉందని, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాలు, యజమానులు, సంస్థల ఉమ్మడి బాధ్యత అని ఉద్ఘాటించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమ్మిళిత జాతీయ అభివృద్ధిని సాధించడానికి పని ప్రదేశంలో భద్రతను బలోపేతం చేయడం తప్పనిసరి అని అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాలలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించి సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజులు ఈరోజు ఢిల్లీలో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. అలాగే ఈ నెల 19న ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో సమావేశానికి ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా పనిచేసేలా సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల్లో భారతీయ రైల్వేలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. జింద్ సోనిపట్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఇవి మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
1: 1300 రైల్వే స్టేషన్ కో ఆధునిక్ బనాయా జా రహా హై ఔర్ ఇన్మే సే కై స్టేషన్ పర్ కామ్ పూరా హో చుకా ఆజ్ ఐసే హీ 75 స్టేషన్స్ కా లోకార్పణ కియా గయా హై హమారా దేశ్ వికసిత్ రాష్ట్ర బన్నే కి ఔర్ బడ్ రహా హై యే కేవల్ స్టేషన్ నహీ హై యే ఏక్ ప్రకార్ సే సిటీ సెంటర్ హై జాలంధర్ కెంట్ స్టేషన్ ఆధునిక్ భీ హువా హై ఔర్ ఇస్కి కెపాసిటీ భీ బహుత్ బడ్ గయీ హై.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, హైడ్రోజన్ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలన్న బలమైన జాతీయ సంకల్పంతోనే దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైందని, ఇది స్వదేశీ సాంకేతిక ప్రగతిలో ఒక చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ రైలుకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవసరం లేదని, ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ఈ విజయం ఒక భాగమని చెప్పారు. హర్యానా రాష్ట్ర రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుండి సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: देश में इतनी कॉम्प्लेक्स टेक्नोलॉजी को डेवलप किया गया है. इट वॉज वेरी इंपॉर्टेंट टू डेवलप दिस टेक्नोलॉजी क्योंकि हाइड्रोजन एक न्यू एनर्जी है, न्यू फ्यूल है. उसकी टेक्नोलॉजी भारत में कैसे डेवलप हो, आत्मनिर्भर भारत की स्वदेशी टेक्नोलॉजी ये बनाना, ये बहुत इंपॉर्टेंट है. और ये आज एक बड़ा माइलस्टोन है रेलवे के लिए. हाइड्रोजन बहुत ही सेफ फ्यूल इस तरह से है कि 0.25% से ज्यादा अगर कहीं पर भी हाइड्रोजन का कॉन्सेंट्रेशन इस पे दिखाई देता है तो ऑल सेफ्टी सिस्टम्स विल बेसिकली गेट इन टू एक्टिवेशन. तो बहुत ही सेफ गाड़ी है.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY ద్వారా దేశవ్యాప్తంగా 190,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదురహిత చికిత్సలు జరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ABPMJAY ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుపై జరిగిన 2 రోజుల జాతీయ సమీక్షా సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా నిలిచిందన్నారు. 94 కోట్లకు పైగా ABHA నంబర్ల ఏర్పాటు, 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డుల అనుసంధానంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ABDM డిజిటల్ పునాదిని వేసిందని మంత్రి వివరించారు. అత్యంత పేద బలహీన వర్గాల ప్రజలను అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల కేంద్ర బిందువుగా ఉంచుతూ ఈ పథకాల అమలులో సమన్వయాన్ని బలోపేతం చేయాలని ప్రతాప్రావు జాదవ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు.

0: పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 7 రోజుల్లో ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా జుమ్మంది నాదం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేదవ్యాస

0: సరిగమ పదని కాదు, అది గమదరి సస గురు.
1: శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా జూలై 26 అంటే ఈ నెల 26 తేదీలోపు పంపగలరు. జూలై 26 తేదీ వరకు పంపగలరు అన్నమాట. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట యొక్క చిత్రం పేరు బ్రహ్మాస్త్రం. చిత్రం కోసం కార్తిక్ స్వాతి పాడినటువంటి పాట వింటారు. సంగీతం వైభవ, సాహిత్యం భాస్కర్ భట్ల, రవికుమార్.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట ముద్దుల ముగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. సంగీతం రాజ్కోటి, సాహిత్యం వేటూరి సుందరరామ్మూర్తి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలలోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు. రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాలలోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ నెల 26వ తేదీలోపు, అంటే 26వ తేదీ సాయంత్రం లోపు పంపగలరు. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2వ తేదీ ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పట్ల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్నటువంటి పాట యొక్క చిత్రం పేరు పట్టుకోండి చూద్దాం. చిత్రం కోసం మనో ఎంఎం శ్రీలేఖ పాడినటువంటి పాట ఇప్పుడు వినండి.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు ఓ పాప లాలి, పాట పేరు కర్పూర బొమ్మవు, పాడినవారు పి సుశీల, కోరినవారు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చంద్రపూర్ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత, సులోచన గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

తదుపరి చిత్రం పేరు అందాల రాముడు, పాట పేరు ఎదగటానికి ఎందుకురా. పాడినవారు వి రామకృష్ణ, కోరినవారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి గారు కోరుచున్నారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం.

అనంతరం చిత్రం పేరు ప్రేమ పావురాలు, పాట పేరు ఏదైనా ఒక పాట వినిపించమన్నారు. అందుకు గాను నీజత లేఖ అనేటువంటి పాట వినిపిస్తున్నాం. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కోరినవారు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ బౌరంపేట నుంచి సుప్రియ గారు కోరుతున్నారు ఈ పాటను. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి మార్కాపురం ప్రారంభ దినోత్సవం సందర్భంగా 9 నుండి 14 సంవత్సరాల లోపు విద్యార్థులకు ప్రసంగ పోటీలు, రేడియో ప్రాముఖ్యత అన్న అంశం మీద 2 నిమిషాల్లోపు మీ ప్రసంగాన్ని రికార్డ్ చేసి 8332905037 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా పంపగలరు. చివరి తేదీ జూలై 26. మాకు అందిన ప్రసంగాల్లో ఎంపిక కాబడిన 15 మంది విద్యార్థులు 2 ఆగస్టు ఉదయం 10:30 ఫైనల్ రౌండ్కి హాజరు కాగలరు. గమనిక విన్నారు. మీరు వింటున్నారు పాటకు వేలాయరా, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఇందులో ఇప్పుడు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు మూగనోము, పాట పేరు ఈ వేళనాలో ఎందుకో ఆశలు. పాడినవారు ఘంటసాల పి సుశీల, కోరినవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా భగీరథీపురం ఇరమండలం పోస్ట్, మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలిత వైష్ణవి, నాగలక్ష్మి గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

నమస్తే అండి. జులై 17 నటులు రంగనాథ్ గారి జయంతి. వారికి నివాళిగా ఆయన నటించినటువంటి పంతులమ్మ చిత్రం నుంచి పాట కోరుచున్నాం మరి అని చెప్పి ఈ కార్యక్రమానికి వాట్సాప్ చేశారు. మరి ఆ పాట యొక్క చిత్రం పేరు పంతులమ్మ, పాట పేరు ఎడారిలో కోయిల, పాడినవారు ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారు, కోరినవారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి. మరి వీరంతా కోరుచున్నారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

మీరు వింటున్న పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు యముడికి మొగుడు. పాట పేరు అందం హిందోళం. మరి ఈ పాటను కోరిన వారు పాలకొల్లు నుండి న్యాపతి ఆర్ రాఘవేంద్ర, త్యాగులు, కృష్ణవేణి, ఆర్ రఘు, నాగలక్ష్మి గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

మీరింతవరకు విన్న పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమం ప్రతి సోమ మరియు శుక్రవారాల్లో రాత్రి 9:30 ప్రసారం అవుతుంది. మీరింతవరకు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్న సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో ఆడపిల్లల చదువు బుర్రకథ వింటారు. అనంతరం జానపద గేయాలు వింటారు. ముందుగా ఆడపిల్లల చదువు బుర్రకథ వింటారు.

0: జంధరిత.
1: ఒరే అన్నయ్య, ఎదురుగా ఎదురుగా జనాభా వెయిటింగ్ ఏంటి, ఈ స్టేజ్ ఏంటి, ఈ మైక్ ఏంటి, మన మొహాలకి కోటింగ్ ఏంటి, అసలు మీరు ఎందుకు వచ్చారు, అసలు నన్ను ఎందుకు తెచ్చారు, ఎదురుగా ఈ మైక్ ఏంటి, ఈ స్టేజ్ మీద మన ముగ్గురికి ఫైటింగ్ ఏమిట్రా అన్నయ్య.
0: ఒరే సోదరా
1: చెప్పరా,
0: ఈ రోజు మనము ఆడపిల్లల చదువు, స్త్రీ విద్య గురించి బుర్రకథ చెప్పడానికి వచ్చాంరా.
1: అలాగా
0: శ్రోతలందరూ కూడా మన బుర్రకథ విందామని వచ్చారు.
1: ఓహో, మన కథను ఇందామని వచ్చారా? ఒరే అన్నయ్య, నాది ఒక డౌట్.
0: ఏమిటది?
1: మన కథను ఇందామని వచ్చారా, తేడాపాడా ఉంటూ పట్టుకొని నాలుగు తందామని వచ్చారా?
0: అలా కాదు నాయన,
1: ఏమిటి
0: విందామనే వచ్చారు.
1: ఓహో,
0: ఎందుకంటే మానవులు ఎవరైనా వినాలి.
1: వినాలి
0: ఎందుకంటే వినదగునెవ్వరు చెప్పినా అన్నారు పెద్దలు.
1: అలాగా
0: వినడం వల్ల విజ్ఞానం వస్తుంది.
1: ఓహో,
0: మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఎందుకంటే మంచి మాటలు విని విని ఒక్క మానవుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తున్నాడు.
1: బాగా తిని తిని బలిసిన వాడు ఆసుపత్రిలో చేరతాడు.
0: ఎందుకురా
1: వాడికి తిన్నదరక్క?
0: అలా కాదు నాయన, మరి అందుకే ఉన్న మాట మేమన్నా.

0: పైకిట జందరి మరి అదే విధంగా చూడు నాయన
1: చూశాను
0: మరి నాడు. అందుకే గ్రామాల్లో సైతం ప్రధానంగా ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన బాలికలకు ఎనివెంటరీ స్థాయిలో వసతి సౌకర్యాలతో మన దేశంలో 750 నైవాసిక పాఠశాలలు నెలకొనడానికి కేంద్ర ప్రభుత్వం వారు ఆమోదించి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో 134 గ్రామాల్లో మరి 134 పాఠశాలలు పనిచేస్తున్నాయి. మరి అదే విధంగా 2006 నుండి 2007 208 కళాశాలలు ఈ విధంగా మంజూరు చేశారు. మరి అదే విధంగా ప్రస్తుతం 89 పాఠశాలలు పనిచేస్తున్నాయి. దీని ద్వారా బలహీన వర్గాల బాలికలు సమర్థవంతంగా విద్య వసతి వైద్య సదుపాయాలతో చక్కగా చదువుకోవాలి. అందుకే బాలిక మేలుకో నీ భవిష్యత్తును
1: మార్చుకో
0: అన్నారు పెద్దలు.
1: అవునండి.
0: ఎందుకంటే అభివృద్ధి చెందాలనుకున్న సమాజానికి విద్య ఎంతో అవసరం.
1: అవునండి.
0: అందరి చదువు మనందరి బాధ్యత. కానీ నేడు కొన్ని కొన్ని
1: పల్లెల్లో
0: గ్రామాల్లో పట్టణాలలో చాలా మంది సైతం బాలికలు విద్యలో చాలా వెనుకబడి ఉన్నారు.
1: అవునండి.
0: అందుకు కారణం పెద్దలు. ఎందుకంటే ఈనాడు విద్య మనిషి చాలా అవసరం.
1: అవునండి.
0: నవ నిర్మాణం సాధించే విషయంలో విద్యను ఆదర్శంగా తీసుకున్న వారు సాధించిన వారు ప్రపంచాన్ని సైతం జయిస్తారు. అందుకు విద్యారంగం కోసం ప్రాథమిక ఉన్నత సాంకేతిక వృత్తి విద్య ఇలా అన్ని స్థాయిలో విద్యాభివృద్ధిని సాధించాలంటే ముఖ్యంగా మగపిల్లలతో పాటు ఆడపిల్లలు సైతం చదువుపై శ్రద్ధ వహించి చాలా శ్రద్ధగా ఆడపిల్లలందరూ కూడా చదువుకోవాలి.
1: నోరు ముయిరా మొద్దు మొహం.
0: ఎందుకురా
1: ఆడపిల్లలు చదువు ఎందుకురా?
0: ఎందుకు
1: వాళ్ళకి వంటలు నేర్పక చదువు ఎందుకు వాళ్ళకి?
0: అబ్బో
1: మగవాళ్ళంటే అన్ని దాంట్లో ముందుంటారు, యూత్ కాబట్టి ముందుంటారు. ఆడపిల్లలు చదువు అనవసరం రా బాబు.
0: ఒరే సోదరా, నువ్వు చెప్పింది ఏ మాత్రం బాగలేదు.
1: బాగోలేదు.
0: ఎందుకంటే
1: స్త్రీలంటే
0: దేవతలకు ప్రతిరూపాలు.
1: ఓహో.
0: ఎందుకంటే నాయన ఒకప్పుడు పెద్దవారు అంటుండేవారు.
1: ఏమంటున్నారు?
0: ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్త రమంతి దేవత.
1: అలాగన్నారా?
0: ఏమిటంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడే దేవతలు ప్రత్యక్షమవుతారు. అటువంటి స్త్రీలు స్వార్థంతో చాలా మంది కూడా తమ తమ కుమార్తెల భవిష్యత్తులను నిర్వీర్యం చేసి చదువుకోవాల్సిన వయసులోనే వాళ్ళని బని కార్మికుల్లాగా బాల కార్మికుల్లాగా తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. మరి అందుకే

0: కాబట్టి సోదరా
1: చెప్పురా,
0: దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది?
1: ఒరేయ్, దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమైంది ఏమంటనుకున్నావు? ఒరేయ్, నేను మా నాన్నగారు ఏమనుకున్నావు?
0: ఏమనుకున్నావు?
1: మా నాన్నగారు బోర్డు లేని పుస్తకాలు కొనిచ్చారు, కొనిచ్చి మరి ఏమిటనుకున్నావు?

0: ఆడపిల్లలు మళ్ళీ చదువు కోసం, ఆడపిల్లని చదువుతుంటే ఏమనుకున్నావు?
1: ఏమనుకున్నావు
0: అసలు పద్ధతి అంటే తెలుసు నీకు?
1: తెలుసు.
0: లేడీస్ పద్ధతి అంటే
1: అందుకే నువ్వు చెప్పింది నాకు బాగా
0: అర్థమైందా?
1: ఎందుకంటే ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, ఆడపిల్లలు సైతం మగవారికి తీసిపోకుండా ప్రతి ఒక్కరు కూడా చదవాలంటున్నావు. మరి అందుకే కోయారే

0: మరి అందుకేనాయనా
1: ఏమిటి
0: ఈనాడు మన రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి ఉన్న స్థాయి విద్య వరకు ప్రభుత్వం నిరంతరం మెరుగైన విద్యకై రాష్ట్రంలో ఉన్న అక్షరాస్యత 60 నుండి 47% సగటున 64 నుండి 8% దాటించి 100% దిశగా పరుగులు తీస్తుంది. అంతేకాకుండా రాష్ట్రంలో 96,277 పాఠశాలలు 10,00,000 విద్యార్థుల్లో బాలికలు 40% బాలికలే ఉన్నారు. కాబట్టి ఇందులో 3,027 నుండి 767 వరకు ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు.
1: అవునండి.
0: మరి కాబట్టి అదే విధంగా స్కూల్ డ్రాప్ అవుట్స్
1: అంటే ఏమిటి?
0: అంటే ఏమిటంటే స్కూల్ చదువు మధ్యలో యొక్క చదువును ఆపు చేసిన వారిలో 60% బాలికలు ఉన్నారు.
1: అవునవును.
0: కాబట్టి ఆడపిల్లలకు చదువు ఎంతో అవసరము నాయన.
1: అవునాయన.
0: కాబట్టి నువ్వు చదివిస్తున్నావా?
1: ఒరే నేను బాగా చదివిపిస్తున్నాను మా అమ్మాయిని.
0: అబ్బా
1: అవును, బాగా చదివిపిస్తున్నాను, టయానికి చదివిపిస్తున్నాను.
0: అవునా?
1: అవును.
0: మరి అందుకే
1: దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ప్రతి ఆడపిల్లలు కూడా చదవాలి, ప్రతి ఒక్కరు ఎదగాలి.
0: ఎదగాలి.
1: అవును.
0: అందుకే నాయన నడువు నడువు నడువు నడు రమ్మ
1: ఓరన్న
0: నడువు నడువు నడువు నడు.

0: ప్రతి ఒక్కరు చదవాలి చెల్లమ్మ,
1: ప్రతి ఒక్కరు చదవాలి చెల్లమ్మ. మరి అందుకే ఆడపిల్లలకి చదువు ముద్దు పని వద్దు అన్నారు.
0: పని వద్దు,
1: అందుకే ఆడపిల్లలకి పని వద్దు.
0: పని వద్దు, చదువే ముద్దు.
1: ఆడపిల్లలకి పని వద్దు,
0: చదువే ముద్దు.
1: ఆడపిల్లలకు పని వద్దు,
0: చదువే ముద్దు.
1: మరి అందుకే ఓ భారతీయుడ ఓ వీర యోధుడ లేవయ్యలే చిరవయ్య, ఓ భారతీయుడ ఓ వీర యోధుడ లేవయ్యలే చిరవయ్య. బంగారుని తెలుగు తల్లి, బంగారుని తెలుగు తల్లి, పాడి బండల పాల వెళ్ళి, పాడి బండల పాల వెళ్ళి, వీరాది వీరులను గన్నా,
0: వీరాది
1: వీరులను గన్నా.

మీరింతవరకు ఆడపిల్లల చదువు బుర్రకథ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఏకవీర చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట వింటారు.

మీరు వింటున్న ఆపాత మధురాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు అందరాని అదృష్టం. ఈ చిత్రం కోసం ఎస్ జానకి గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ హనుమంతరావు గారు, సాహిత్యం డాక్టర్ సిరారెడ్డి గారు

అది పరి శభాస్ సూరి చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు బి వసంత గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం పెండేల గారు, సాహిత్యం ఆత్రేయ గారు.

సతి సుమతి చిత్రం కోసం ఎస్ జానకి గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం పి ఆదినారాయణరావు గారు, సాహిత్యం సముద్రాల సీనియర్ గారు.

మీరు వింటున్న ఆపాదమధురాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట తల్లిదండ్రులు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు ఎస్ జానకి గారు, ఎల్ఆర్ఈశ్వరి గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఘంటసాల మాస్టారు, సాహిత్యం సి నారాయణ రెడ్డి గారు.

0: మీరింతవరకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: మీరింతవరకు శ్రీమత్ అచ్చాడ ఆదిభట్ట నారాయణదాసుగారి జీవిత చరిత్ర హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి టి శారద. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.
2: समाचार के साथ मैं मोहम्मद जुबैर.